ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వేజ మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 19వ తేదీ శనివారము. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 గా వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ

భాషా సమగ్రమ సహృత్కర చార రమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం బృందావళీ చ మకరందర సానువిద్ధ జంకార

సమ్యక్షుసాహసపదేషు విలేఖయంతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకలశాత భద్రవజ్రాంబుశాంబురుహకల్ప

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. విష్ణో పదే పరమయిత్యుదిత ప్రశంసౌ యో మధ్వ ఉత్సహితి భోగ్యతయాప్యుపా.

భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ సకరణౌ శరణం వ్రజేతి. భూయోపి మహ్యమిహతౌ

0: వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ పి స్వప్న హైందవి.
1: మాట విలువ. లోకంలో మనుషుల మాట తీరు పలు రకాలు. మాటలాడే శక్తి ఉన్నందువల్లే మానవుడు మిగిలిన ప్రాణుల కంటే విలక్షణుడు. భావప్రకటన మనిషికి లభించిన వరమే అయినా ఈ శక్తి అందరికీ ఒకలా ఉండదు. కొందరు మనసులో ఏదో తలపోస్తారు, కానీ తాము తలచిన తలపులన్నింటినీ ప్రకటించలేరు. అల్పాక్షర రమణీయం యః కథయతి నిశ్చితం సవై వాగ్మీ, బహువచనమల్పసారం యః కథయతి విప్రలాపీ సహా. అందంగా అలతి అలతి పలుకులతో చెప్పదలుచుకున్న దాన్ని చెప్పేవాణ్ణి నిజంగా మాటకారి అనాలి. విషయం లేకపోయినా రాసులుగా మాటలు కుమ్మరించి ఏమేమో పలికేవాడిని వట్టి వదరుబోతు అని సుభాషితం చెప్పింది. మనిషికి తరగని ఆభరణం మాటే. ఇతర సంపదలన్నీ క్షణికమైనవే. ఒక మాటే మనిషిని చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది. అందుకే భర్తృహరి వాణ్

అన్నారు. సంస్కరించబడిన మాట మాత్రమే మనిషికి పెద్ద అలంకారం, మిగతా అలంకారాలన్నీ వ్యర్థమే అని తెలిపారు. మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని మన పెద్దల మాట. మాట జారితే వెనక్కి తీసుకోలేమని తెలుసుకోవాలి. మాటా మాటా పెరగకుండా చూసుకోవాలి. మాటకు కట్టుబడే రాముడు అరణ్యవాసం చేశాడు. మాటకు కట్టుబడే పాండవులు అరణ్యవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని చేశారు. వేటగాడి బాణం కంటే మోసకారి మాట చాలా ప్రమాదం. మాట ఋషి నోట మంత్రమవుతుంది, గురువు నోట సదుపదేశమవుతుంది, కవి నోట కావ్యమవుతుంది, గాయకుని నోట శ్రావ్యమైన గానమవుతుంది, ప్రభువు నోట శాసనమవుతుంది. మహనీయుల మాటలే మానవాళికి ప్రగతి బాట అయి నిలుస్తాయి. అందుకే ఒక కవి మానవ జీవితం ఆనందభరితం కావాలంటే మంచి వాక్కు అవసరమని మా

మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానభంగమున్. ఇలా చెప్పారు, మంచి మాటలు చంద్రుని కన్నా, చందనపు రసము కన్నా, చల్లని నీరు కన్నా, చెట్టు నీడ కన్నా మనిషి మనస్సును ఆహ్లాదపరుస్తాయి. కానీ నిత్య జీవితంలో సత్యమైనవి నిలుస్తాయి. ఈ విషయాన్ని ఒక పూర్వ కవీంద్రులు ఇలా వివరించారు. నతదా శశీ సలిలం న చందన రసో న శీతల ఛాయా ప్రహ్లాదయతి చ పురుషం యదా మధుర భాషిణీ వాణీ. రామాయణంలో శ్రీరాముని మాట గురించి వాల్మీకి మహర్షి, స్మితభాషీ మితభాషీ పూర్వభాషీ చ రాఘవః అని వర్ణించాడు. అంటే చిరునవ్వుతో తానే ముందుగా పలకరిస్తాడని, మితమైన మాటలను మాట్లాడుతాడని తెలియచేశారు. మాటలకుండే అపార శక్తిని, మాటలకుండే వైభవాన్ని భవభూతి మహాకవి తన ఉత్తర రామచరిత నాటకంలో ఇలా వివరించారు. జ్ఞానస్య జీవ కుసుమస్య వికాసనాని సంతర్పణాని సకలేంద్రియ మోహనాని ఏతాని తే సువచనాని సరోరుహాక్షి కర్ణామృతాని మనసశ్చ రసాయనాని. శ్రీరామచంద్రుడు సీతమ్మతో, నీ మాటలు నాకు కర్ణామృతాలు, మనస్సుకు ప్రీతి కలిగించు రసాయనాలు. నీ మాటలు వాడిపోయిన నా జీవన

0: కుసుమాన్ని వికసింపచేస్తాయి, సంతోషాన్ని సంతృప్తిని కలిగిస్తాయి. నీ పలుకులు నా సకలేంద్రియములను సమ్మోహింపజేస్తూ నా హృదయాన్ని ఆకర్షిస్తాయి అని పేర్కొన్నాడు. దీనిని బట్టి రాముడు సీతమ్మ మాటల గురించి చెప్పిన తీరు, మాటలకుండే శక్తి సామర్థ్యాలు ప్రకటితమవుతుంది. అందుకే మనం లోకంలో మంచి మాటలే మాట్లాడాలి.
1: వినదగు మాట విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ పి స్వప్న హైందవి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేతిపు శుద్ధులు, మల్బరీ పంటను ఆశించే వ్యాధులు నివారణ, డాక్టర్ కేపి కిరణ్ కుమార్ సీనియర్ శాస్త్రవేత్త గారు అందించే వివరాలు.
2: పట్టుపురుగుల పంట విజయం కావడానికి మల్బరీ ఆకు నాణ్యత మరియు దిగుబడులపైన ఆధారపడి ఉంటుంది. మల్బరీ ఆకులకు సోకే తెగుళ్ళు అనగా ఆకుమచ్చ, బూడిద, ఆకుతుప్పు మరియు అగ్గి తెగుళ్ళు ఉద్ధృతి కావడానికి వాతావరణ కారణాలైన ఉష్ణోగ్రత, గాలిలో తేమాంశము, వర్షపాతము ప్రధాన పాత్ర పోషించి ఈ తెగుళ్లను విస్తరింపజేస్తాయి. ఈ తెగుళ్ళు సోకిన ఆకులు తినడం వలన పట్టుపురుగుల పెరుగుదల మరియు అభివృద్ధి, పట్టుగుళ్ళ దిగుబడి మరియు పట్టు నాణ్యతలు ప్రభావితం అవుతాయి. ఈ సంవత్సరం వర్షాకాలం నందు అనంతపురం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కావున ఈ కాలం నందు మల్బరీకి సోకే వ్యాధులు మరియు వాటి నివారణోపాయాలు తెలుసుకొని పాటించడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చును. మరి ఇప్పుడు మల్బరీకి వర్షాకాలంలో సంభవించేటువంటి వ్యాధులు, వాటి నివారణ గురించి మనం తెలుసుకుందాము. మొదటిగా ఆకుమచ్చ తెగులు. ఈ ఆకుమచ్చ తెగులు శిలీంద్ర జాతికి చెందిన సర్కోస్పోరా మోరికోలా అనేటువంటి శిలీంద్రము గోధుమ రంగు కలిగిన ఆకుమచ్చ తెగులును కలుగజేస్తాయి. ఈ తెగులు సోకిన ఆకులపై మచ్చలు పెద్దవై విస్తరించి వాటి మధ్య దూరము ఏర్పడతాయి. ఈ వ్యాధి వర్షపు నీటి బిందువుల ద్వారా మరియు గాలి ద్వారా కొనీడియాల వ్యాప్తి చెందుతాయి. ఈ వ్యాధి వ్యాపించడానికి 24 డిగ్రీల నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు 70 నుండి 80% గాలిలోని తేమ ఈ వ్యాధి వ్యాప్తికి అనుకూలము. ఈ వ్యాధి నివారణకు 0.2% బావిస్టిన్, దీనిలో ఉన్నటువంటి రసాయనం వచ్చేసి కార్బండిజం ద్రావణాన్ని ఆకులపై పిచికారి చేసుకోవాలి. ఇక బూడిద తెగుల గురించి తెలుసుకుందాము. ఈ వ్యాధి ఫిలెక్టీనియా కొరీలియా అనేటువంటి శిలీంద్రము కలుగజేస్తుంది. ఈ వ్యాధి వర్షాకాలము మరియు శీతాకాలంలో విస్తారంగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన ఆకుల అడుగు భాగంలో తెల్లని బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ వ్యాధి ముదిరిన తర్వాత తెల్లని మచ్చలు గోధుమ లేదా నలుపు రంగులోకి మారి ఆకులు పసుపు పచ్చగా ముదురుగా తయారై పోషక విలువలు కోల్పోతాయి. ఈ వ్యాధి 24 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు 70 నుంచి 80% తేమాంశము ఈ వ్యాధి వ్యాప్తికి అనుకూలము. ఈ వ్యాధి అరికట్టడానికి 0.2% క్యారథాన్, దీన్నే డైనోకాప్ 30% ఈసి లేదా డైథేన్ M45లను ఆకు అడుగు భాగము తడుచు విధంగా పిచికారీ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఆకు తుప్పు తెగులు గురించి మనం తెలుసుకుందాము. మల్బరీ ఆకుకు నల్ల తుప్పు తెగులు సెరోటిలియం ఫిసి మరియు ఎర్ర తుప్పు తెగులు ఎసిడియం మోరి అనే రకాల వలన వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి 22 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు 70% కంటే ఎక్కువ గాలిలో తేమాంశం ఉంటే ఈ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. ఈ వ్యాధి సోకితే ఆకులపైన వలయాకార సూది మొన పరిమాణము గల పొక్కులు ఆకుపై బాగాన కనబడతాయి. తరువాత ఆకులు

0: పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. నల్ల తుప్పు తెగులు నివారణకు 0.2% కవచ్, దీన్నే క్లోరోథినెల్ 75% డబ్ల్యూవీపీను ఆకులపై పిచికారీ చేసుకోవాలి. అలాగే ఎర్ర తుప్పు తెగులుకు 0.2% బావిస్టిన్ లేదా సల్ఫర్ పొడులను ఆకులపై పిచికారీ చేసుకోవాలి. ఇక శిలీంధ్రాల వల్ల కలిగేటువంటి అగ్గి తెగులు గురించి మనం తెలుసుకుందాము. ఈ వ్యాధి ఆల్టర్నేరియా ఆల్టర్నేటా లేదా ఫిసేరియం పెరిడోసియం అనేబడేటువంటి శిలీంధ్రాల వలన కలుగుతుంది. ఈ వ్యాధి సోకిన మొక్కలకు గోధుమ రంగు లేని లేదా నల్లని రంగు ఆకు అగ్రభాగము లేదా ఆకు అంచు నుండి ఇతర భాగాలకు సోకుతుంది. ఈ వ్యాధి గాలి ద్వారా మరియు నీటి బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. 25 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు 40 నుండి 60% గాలిలోని తేమాంశము ఈ వ్యాధి బహిర్గతమునకు అనుకూలమవుతుంది. ఈ వ్యాధిని నివారించుటకు 0.2% డైథెన్ M45ను ఆకులపైన పిచికారీ చేసుకోవాలి. ఇక ఇప్పుడు బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి అగ్గి తెగులు గురించి మనం తెలుసుకుందాము. ఈ వ్యాధి కారకము సూడోమోనాస్ సిరింజి పీవీ మోరి లేదా జాంతోమోనాస్ క్యాప్టెసిస్ మోరి అనేటువంటి బ్యాక్టీరియాల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఆకారం లేని నల్లటి గోధుమ రంగులో నీటితో తడిపిన అనేకమైన మచ్చలు ఆకుపైన కనపడతాయి. ఆకులు ముడతలు పడి కుళ్ళిపోతాయి. 28 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు 80% కంటే ఎక్కువ తేమాంశము ఉండటము వలన ఈ వ్యాధి అనుకూలిస్తుంది. ఈ వ్యాధి నివారణకు స్టెప్టోమైసిన్ 0.2% లేదా డైథెన్ M45 0.2% ఆకులపై పిచికారీ చేసుకోవాలి. ఇక ఇప్పుడు మనము పిచికారీ ద్రావణము ఎలా తయారు చేసుకుంటారు అనేటువంటి విధానం గురించి మనం తెలుసుకుందాము. ఒక ఎకరంనకు కావలసిన శిలీంధ్ర నాశిని తయారు చేసేటువంటి పద్ధతి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కావలసిన శిలీంధ్ర నాశిని ద్రావణము 180 లీటర్లు, కావలసిన సాంద్రత 0.2%, కావలసిన శిలీంధ్ర నాశిని మందు 360 గ్రాములు, కావలసిన నీటి పరిమాణము 180 లీటర్లు అనగా 12 బకెట్లు. శిలీంధ్ర నాశిని నీటిలో కరిగించి 180 లీటర్ల ద్రావణంను తయారు చేసిన ఎడల 0.2% సాంద్రత కలిగి ఉంటుంది. దీనిని ఒక ఎకరము మల్బరీ తోటకు.
1: శ్రోతలు ఇంతవరకు సేద్యపు శుద్ధులు మల్బరీ పంటను ఆశించే వ్యాధుల నివారణ గురించి తెలుసుకున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:45 గా వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం అమరావతి నుంచి విశాఖపట్నానికి బయలుదేరతారు. విశాఖ చేరుకున్న అనంతరం ఆర్కే బీచ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల

0: కార్యాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు అందిస్తారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకుని విశాఖ నుంచి అమరావతికి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణమవుతారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ గుంటూరు సహా సమీప ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న జరిగిన 66వ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధానిలో నూతనంగా నిర్మించనున్న అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్తో పాటు లిఫ్టుల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాలకు 661 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు 1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ అనుమతి ఇచ్చింది. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన నిన్న కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారాన్ని కోరుతూ వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రస్తుత పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో హోంమంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఈగల్ వ్యవస్థ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతోందన్నారు. గత 21 నెలల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును గణనీయంగా తగ్గించామని హోంమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ నెల చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఉండి రైల్వే గేట్ వద్ద జరుగుతున్న ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఈ ప్రాంతపు రాకపోకలకి అనేక సంవత్సరాలుగా మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రెండులో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ ని కనీసం ప్రయాణించేటువంటి పరిస్థితి లేదు. పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా గుతుకలతో ఉండిపోయి బస్సులు, లారీలు, కార్లు ఏది కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా నవంబర్ ఆఖరినాటికి దీన్ని పూర్తి చేస్తా ఉండడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా పూర్తి అయి తీరుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువత బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలను పెంపొందించుకునే వివరాలు అందుబాటులో ఉండేలా నైపుణ్య పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యా సంస్థల సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి అధ్యక్షతన గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, గురుకుల పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారిలో దాదాపుగా 27 మంది ఐఏఎస్, 20 మంది ఐపీఎస్, 13 మంది ఐఆర్ఎస్, 4 ఐఎఫ్ఎస్లుగా మరెంతో మంది సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, 25 వసంతాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివి

0: ఎన్ మాధవ్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు గత రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలాయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్రమోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మలాయప్ప స్వామిని కన్నులారా దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ మలయప్ప స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శనివారం ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ ఎస్సీ బీసీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ పర్సనాలిటీ పరీక్షలకు శిక్షణ కోసం ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. విద్యార్థులకు ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, వచ్చే నెల 1న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 2వ తేదీన ఎంపిక జాబితా ప్రకటించనున్నట్టు, 5వ తేదీ నుంచి 8 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొంది. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు ఈ ఉదయ ప్రసారంలో 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు ఆలోచనాలోచనం రచన డాక్టర్ ఎల్లా ప్రగడ మల్లికార్జునరావు. అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించిన వివరాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ రచన ఎంవిఎస్ ప్రసాద్. 9:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 9:30 ఏకచిత్రగానం శీర్షికన ఆర్కే ఫిలిమ్స్ వారి బొంబాయి ప్రియుడు చిత్రం నుండి పాటలు వింటారు. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. 10:00 వసుధైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 11:03 హైదరాబాద్లోని హోటల్ ట్రెడెంట్లో

జరిగిన జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక నిర్వహణ డాక్టర్ వీరన్న భూఖ్య, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇక సాయం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమం. ఆహారంలో పండ్ల ఆవశ్యకత గురించి శ్రీమతి ఎంఎస్ కళ్యాణి గారు అందించే వివరాలు మరియు శ్రీమతి కె మాధురి గారు పాడిన అన్నమాచార్య కీర్తి

ఆహారంలో పండ్ల ఆవశ్యకత గురించి శ్రీమతి ఎంఎస్ కళ్యాణి గారు అందించే వివరాలు మరియు శ్రీమతి కె మాధురి గారు పాడిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 6 గంటలకు లలితగీతం, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7 గంటలకు లలితగీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఆర్ స్వాతి ప్రియాంక గారి లలిత గీతాలు వింటారు. 8 గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్ర సమర్పణ. 8:45 శ్రీమతి లక్ష్మమ్మ బృందం వారు పాడిన జానపద గేయాలు వింటారు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10 గంటలకు జపాన్లో జరిగిన 2026 ఆసియా క్రీడల 20వ ఎడిషన్ రోజు వారి ముఖ్యాంశాలు వింటారు. 10:20 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు.

0: సరస్సులు. లలితగీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ అభివృద్ది ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని రోజ్గార్ మేళా ఒక నిదర్శనం. 20వ రోజ్గార్ మేళాతో వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో మొత్తం సుమారు 12,75,000 మంది యువత నియామక పత్రాలు అందుకున్నారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత

0: భవిష్యత్తుపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట న్యాయ అకాడమీలు, రాష్ట న్యాయ సేవా సంస్థలు, రాష్ట నిపుణుల మదింపు కమిటీలు, రాష్ట పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలు, రాష్ట చిత్తడి నేలల సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలనా పద్ధతులు, సంస్థాగత అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు ఒక వేదికను అందిస్తుంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందించింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ, పౌర విమానయాన సాంకేతికతలను స్వదేశీకరించడానికి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు.
1: मैं इस अवसर पर हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड की प्रशंसा करना चाहूंगा. आपने भारत के एरो स्पेस कैपेबिलिटी बिल्डिंग जर्नी में अपने आप को एक इम्पॉर्टेंट पिलर के रूप में स्थापित किया है. एचएल ने एयरक्राफ्ट मैन्युफैक्चरिंग, हेलीकॉप्टर डेवलपमेंट, ओवरहॉल, रिपेयर, मेंटेनेंस और एयरो स्पेस इंजीनियरिंग में वैल्यूएबल कैपेबिलिटीज डेवलप. हमें एचएल को एक ऐसे ऑर्गेनाइजेशन के रूप में देखना होगा.
0: వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత్ దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది. ఈ సదస్సుకు అస్సాం, ఢిల్లీ, గోవా, కేరళం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిషా రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, ఇంధన, కనెక్టివిటీ రంగాలలో సమగ్ర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల డాక్టర్ జయశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీక్యాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడటం నుంచి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4 సంవత్సరాలలోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన, అభివృద్ది, స్టోరేజీలు అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని మంత్రి చెప్పారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 1,00,000 ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
2: We are already globally competitive. अभी जितने भी पांच प्लांट में जो प्रोडक्शन

0: चालू हुआ है वो सब के सब एक्सपोर्ट में कंपटीशन में खड़े उतर रहे हैं, क्वालिटी पर भी और कॉस्ट में भी. सो वी आर ग्लोबली कम्पेटिटिव एंड इट्स अ वेरी गुड जर्नी. सेमिकॉन 1.0 वॉज ऑल अबाउट मेकिंग द फाउंडेशन. सेमिकॉन 2.0 इज अबाउट बिल्डिंग ओवर दैट फाउंडेशन.
1: భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిధుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ముగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. సెపా ఒప్పందం వస్తు సేవల వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర ఆర్థిక సహకార రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. సెపా ఒప్పందాన్ని త్వరగా ముగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించవచ్చని, భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపార వాతావరణ సర్వే 2026 సంచికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని దేశంలోని స్వీడిష్ వాణిజ్య మండలి తాజా నివేదిక వెల్లడించింది. 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ సమాచారాన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పంచుకున్నారు. ప్రపంచ అస్థిరతల నేపథ్యంలో స్థిరత్వం, వృద్ది, వ్యాపార సౌలభ్యం విషయంలో మన దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, మాహే, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, గుజరాత్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ ప్రాంతాలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. విదేశీ విరాళాల క్రమబద్దీకరణ సవరణ బిల్లు 2026 సంబంధించి పార్లమెంటరీ సంయుక్త కమిటీ మొదటి సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగింది. లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశం సంతోషకరమైన వాతావరణంలో జరిగిందని, సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో ఉద్యోగిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ అనూష. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక. నగరంలో 5 రోజులుగా భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన నిమజ్జన కార్యక్రమం ఉల్లాసభరితంగా ముగిసింది. పలు ప్రాంతాల్లో ఏర్పాటైన గణేశుడి విగ్రహాలు వందలాది భక్తుల నడుమ నిమజ్జనానికి తరలాయి. యువత కోలాహలం నడుమ నిమజ్జనం వైభవంగా సాగింది. యువకుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని జిల్లా విద్యాశాఖ అధికారి ఆయుబ్ హుస్సేన్ పేర్కొన్నారు.

0: ఉపాధ్యాయ భవన్లో శుక్రవారం ఉపాధ్యాయులకు కార్యశాల నిర్వహించారు. ఆయన ప్రసంగిస్తూ, ప్రతి పాఠశాలలో పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఎన్జీసీ కోఆర్డినేటర్ నీలకంఠ మాట్లాడుతూ, మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. గ్రీన్ క్లబ్లు చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. జిల్లా కోఆర్డినేటర్ విజయకుమార్, అనంతపురం క్లస్టర్ కోఆర్డినేటర్ రవికుమార్, శైలజ, ప్రేమనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆర్ఎంఓగా డాక్టర్ సుధారాణి బాధ్యతలు తీసుకున్నారు. తిరుపతి టీటీడీ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆమెను ఆర్ఎంఓగా బదిలీ చేశారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఆమెకు పలువురు వైద్యులు, సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జి ఆర్ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ హేమలత డిప్యూటీ ఆర్ఎంఓగా కొనసాగనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐలో 6వ విడత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ రాయపురెడ్డి తెలిపారు. ఈ నెల 22వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్.
4: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం
1: గజ్జా బొబ్బలా
5: సైబాల్
1: నడుగులో తామరా
5: సైబాల్
1: బురద పుల్లా
5: సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆలోచన లోచనం. రచన డాక్టర్ ఎల్లా ప్రగడ మల్లికార్జునరావు.
6: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ ఎల్లా ప్రగడ మల్లికార్జునరావు.
7: దేవుడు ఎలా కనిపిస్తాడు, ఎప్పుడు కనిపిస్తాడు అనే ప్రశ్నలకు సమాధానం చెబుతోంది మహాభాగవతం. మనం అలాంటిదేది చదవకుండా అర్థం చేసుకోకుండా నాకు దేవుడు కనిపించడం లేదు, కనిపించని దేవుణ్ణి ఎలా నమ్మాలి అంటూ వితండవాదం చేస్తూ ఉంటాం. భగవద్ దర్శనానికి సంబంధించిన అంశాలను సాక్షాత్తు బ్రహ్మమానసపుత్రుడైన నారదుడు వ్యాస మహర్షికి వివరించిన కథా సందర్భం ఒకటి భాగవతం 1వ స్కంధంలో ఉంది. వ్యాస భగవానుడు సర్వధర్మాలను వివరించే మహాభారతాన్ని రచించినప్పటికీ మనశ్శాంతి లేక బాధపడుతున్న సందర్భంలో ఒకరోజున నారదుడు ఎదురై వ్యాసుడి మనసులో వ్యాకులత ఎందుకు కలగవలసి వచ్చిందో చెప్పాడు. భారతాన్ని రచించిన అందులో శ్రీకృష్ణుడికి సంబంధించిన కథలను ఎక్కువగా వర్ణించి చెప్పకపోవడం చేతనే అలాంటి మనస్తాపం కలిగింది అని చెప్పాడు. మహావిష్ణువు గుణగణాలను, శ్రీహరి నామాన్ని స్తుతిస్తే ఎంతటి వారికైనా మనస్తాపం నశిస్తుంది అని చెప్పాడు. సంసార సముద్రంలో మునిగిన వాడికి, కర్మవాంఛల చేత వేదన పొందేవాడికి విష్ణుదేవుని గుణవర్ణన నామసంకీర్తనలే ఒడ్డుకు చేర్చే తెప్పలాంటివి అన్నాడు. అలా త్రికరణశుద్ధిగా శ్రీమన్నారాయణ్ణి నిరంతరం భక్తితో ధ్యానిస్తే తప్ప

0: ఆయనకు చేరువయ్యే స్థితి ప్రాప్తించదు అని కూడా చెప్పాడు. వ్యాస భగవానుడికి ఇంకా అర్థం కావాలనే లక్ష్యంతో భగవద్ దర్శనం ఎలా అవుతుందో తన స్వీయ పూర్వజన్మ వృత్తాంతాన్నే నారదుడు ఇలా వివరించాడు. ఎలాగంటే, నారదుడు పూర్వజన్మలో వేదాధ్యయన సంపన్నుడైన ఒక గొప్పవారి ఇంట పనులు చేసే దాసికి పుత్రుడుగా జన్మించాడు. ఒకసారి ఆ ఇంటి యజమాని వానాకాలంలో 4 నెలల పాటు చాతుర్మాస దీక్షలో ఉన్న ఋషులకు సేవ చేయడం కోసం ఆ బాలుణ్ణి పంపించాడు. ఆ ఋషుల దగ్గర ఆ దాసీపుత్రుడు ఎంతో ఉద్దికగా సేవలు చేస్తూ ఋషుల మన్ననలు అందుకున్నాడు. ఆ బాలుడి భక్తి శ్రద్ధలకు ఋషులు ఎంతగానో సంతోషించారు. అలా ఋషుల ప్రేమను చూరగొన్న ఆ బాలుడు నిరంతరం వారిలాగే హరినామ సంకీర్తనం చేస్తూ హరిభక్తిని పెంపొందింపజేసుకున్నాడు. చాతుర్మాస దీక్ష ముగిసిన తర్వాత ఋషులంతా మళ్లీ తీర్థయాత్రలకు బయలుదేరుతూ ఆ బాలుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండమని, అలా చేసినందువల్ల భగవంతుడి అనుగ్రహంతో విజ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పారు. ఆ బాలుడు అలాగే చేయసాగాడు. ఇంతలో అతడి తల్లి ఒకరోజున పాముకాటుకు గురై మరణించింది. ఇక అతడు కూడా అక్కడ ఉండలేక ఉత్తర దిక్కుగా తన ప్రయాణం సాగించాడు. అలా ఎన్నెన్నో నగరాలు, పట్టణాలు, అడవులు దాటుతుండగా మధ్యలో ఒక నది కనిపించింది. ఆ నిర్మల జలాలలో స్నానం చేశాడు. ఆ తర్వాత ఆ నదికి ఆనుకుని ఉన్న అడవిలో తన ప్రయాణం సాగించాడు. ఎన్ని క్రూర జంతువులు ఎదురొచ్చినా భయపడకుండా ఒక రావి చెట్టు దగ్గర కూర్చుని పరబ్రహ్మస్వరూపుడైన శ్రీహరిని ధ్యానించాడు. అలా ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఉండగా శ్రీహరి స్వరూపం కనిపించింది. అనుకోని విధంగా జరిగిన ఆ పరిణామానికి ఉలిక్కిబడి కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. మళ్లీ అక్కడ ఆ దివ్య స్వరూపం కనిపించలేదు. అలా తిరుగుతున్న అతడికి కాస్త ఓదార్పుగా అశరీరవాణి మాటలు వినిపించాయి. అలా విచారిస్తూ దేవుడు కనిపించడం లేదని, దేహాన్ని శుష్కింపజేసుకుంటూ ఎంతకాలం తిరిగినా ప్రయోజనం లేదు అని అశరీరవాణి పలికింది. కామ, క్రోధ, లోభ, మద, మోహ మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలను జయించి కర్మలన్నిటినీ నిర్మూలన చేసి పరిశుద్ధులైన యోగిగా మారితే తప్ప దైవదర్శనం కాదు అని అశరీరవాణి పలికింది. దైవసేవ వలన భక్తి వృద్ధి అవుతుందని, దానివల్లనే భక్తుడి మనస్సు భగవంతుడి మీద నిలుస్తుందని, ఇంతటి కృషి చేయడానికి ఆ బాలుడి జన్మ సరిపోదని, కనుక మరుసటి జన్మలో భగవంతుడికి చేరువయ్యే అవకాశం ఉంటుందని ఆ దైవవాణి పలికింది. ఆ మాటలను విన్న అతడు ఆనాటి నుంచి కామక్రోధాదులను విడిచిపెట్టి భగవంతుడి నామాన్ని, చరిత్రను నిత్యం పఠిస్తూ మరణించాడు. అనంతరం తాను నారదుడుగా జన్మించి సముద్ర మధ్యంలో ఉన్న శేషతల్పశాయిని దర్శించినట్లుగా నారదుడు వ్యాసుడికి చెప్పాడు. అలా జన్మజన్మల నుంచి భగవంతుడిని నిరంతరం స్మరిస్తేనే తప్ప ఆయన దర్శనం కాదు. అలా కాకుండా ఏదో ఒకసారి గుడికి వెళ్ళొస్తేనో, టెంకాయ కొడితేనో ఉన్నట్టుండి దైవదర్శనం కావాలి అనుకోవడం సమంజసం కాదు. మామూలుగా ఓ స్థాయి అధికారులను, అమాత్యులను చూడాలంటేనే ఎన్నెన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. అలాంటిది సకల సృష్టికర్త అయిన జగన్నాటక సూత్రధారిని క్షణాల్లో కళ్ళ ముందుకు రమ్మనటం ఏమాత్రం సమంజసం కాదు. భగవంతుడి కథలన్నిటినీ మానవులంతా నిరంతరం చదివి మనసుకెక్కించుకుని భగవద్ దర్శనం పొందాలనే లక్ష్యంతోనే వ్యాస భగవానుడు భాగవతాన్ని రచించి తాను దైవానుగ్రహాన్ని, మనశ్శాంతిని పొందాడు, ఇతరులకి అందించాడు.
1: మీరింతవరకు విన్నారు రచన డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు.
2: మీరింతవరకు ఆలోచనాలోచనం రచన డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు.
3: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ

శ్రోతలను 1.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎందరో మహానుభావులు. కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించిన వివరాలు, వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి.

0: శ్రోతలకు నమస్కారం. ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ఈరోజు ఇంజనీరింగ్ రంగానికే వన్నె తెచ్చిన ప్రముఖ ఇంజనీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి తెలుసుకుందాం.
1: వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ డాక్టర్ వి వెంకటరాణి.
0: పంచభూతాలలో నీరు ఒకటి. గలగలా పారుతూ ఉరుకులు పరుగులు తీసే నీటికి అడ్డుకట్ట వేశారు ఓ సామాన్య మానవుడు. అతని సంకల్ప బలం ముందు పరుగులు తీసే ప్రవాహం సైతం నిలకడగా నిలిచింది. నీతి నిజాయితీలకు, క్రమశిక్షణకు ఆయన మారుపేరు. దేశ సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం తపించారు. ఆధునిక భారత రూపశిల్పి, విశ్వవిఖ్యాతిగాంచిన విజ్ఞాన ఖని, భారత ఇంజనీరింగ్ పితామహుడు, నిష్కామ దేశభక్తుడు సర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. దేశానికి, మన రాష్ట్రానికి అసమాన సేవలు అందించిన మహనీయుడు. నీటిపారుదల రంగంలో అద్భుతాలు సృష్టించిన అసాధారణ మేధావి.

సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. నిబద్ధత, సమయపాలన, అంకిత భావానికి ఆయన మారుపేరు. విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15 బెంగుళూరు నగరానికి 60 మైళ్ల దూరంలో కల చిక్బళ్లాపూర్ తాలూకా ముద్దనహళ్ళి గ్రామంలో మోక్షగుండం శ్రీనివాసశాస్త్రి వెంకటలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని మోక్షగుండం గ్రామం నుంచి 3 శతాబ్దాల క్రిందట మైసూరుకు వలస వెళ్లారట. ఆయన తండ్రి సంస్కృత పండితుడు, హిందూ ధర్మశాస్త్ర పారంగతుడు, ఆయుర్వేద వైద్యులు కూడా. విశ్వేశ్వరయ్య గారి చిన్నతనంలోనే తండ్రి మరణించారు. తన చిన్ననాటి

తన ప్రాథమిక విద్యను చిక్బళ్ళాపూర్లో, బెంగుళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బీఏ, తరువాత పూణేలోని కాలేజ్ ఆఫ్ సైన్స్లో సివిల్ ఇంజనీరింగ్ చదివి అత్యున్నత స్థానంలో నిలిచారు. ఇంజనీరింగ్ తరువాత 1884లో విశ్వేశ్వరయ్యకు బొంబాయిలో ప్రజాపనుల విభాగంలో సహాయ ఇంజనీర్గా ఉద్యోగం లభించింది. ఇంజనీర్గా అలా మొదలైన ఆయన ప్రస్థానం 7 దశాబ్దాల పాటు కొనసాగింది. నీటి పరిరక్షణపై ఆయన అమిత ఆసక్తిని కనపరిచేవారట. అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా నీటి సరఫరా, మురుగునీటి పారుదల, సాగునీటి వ్యవస్థలకు రూపకల్పన చేశారు. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వ చేయగలిగిన ఆటోమేటిక్ వరదగేట్ల వ్యవస్థను రూపొందించడంతో ఒక్కసారిగా దేశం యావత్తు ఆయన వైపు దృష్టి సారించింది. 1903లో మొదటిసారిగా పూణేలోని ఖడక్ వాస్లా వద్ద ఈ ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థను నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటిని నిల్వ చేసే విధానం ఇది. ఆ తరువాత కొల్హాపూర్, ఇండోర్, గ్వాలియర్, భోపాల్, నాగ్పూర్, గోవా, రాజ్కోట్, బీహార్, ఒరిస్సా, యోమన్ మొదలైన ప్రదేశాలలో నీటిపారుదల వ్యవస్థను రూపకల్పన చేశారు.

1906 1907 మధ్యకాలంలో భారత ప్రభుత్వం ఆయనను యోమన్లోని ఆడెన్కి పంపించి అక్కడ నీటిపారుదల వ్యవస్థను మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. ఆయన నిర్దేశించిన పథకం ప్రకారం అక్కడ ఓ మంచి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయబడింది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లోని మూసీ నదికి వరదలు వచ్చేవి. ఫలితంగా వేల మంది తమ ప్రాణాలను కోల్పోయేవారు. 1908 అప్పటి నిజాం నవాబుగారి విజ్ఞప్తి మేరకు విశ్వేశ్వరయ్య గారు డ్రైనేజీ తాగునీటి సరఫరా వ్యవస్థలను రూపొందించి హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి రక్షించగలిగారు. అప్పుడు ఆయనకు గొప్ప పేరు వచ్చింది. దేశంలోని అగ్రగామి ఓడరేవుల్లో ఒకటి విశాఖపట్టణం ఓడరేవు. విశాఖపట్టణం ఓడరేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థలో ఈయన పాత్ర చాలా ఉంది. 1927-33 మధ్య ఈ రేవును నిర్మిస్తున్నప్పుడు అలలపోటు ఎక్కువగా ఉండేదట. దీనిని తగ్గించడానికి అవసరమైన కాంక్రీటు అడ్డుకట్ట నిర్మాణ సాంకేతికత అప్పటికి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ సమస్యకు ఆయన సులభమైన పరిష్కారం చూపారు. పాతబడిన రెండు ఓడల నిండా బండరాళ్లు వేసి సముద్ర తీరానికి చేరువగా వాటిని ముంచివేయమన్నారట. అలా చేయడం వలన కెరటాల ఉధృతిని తగ్గించగలిగారు. ఆ తరువాత కొన్నాళ్లకు కాంక్రీటు దిమ్మెలతో బ్రేక్ వాటర్స్ను నిర్మించడంతో ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యింది.

కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ డ్యాం ఆది నుండి అంతం వరకు విశ్వేశ్వరయ్య గారి పర్యవేక్షణలోనే నిర్మించారు. అప్పట్లో ఈ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా పేరుగాంచింది. ఈ ఆనకట్ట నిర్మించడం వలన ఎడారిగా ఉన్న మాండ్య జిల్లా ధాన్యాగారంగా మారింది. అటువంటి గొప్ప మేధావి విశ్వేశ్వరయ్య గారు 1917 బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడంలో ముఖ్య పాత్ర వహించారు విశ్వేశ్వరయ్య గారు. ఆ తరువాత ఆ కాలేజీకి ఆయన పేరే పెట్టారు. ఈనాటికి యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్ణాటకలోని పేరున్న

విద్యాసంస్థల్లో ఒకటిగా ప్రఖ్యాతి కాంచింది. మైసూరు విశ్వవిద్యాలయం, మైసూరు సోప్ ఫ్యాక్టరీ, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థల ఏర్పాటులో ఈయన కీలక పాత్రను పోషించారు. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్లాన్ తయారు చేయడంలో విశ్వేశ్వరయ్య గారి పాత్ర చాలా ఉంది.

1908లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు విశ్వేశ్వరయ్య గారు. 1912లో మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థానం అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఈ హోదాలో ఉన్నప్పుడు అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు ఆయన. 1911లో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్గా నియమితులయ్యారు. 1915లో దివానుగా ప్రజలకు చేసిన సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చి సత్కరించింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1955లో మన దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న బిరుదును ప్రదానం చేశారు. లండన్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఆయనకు 50 ఏళ్లపాటు గౌరవ సభ్యత్వాన్ని ఇచ్చి సత్కరించారు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వారు ఆయనను గౌరవ డాక్టరేట్తో అభినందించారు. బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ ఆయన పేరు మీదనే స్థాపించారు. పూణేలోని నాగ్పూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆయన స్వస్థలంలో ఏర్పాటైన మెమోరియల్ ట్రస్ట్ వారు స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇక్కడ ఆయన వాడిన వస్తువులు, సాధించిన పథకాలు, బిరుదులు, తదితర వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. వీటితో పాటు కృష్ణరాజసాగర్ ఆనకట్ట నమూనాలను కూడా ఇక్కడ చూడవచ్చు.

అంతేకాక ఇక్కడ ప్రజలు ఆ స్మారక చిహ్న భవనాన్ని ఓ దేవాలయంగా భావిస్తారు. 1923లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు అధ్యక్షులుగా వ్యవహరించారు. వీటితో పాటు అనేక విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి సత్కరించారు. పూణేలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బెంగుళూరులో ఈయన పేరు మీద విశ్వేశ్వరయ్య పారిశ్రామిక సాంకేతిక మ్యూజియం నెలకొల్పబడింది. అలా ప్రపంచం గర్వించదగిన ఇంజనీరు సర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1962 ఏప్రిల్ 12న మరణించారు. నీటి పరిరక్షణకై నదులకు ఆనకట్టలు నిర్మించి దేశ ఆర్థిక పరిపుష్టికి, భారతావని ప్రగతికి బలమైన పునాదులు నిర్మించిన ఘనత సర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికే దక్కుతుంది. తన మేధస్సుకు దార్శనికతను జోడించి బీడు భూములను సైతం సస్యశ్యామలం చేసిన దార్శనికుడు ఈయన. ఇంజనీరుగా, నిపుణుడుగా, విద్యా ప్రధాతగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా ఈయన తన బలమైన ముద్రను వేశారు. ఇంజనీర్లు రేపటి అవసరాలపై సృజనాత్మక ఆలోచనలను చేయడం ఓ సామాజిక బాధ్యత అని, కొత్త ఒరవడి వైపు పయనించాలి అని, దేశ అభివృద్ధికి ఆ దేశంలోని నిర్మాణాలు, పారిశ్రామీకరణ, రహదారులు ప్రామాణికం అని సూచించారు.

0: కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా.
1: అలా ఒక సామాన్యుడి సంకల్పం జనహితం కోరింది. ఆయన ప్రతి ఆలోచన జాతి నిర్మాణంపైనే. నిబద్ధత అంకిత భావానికి ఆయన మారుపేరు. నేటి ఆధునిక భారత యువతకు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఓ ప్రేరణ. ఈయన పుట్టినరోజు సెప్టెంబర్ 15న దేశమంతా ఇంజనీర్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. సివిల్ ఇంజనీరుగా 30 సంవత్సరాల పాటు దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.

0: శ్రోతలింతవరకు ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించిన వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం.

0: ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 గా వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవీఎస్ ప్రసాద్.
1: నల్లమల సాగర్కు కృష్ణమ్మ, ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం, అందుబాటులోకి క్రిటికల్ కేర్ యూనిట్, విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్ వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఈ నెల 5వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఒంగోలులో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో ఉత్తమ పనితీరు కనబర్చిన 72 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. మార్కాపురంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యాబోధనలో విశేష సేవలు అందించిన 20 మంది ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ కింద ఒంగోలులోని సర్వజన ఆసుపత్రిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను ఈ నెల 12వ తేదీన విజయవాడ నుంచి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమంలో ప్రారంభించగా, ఒంగోలులో మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రిటికల్ కేర్ యూనిట్లోని ఆపరేషన్ థియేటర్లు కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ధీటుగా ఉన్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 18,700 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ సత్యానంద్ తెలిపారు. 29 బెంచ్లను ఏర్పాటు చేసి 18,380 క్రిమినల్, 238 సివిల్, 3 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించామని అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన SIPDA పథకం కింద అందించిన 43 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యాన్ని ఈ నెల 12వ తేదీన రాష్ట సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ

0: శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్కి రోజువారీ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులు, వయోవృద్ధులు పై అంతస్తులకు వెళ్లే క్రమంలో పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు ఈ లిఫ్ట్ సౌకర్యాన్ని సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని 222 పరిశ్రమలకు సంబంధించిన 16,60,00,000 రూపాయల రాయితీలను జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ మంజూరు చేసింది. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ కార్యాలయ భవనం, ఇతర జిల్లా కార్యాలయాల నిర్మాణ కోసం 20 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గోగులు దిన్నె ఇలాకాలోని సర్వే నెంబర్ 90లో ఉన్న ఈ భూమిని రెవెన్యూ శాఖకు బదిలీ చేసేందుకు ఈ నెల 3వ తేదీన రాష్ట మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిలో సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ ఈ నెల 10వ తేదీతో ముగిసింది. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో మార్పులు, చేర్పులు, సవరణలకు మొత్తంగా 18,050 దరఖాస్తులు వచ్చాయి. మ్యాపింగ్, అక్షర దోషాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 196,341 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. వీరిలో 181,542 మంది వివరాలను ఎన్నికల అధికారులు పునఃపరిశీలించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రసాదిని వెలుగొండ ప్రాజెక్టులోని నల్లమల సాగర్, కృష్ణా జిల్లాలతో కలకళ్లాడుతోంది. గత నెల 31వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి సొరంగాల ద్వారా నీటిని విడుదల చేసిన విషయం విదితమే. కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,000 క్యూసెక్ల నీటిని 2 సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల నుంచి నల్లమల సాగర్లోనికి పంపుతున్నారు. పొగాకు రైతులకు 94 కోట్ల రూపాయల బోనస్ అందించడానికి రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని పొగాకు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు. పొగాకు రైతుల సంక్షేమం కోసం పొగాకు బోర్డు పనిచేస్తోందని బోర్డు రీజనల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. మీరింతవరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ప్రకాశం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ అనూష. హలో అభిలాష.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి? చెప్పండి. బాగున్నారా?
2: మీరు బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. ఏ పాట కావాలండి మీకు?
2: హలో,
1: ఏ చిత్రం నుండి పాట కావాలి మీకు?
2: రాణి రత్నప్రభ.
1: ఏంటండి?
2: రాణి రత్నప్రభ సినిమా.
1: రాణి రత్నప్రభ. అందులో అందులో ఏ పాట అండి?
2: నిన్న కనిపించింది, నన్ను మురిపించింది.
1: కోరుతున్న శ్రోతలు
2: మనవడు రాజేసు మనం కోసము ఓపులేసు మేడం.
1: ఓకేనండి. రేడియో వింటున్నా శ్రోతలు అవునండి. అవునవునండి. మీ కోటం పాట వినిపిస్తున్నాము, విని ఆనందించండి.
2: నేను నేను ఫోన్ చేసింది ఆదివారం రేపు కదా వినాయక చవితి అన్నాడు.
1: ఓకే,
2: సరే.
1: సరేనండి.
2: థ్యాంక్ యూ మేడం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: మరో కాలర్ ని పలకరిద్దాం. హలో అభిలాష.
3: నమస్కారం మేడం.
2: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
3: అనంతపురం జిల్లా గాట్లదిన మండలం పాపిలపాలెం నుంచి సిద్ధయ్య మాట్లాడుతున్నాను మేడం.
2: సిద్ధయ్య గారు, బాగున్నారా అండి?
3: బాగున్నాం మేడం. మీ స్టాఫ్ అంతా బాగున్నారు మేడం?
2: అందరూ బాగున్నాం అండి. ఏం చేస్తుంటారు మీరు?
3: వ్యవసాయమే చెప్తాను మేడం.
2: అవునా అండి?
3: సినిమా పేరు సంఘర్షణ మేడం.
2: సంఘర్షణనా? సంఘర్షణ చిత్రం నుంచి ఏ పాట?
3: కట్టు జారిపోతా ఉంది అనే పాట మేడం.
2: కోరుతున్న శ్రోతలండి,
3: శ్రోతలందరి కోసం.
2: ఓకేనండి, శ్రోతలందరి కోసం మరి ఈ పాటను వినిపిస్తున్నారు, విని ఆనందించండి.

0: హలో అభిలాష.
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: కూడేరు మండలం బ్రాహ్మణపల్లి నుంచి అశ్వత్థరెడ్డి మేడం.
0: అశ్వత్థరెడ్డి గారు, బాగున్నారా అండి?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం మేడం.
0: ఓకేనండి, చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: మేడం, ఇద్దరు మిత్రులు సినిమా నుంచి పాడవేళ రాధిక.
0: ఇద్దరు మిత్రులు
1: మేడం, నాగేశ్వరరావు గారు మేడం.
0: ఏ పాట అండి?
1: పాడవేళ రాధిక.
0: ఇద్దరు మిత్రులు.
1: ఆ పాట కానీ ఖుషీ ఖుషీగా నవ్వుతూ
0: ట్రై చేస్తానండి మీకోసం. కోరుతున్న శ్రోతలు
1: అందరికోసం మేడం.
0: ఓకేనండి, మన ఆకాశవాణి రేడియో శ్రోతలందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను, విని ఆనందించండి. నమస్తే.
1: ధన్యవాదాలు మేడం.

0: ஹலோ அபிலாஷா, ஹலோ அபிலாஷா, ஹலோ அபிலாஷா,
1: హలో
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నమస్తే మేడం.
0: నమస్తే.
1: శాంతనగర్ నుంచి. నా పేరు ఓబ్లేష్
0: మేడం. ఓబ్లేష్ గారు, బాగున్నారా అండి?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నాం అండి. ఏం చేస్తుంటారు?
1: మేము శ్రీ చేనేత మేడం. మేము పట్టు చీరలే తయారు చేస్తాం
0: సార్. చెప్పండి, పట్టు చీరలు నేస్తూ ఉంటారా?
1: అవును మేడం.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: ఎర్ర గులాబీలు నుంచి నాకు పాట కావాలి మేడం.
0: ఎర్ర గులాబీలు. చెప్పండి, ఏ పాట అందులో? కోరుతున్న శ్రోతలండి.
1: నా ఫ్రెండ్ చింతా వెంకటరమణ ఉన్నాడు మేడం.
0: ఓకేనండి. అంతేనా?
1: ఓకే మేడం.
0: ఓకేనండి. ధన్యవాదాలు. నమస్తే.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి?
2: పెద్దిరెడ్డి మేడం, మాట్లాడు రాజమండ్రి మండలం.
1: పెద్దిరెడ్డి గారు బాగున్నారా అండి?
2: బాగున్నా మేడం. మీ పేరు ఆరాధన మేడం?
1: అనుష అండి. నా పేరు
2: అనుష మేడం. థ్యాంక్ యూ మేడం.
1: చేస్తూ ఉంటారా మీరు ఎప్పుడు కాల్? చేస్తూ ఉంటారా?
2: ఎప్పుడు చేస్తుంటారు మేడం? ఏమంటే 3 మంత్స్ ఫైనల్ చేయక.
1: ఓకేనండి.
2: ఈరోజు మా కూతురు, మా తమ్ముడు కూతురు బర్త్డే మేడం.
1: ఓకే ఓకే.
2: 9వ సంవత్సరం పడుతుంది.
1: పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఆకాశవాణి తరపున.
2: మంచి పాట వినిపించండి మేడం.
1: చెప్పండి ఏ పాట వినిపించాలో చెప్పండి.
2: పుట్టినరోజు జయ జయ లా పాట.
1: సినిమా ఏంటండి అది?

0: సినిమా కూర్చోవాలి మేడం.
1: చెప్పండి, వేరే చెప్పండి.
0: పుట్టినరోజు గురించి సుస్వాగతం కానీ అదే బర్త్డే గురించి పాటింపండి మేడం.
1: అలాగంటే గుర్తు రావాలి కదా. సరేనండి, ప్రయత్నిస్తాను. ఓకేనా అండి, ధన్యవాదాలు. కాల్ చేస్తూ ఉండండి. సంతోషం. నమస్తే.
0: అందరికీ మేడం.

0: తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: శ్రోతలు 1.7 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక అలాంటి పలకరిద్దాం. హలో అభిలాష.
2: హలో మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
2: తాటిచెర్ల మేడం, రామాదేవి.
1: తాటిచెర్ల ఎక్కడండి ఇది?
3: వెంటనే అమృత భాండాన్ని తీసుకుని వెళ్తూ మాకు మాత్రమే ఇది దక్కాలి, దేవతలకు దక్కకూడదు అని వారు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు మోసం చేసిన వారిని మోసంతోనే, పరమాత్మకు మోసం చేసే అవసరం లేదు ఇనగా, ఎందుకంటే సర్వశక్తిమంతుడు. కానీ లోక వ్యవహారంలో ఆ విధంగా చూపడం కోసం పరమాత్మ ఆ మోహినిగా తను ఇక్కడ అవతరించాడు. ఆ మోహిని రూపంగా వచ్చినటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడంటే, తతో భవాన్ అనుపముత్తమం వపుః బభూవ దివ్య ప్రమదాత్మకం త్వరన్ శ్యామం నితంబార్పిత రత్నమేఖలం జాంబూనదాంబాంబర్భత్ సుమధ్యమం బృహన్ నితంబం కలశోపమస్తమం సత్పుండరీకాయత నేత్రముజ్వలం సమస్తసారం పరిపూర్ణ సద్గుణం దృష్ట్వైవ తత్ సమ్ముహు సురారయః. ఎంత ఉత్తమమైనటువంటి రూపమంటే, ఆ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక అవయవ సౌష్ఠవంతో అలాగే అంతఃసౌందర్యంతో విరాజిల్లేటువంటి ఒక స్త్రీరత్నం ఎలాగైతే ఉండాలో పరమాత్మ అలాగే ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. పరమాత్మ ఎలా ఉన్నాడనే విషయాన్ని ఒకే ఒక పదంలో చెబుతున్నారు. సమస్త సారం, ప్రపంచంలో ఉండేటువంటి సారభూతమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒకే చోట మనం కలబోస్తే దాని రూపమే ఈ మోహినిగా పరమాత్మ తను కనబడుతున్నాడు. ఆ రూపాన్ని చూసి అందరూ కూడా ఎంతో మోహితులైపోయారు. వారు వారు నిలబడిన విషయాన్ని, కూర్చున్న విషయాన్ని, వారికి జరిగేటువంటి సుఖ దుఃఖాలను అన్నిటినీ కూడా మరిచిపోయారు. అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా, అక్కడ ఉండేవారు సామాన్యులు కారు, దేవతలున్నారు, రాక్షసులున్నారు. వారందరూ కూడా ఎంతెంతో తపస్సు చేసిన వారు, ఎంతో శక్తిమంతులు అయినప్పటికీ కూడా వారి శక్తి సామర్థ్యాలను అన్నిటినీ కూడా మర్చిపోయి ఈ పరమాత్మ వెనుక, మోహిని రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ వెనుక వారందరూ కూడా పరిగెత్తుతున్నారు. ఇటువంటి మోహిని కృష్ణుల యొక్క అవతార విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి గురుగారి ద్వారా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
4: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు. మోహిని అవతారంలో స్వామివారు తిరువీధుల్లో జగన్మోహనాకారుడైన పరమాత్మ తాను జగన్మోహినిగా, జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మగా రెండు వాహనాలలో చక్కగా దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. స్వామివారి విశేషమైనటువంటి అవతారాలు అనేకములు. ఆ అవతారములన్నీ కూడా దేనికయ్యా అని అంటే, అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని రక్షించడమే పరమ ప్రయోజనం. ఈ మోహిని అవతారం కూడా అలాంటిదే. అందులో మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని, సమస్త మాయలకు అధిపతి అయిన పరమాత్మ పరమానందమైన శ్రేష్టమైన వైకుంఠధామాన్ని విరచి అమ్మవారితో కలిసి స్వామి పుష్కరిణి తీరంలో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. భక్త సులభుడైన పరమాత్మ కలియుగంలో భక్తులపై అపారమైనటువంటి కరుణతో వెంకటాచలంపై అర్చావతార స్వరూపుడై తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అర్చావతారంలో ఉన్న పరమాత్మ భక్త సులభునిగా, భక్తుడు తాను ఏ విధంగా పరమాత్మను సేవించుకుంటే తరిస్తాడో అంతటి సౌలభ్యాన్ని దర్శింపజేస్తూ తన పాదమును ఆశ్రయించినటువంటి వారిని తరింపజేస్తానని అభయహస్తం ద్వారా పాదములు దర్శించమని తెలియజేస్తూ ఉన్నాడు. చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం ఆపద మొక్కలవాడైన ఆ పరమాత్మ ఆశ్రయించిన వారి మోహాన్ని తొలగింపజేస్తూ జగన్మోహనాకారుడైన

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది.

శ్రీకృష్ణ స్వామిగా ఒక వాహనంలో జగన్మోహినిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ దంతపు పల్లకీలో ఇలా రెండు వాహనాలుగా స్వామివారు చక్కగా నేత్రానందకరమైనటువంటి మనోహరమైన దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. మోహిని అనగానే అందము ఆకర్షణ మనోహరత్వము అనేటటువంటివే గుర్తుకొస్తాయి. అంటే మోహిని అంటే మోహింపజేసేటటువంటిదే కాదు, మోహాన్ని కూడా తొలగింపజేస్తాను అని చెప్పి అక్కడ జగన్మోహనాకారుడు తాను పక్కనే ఉండి ఆ మాయ ఏదైతే ఉన్నదో ఆ మాయను తనను ఆశ్రయించినటువంటి వారు దాటగలుగుతారనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. అక్కడ ఈ మాయ అనేటటువంటిది ఏమిటయ్యా అనంటే భగవంతుని అధీనంలో ఉంది, కానీ జీవుడు ఆ మాయ నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే పరమాత్మ యొక్క దివ్యమైన పాదారవిందములను వేడుకోవడమే. ఆ పాదారవిందములను నిరంతరము కూడా ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడం ద్వారా ఆ మాయను దాటగలుగుతాడు. కనుక అలాంటి మాయను తాను దాటించుతానని చెబుతూ ఒకవైపు తాను శ్రీకృష్ణ పరమాత్మగా ఈ జగత్తునంతటినీ కూడా ఆవరించినటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మగా తాను దర్శనాన్ని ఇస్తూ తాను ఈ విధంగా వెడుతూ ఉంటే ముందర గజరాజులు అలాగే అశ్వములు తమ రాజసాన్ని తెలియజేస్తూ కదులుతూ ఉన్నాయి. అనేక భక్త బృందాలన్నీ కూడా తమ కళా విన్యాసం చేత ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ ధర్మానికి విఘాతం కలుగుతుందో, ఎక్కడ అధర్మం పెచ్చుమీరుతుందో అక్కడ తాను అవతరిస్తానని ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని స్వీకరిస్తాడు పరమాత్మ. అలాంటి అద్భుతమైనటువంటి అవతారాల్లో ఈ మోహిని అవతారం కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక అపూర్వమైనటువంటి సౌందర్యంతో ఒక స్త్రీ రూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని అందించినటువంటి ఘట్టము ఇక్కడ మనం స్మరణకు చేసుకోవాలి. రాక్షసులు దేవతలు కూడా కలిసి తిరిగి తాము తమ యొక్క సంపదలను కోల్పోయినటువంటి సంపదలను పొందడానికి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు పంచుకోవాలి అనేటటువంటి సందిగ్ధంలో ధర్మానికి రక్షణ కలిగింపజేస్తూ ధర్మాన్ని రక్షించడం కోసం తను జగన్మోహిని రూపధారణమున దేవతలకు అమృతం ఇచ్చిన దివ్యుడదిగో మోహిని అవతారాన ముద్దులొలుక వెన్న ముద్దను చేపట్టి వెన్న దొంగ వేరు వేరు వాహనముల వేడుకతోడ భక్త కోటిని పాలించవచ్చనేడు. ఆ అవతార విశేషాన్ని చెబుతూ ఇక్కడ అంటారు, జగత్తునంతటినీ కూడా మోహింపజేయగలిగేటటువంటి దివ్యమైనటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్న పరమాత్మ ధర్మరక్షణ కోసం తాను జగన్మోహిని రూపాన్ని ధరించినటువంటి సందర్భమేనయ్యా అవతార విశేషము అని అన్నారు. అలా ఒకవైపు జగన్మోహినిగా సమస్త జగత్తును కూడా ఆకర్షించినటువంటి ఆ మహావిష్ణువు, మరోవైపు వెన్నముద్దను చేతబట్టి వెన్న దొంగగా బాలకృష్ణుడై గోపికల హృదయాలను దోచుకున్నటువంటి గోపీ మానసచోరుడై తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. రాక్షసులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చినటువంటి జగన్మోహినిగా ముద్దులొలుకుతూ శృంగార రసాది దేవతగా ఒక పల్లకీలో తాను కదులుతూ ఉంటే జగన్నాటక సూత్రధారి జగన్మోహనాకారుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకిలో వెంట వస్తూ కనుల పండుగగా నేత్రానందాన్ని కలిగింపజేస్తూ ఉన్నారు. అన్ని వాహనములు కూడా వాహన మండపం నుంచి బయలుదేరుతాయి. ఊరేగింపుగా ఆ స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఈనాటి ఈ మోహిని అవతారంలో ఉన్న విశేషం ఏమిటయ్యా అనంటే వాహన మండపం నుంచి కాక మోహిని అవతార స్వరూపంగా తాను

0: రంగంలో రెండు వికసించినటువంటి పద్మములతో చక్కగా అలంకృతుడై ఉన్నటువంటి వాడై ఆ కుడి చేతిలో చిలుకను పట్టుకొని దివ్య వైభవంతో భక్తకోటికంతటికీ కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మరొక పల్లకిలో వెన్నదొంగగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ తన యొక్క జగన్మోహన స్వరూపాన్ని దర్శింపజేస్తూ ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ స్వామివారి యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకోమని, తనను ఆశ్రయించమని, తన యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ కృష్ణుడు వెన్న దొంగలించడం అనేటటువంటి అంతరార్థాన్ని చూస్తే, చతుర్విధమనేటటువంటి పురుషార్థములనే సిరుల నుండి కోరికలనేటటువంటి క్షీరము రాగా, ఆ పాలను ప్రేమ అనేటటువంటి పాత్రలో పోసి దాన్ని సాధన అనేటటువంటి పొయ్యిపై ఉంచి కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్ వర్గాలనేటటువంటి కర్రలను భక్తి అనేటటువంటి నిప్పుతో రగల్చి పూజ అనేటటువంటి గాలిని ఊదగా నిరంతర స్మరణ జ్వాలలు పుట్టి ఆ మంటలో పాలు కాగి పాలు పొంగితే ఆ పొంగినటువంటి పాలను శాంతి అనేటటువంటి ప్రశాంత వాతావరణంలో చల్లార్చి విశ్వాసం అనేటటువంటి తోడువేయగా జ్ఞానమనేటటువంటి పెరుగు తయారవుతుంది అని అన్నారు. అందులో మనసు అనేటటువంటి కవ్వము సాధన అనేటటువంటి దారపు పోగులతో తయారు చేసినటువంటి ఏకాగ్రతతో చుట్టినటువంటి ఆ తాటితో మదనం చేస్తే అందునుంచి వచ్చినటువంటి ఆ చిలుకగా వచ్చినటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని వెన్న అని చెప్పని అన్నారు. అలాంటి ఆ ఫలము ముగ్ధ మనోహరంగా తయారవుతూ ఉంటుంది. సాధకుడు ఆ ఫలాన్ని భగవంతుడికి భక్తిగా సమర్పిస్తే దాన్ని స్వీకరించడమే వెన్న దొంగగా తన అంతరార్థాన్ని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అలాంటి ఆ అంతరార్థాన్ని తెలియజేస్తూ వెన్నెల దొంగగా దంతప పల్లికలో దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ తన మాయను దాటగలగడానికి తనను ఆశ్రయించమని చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి వాహన సేవ విశేషాలను రాఘవేంద్ర గారి ద్వారా మనం చాలా చక్కగా మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరమాత్మ ఇక్కడ రెండు వాహనాలలో వచ్చేటువంటి విషయాలు మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. ఈ రెండు రూపాలు కూడా పరమాత్మ యొక్క రూపాలే. ఆ రెండు రూపాలను ధరించినటువంటి పరమాత్మ ఒకే వాహనంలో రావచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దీనికి సమాధానంగా మనం ఈశావాస్యోపనిషత్తులోని విషయాలు మనం ప్రస్తావన చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క ముక్తి యోగ్యుడైనటువంటి జీవునికి రెండు అవస్థలను చెబుతారు, విద్య అవిద్య, సంభూతి మరియు వినాశము అని. విద్య సంభూతి అలాగే వినాశము మరియు అవిద్య అని రెండింటిని మనం విభాగం చేసుకోవాలి. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ విద్యాంచా విద్యాంచా యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే, అలాగే సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే అని చెబుతారు. అనగా విద్య అనగా పరమాత్మని సరిగ్గా తెలుసుకొనుట, సరి అయినటువంటి సాధనములతో పరమాత్మని తెలుసుకొనుట. అవిద్య అనగా ఏదైతే అజ్ఞానం ఉంటుందో ఆ అజ్ఞానాన్ని మనం నిందించాలి, అజ్ఞానాన్ని నిందించాలి, దాన్ని మనం తెలుసుకోకూడదు, తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని నిందించడం కోసం, ఖండన చేసుకోవడం కోసమైనా మనం దాన్ని తెలుసుకోవాలి అని చెబుతారు. ఈ విధంగా తెలుసుకుంటే ఎవరైతే అవిద్యను తెలుసుకుంటారో, ఆ విద్యను ఖండిస్తాడో, అవిద్యను నిరాకరిస్తాడో, అటువంటి వాడు ఆ అవిద్యను నిరసన చేసినటువంటి ఫలితముగా అవిద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్య నుండి ఈ మృత్యు అనగా పుట్టటము చావటము అనే ఈ సంసార సాగరం నుండి మనం దాటిన వారమై, విద్యయా వేద్యతే అనయా అర్థః ఇతి విద్య అని చెబుతారు. దేని ద్వారా అయితే మనం పరమాత్మని చక్కగా తెలుసుకుంటాము అనగా బ్రహ్మసూత్రాది బ్రహ్మసూత్రోపలక్షితమైనటువంటి జైమిని సూత్రాలు ఇత్యాది సూత్రముల చేత పరమాత్మని, వేదాలు పురాణాలు ఈ అన్నిటి చేత పరమాత్మని మనం నిర్దిష్టంగా దేన్నైతే మనం పరమాత్మనైతే తెలుసుకుంటామో దాన్నే విద్య అంటారు. అటువంటి విద్య చేత విద్యయా అమృతమష్టుతే, దాని ద్వారా మాత్రమే మనము అమృత స్వరూపమైనటువంటి మోక్షానందాన్ని మోక్షాన్ని పొందగలుగుతాము.

తను వచ్చి తన భక్తుల యొక్క మోహాన్నంతటిని కూడా నశింపజేసి వారందరినీ కూడా అనుగ్రహింపజేస్తాను అని చక్కగా వస్తాడు. అలా మోహిని అవతారంలో ఉన్న పరమాత్మ ఏ విధంగా ఉన్నాడంటే తెల్లని పట్టు పుట్టము ధరించినటువంటి వాడై సూర్యచంద్ర హారములు ధరించి రత్న కిరీటములు కర్ణపత్రాలు వజ్రపు ముక్కుపుడక శంఖుచక్రస్థానం

అని చెబుతాము. అటువంటి పరమాత్మ తనిక్కడ మోహిని అవతారంలో వస్తూ, మోహినిగా పరమాత్మ నన్ను మోహినిగా చూడవద్దయ్యా, నన్ను కృష్ణునిగా చూడు, ఎందుకంటే మోహింపజేసేది సమస్త ప్రపంచమంతా కూడా. ఇటువంటి మోహాన్ని వదులు, నా నిజస్వరూపమైనటువంటి సచ్చిదానందాత్మకమైనటువంటి నా స్వరూపాన్ని నీవు భజించు, తద్వారా మాత్రమే నీకు మోక్షం ప్రసాదిస్తుంది, ప్రసాదించగలుగుతానని పరమాత్మ మనక్కడ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వరాహ పురాణంలో ఇంకొక విషయాన్ని కూడా చెబుతారు. పరమాత్మ దేవతలకి తను ఆదేశిస్తాడట, త్వంచదేవ మహాబాహో మోహశాస్త్రాన్ని కారయ, అతథ్యాని వితథ్యాని దర్శయస్వ మహాభుజ, ప్రకాశం కురు చాత్మానం అప్రకాశం చ మాంకురు. దేవతలకు పరమాత్మ తను ఆదేశిస్తూ, దేవతలారా మీరందరూ కూడా భూలోకంలో జన్మను పొంది మీ యొక్క స్వరూపాన్ని కూడా అలాగే నా నిజమైనటువంటి స్వరూపాన్ని కూడా మీరందరూ కూడా మూసివేసి దాన్ని ఎవరికి కూడా తెలియకుండా ఉండకుండా అవైదికమైనటువంటి ఏవైతే చార్వాకాది మతాలున్నాయో వాటిని ప్రచారం చేయండి, భస్మీభూత స్థితేహస్య పునరుత్పనం కుతః ఇత్యాది ఏవైతే వ్యవహారంగా దేన్నైతే వింటూ ప్రజలందరూ కూడా మోహాన్ని పొందుతారో అటువంటి మోహాత్మకమైనటువంటి శాస్త్రాన్ని రచించమని పరమాత్మయే ఆజ్ఞాపిస్తాడట. ఆ విధంగా మోహశాస్త్రాలను వదులు, నా నిజస్వరూపమైనటువంటి ఇంతకుముందే మనం విన్నట్టుగా మోక్షప్రసాదమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనం భజించాలి అనే ఒక సందేశాన్ని తెలపడం కోసం పరమాత్మ రెండు వాహనాలలో రెండు రూపాలలో మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. పరమాత్మని మనం ఎలా భజించాలో తెలుసా? ఎందుకంటే మనం ఎన్నో సౌలభ్యాన్ని పొందుతూ ఉంటాము, ఎన్నో సుఖాలని పొందుతూ ఉంటాము. ఆ సుఖాలని పొందే సందర్భంలో మనం పరమాత్మని స్మరించము. సంకట సమయే వెంకటరమణ అని ఒక నానుడి, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు మాత్రమే మనం పరమాత్మని స్మరిస్తూ ఉంటాం. కానీ కష్ట సమయాల్లో కాకుండా సుఖాన్ని అనుభవించే సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి. ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్క సుఖానికి పరమాత్మయే కారణం. ఉదాహరణకి ఇంతకుముందే మనం అమృతమథనాన్ని మన ప్రస్తావన చేసుకున్నాం. అమృతమథనం జరిగే సందర్భంలో పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంత ఉంది అంటే, ఉపర్యధశ్చాత్మని నేత్ర గోత్రయోహో త్వయే పరేణ విషతా సమేచితాః. మోహిని అవతారంగా పరమాత్మ రావడానికి ముందు అక్కడ పర్వతాన్ని పెట్టారు, మందర పర్వతం. ఆ మందర పర్వతం కూడా దేవతల యొక్క రాక్షసుల యొక్క బలం చేత, చిలకడం చేత అది కూడా పొడి పొడిగా అవుతోంది. పరమాత్మ ఆ మందర పర్వతంలో తను ప్రవేశాన్ని పొంది దాన్ని గట్టిగా నిలిపాడు. దేవతలు రాక్షసులు కలిపి రాగుతూ ఉంటే వాసుకి జర్జరితమైపోతూ ఉన్నాడు, తన ముఖం నుండి రక్తం వస్తుంది. ఆ సందర్భంలో నేత్ర గోత్రయోహో, ఆ గోత్రము అనగా తాడుగా ఉండేటువంటి వాసుకి ఎందు కూడా పరమాత్మయే తను ఆవిష్టుడయ్యాడు. దేవతలకి రాక్షసులకి ఎంతసేపు చిలికినా కూడా అమృతం రాకపోయేసరికి వారందరూ కూడా ఎంతో శ్రమను పొందారు. వారి ఎందు కూడా పరమాత్మయే తను ఆవిష్టుడై ఆ అమృతమథన యొక్క కార్యక్రమాన్ని గావించాడు. ఈ విధంగా దేవతలైన రాక్షసులైన సిద్ధ గంధర్వ సాధ్య సామాన్య ప్రజలైన మన అందరి సుఖంలో కూడా పరమాత్మ తను గొప్ప కారణంగా ఉంటున్నాడు. అందుకే అటువంటి సుఖ సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి అనే విషయాన్ని ఈ మోహిని అవతారంలో వస్తూ పరమాత్మ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక కృష్ణుడిగా వచ్చాడు పరమాత్మ. కృష్ణుడిగా వస్తూ తను ఒక చేతిలో వెన్నెను పెట్టుకున్నాడు, ఇంకొన్ని రూపాలు చూస్తాము, ఇంకొక చేతిలో కవ్వాన్ని కూడా పెట్టుకొని ఉంటాడు. కవ్వము అలాగే కవ్వాన్ని చిలికేటువంటి తాడును కూడా పెట్టుకొని ఉంటాడు. ఆ విషయాన్ని కూడా శాస్త్రంలో చెబుతూ, నిర్మత్యోగ్ర భవాన్నవే నిజ మనోభీష్టం దిశామీతియ సమ్యజ్ఞాపయితుం కరేణ విలసన్ మంథాన మన్యేన చ రమ్యం ధామ దదన్ మహేశర దదన్ మహేశర జత గ్రామ శ్రీయోలంకృతే కర్మందీశ్వర భక్తి బంధనవశః ప్రీతోస్తు కృష్ణ ప్రభుః. నాయన, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నన్ను కట్టివేయాలంటే మీ భక్తి పాశమే దానికి కారణము. భక్తైకలభ్య పురుషోత్తమోసి అని శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన విధంగా భక్తి ద్వారా మాత్రమే మనం పరమాత్మని పొందగలము అనే ఒక గొప్ప విషయాన్ని తెలపడం కోసం పరమాత్మ కొన్ని రూపాలలో తన చేతిలో తాడుని కట్టుకొని ఉంటాడు. ఇక అసారమైన

0: అయినటువంటి సంసారం. ఈ సంసారంలో సారభూతమైనటువంటి ఏదైనా వెతకాలి అంటే మొదటగా ఇప్పుడు క్షీరసాగరాన్ని చిరికినట్టు ఈ సంసార సాగరాన్ని కూడా చిలకాలట. ఆ చిలకడానికి సాధనం అంటే కవ్వము. అందుకోసమే అటువంటి కవ్వాన్ని కూడా పరమాత్మ ధరించాడు. మరొక చేతిలో తను వెన్నను పెట్టుకొని ఉన్నాడు. అదేమిటంటే పరమాత్మయే ఆ వెన్న. అనగా మనం ఏదైనా హోమం చేస్తాం, లేకపోతే పూజలు చేస్తాం, అర్చనాదులు గావిస్తాం, దానం చేస్తాం, ఏది చేసినా కూడా చివరికి ఆ పరమాత్మ యొక్క ప్రీతి కొరకు మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అటువంటి పరమాత్మ ప్రీతి అనగా పరమాత్మయే కారణం కాబట్టి ఆ పరమాత్మ కోసమే, ఆ పరమాత్మ యొక్క ఫలం కోసమే మనం కార్యక్రమాన్ని, మనం ఏదైనా పూజాదులను గావించాలి అనే విషయాన్ని మనకు తెలుపుతూ ఉంటారు. ఆ విధంగా ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్త అర్చావతారుడై దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తాను గజశేషాదిక వాహనంబుల సువిఖ్యాతాప్త దేవేరులున్ నిజపట్టంబున మడవీధుల సదా నీలాభ్రదేహుండు తా ధ్వజచత్రాదిక లాంఛనంబుల భళా వ్యాఖ్యాళి గావించుచున్ నిజభక్తాళికి దర్శనం బిడు శతానీకాతి భోగంబులన్ అని చక్కటి గజవాహనాదులలో ఆయన నిరంతరము కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తన దర్శనం ద్వారా భక్తులందరికీ కూడా వారి తాపాలన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉంటాడు. అలాంటి ఆ పరమాత్మ అనుగ్రహిస్తేనే మనకు సర్వస్వము తప్ప మనంతకు మనము ఏది కూడా పొందలేమనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకనే అర్చాస్వరూపుడై విరాజిల్లుతున్నటువంటి ఆ దేవాదిదేవుడు తాను తిరువీధుల్లోకి వచ్చి తన భక్తకోటిని అనుగ్రహించాలి అని బ్రహ్మోత్సవాలలో పూటకొక్క వాహనం మీద సంచరిస్తూ ఉంటాడు. కనుక భగవత్ సేవ అనేటటువంటిది ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే పరమాత్మయే అనుగ్రహించాలి. అదే అవిద్యను దూరం చేసుకొని విద్యను పొందడము అని అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, ఆ పరమాత్మని అనుగ్రహించాలి. అందుకని లోకంలో అనేక రకాలుగా అనేక మంది అనేక విధములైనటువంటి తత్వాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏది తెలియకపోయినా పరమాత్మను గోవిందా అని ఒక్కసారి నామస్మరణ చేయడం ద్వారా వారు తమను తాము తరింపజేసుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని చెబుతూ అన్నమాచార్యుల వారు చేసినటువంటి కీర్తనకు ముదివర్తి వారు చక్కగా ఒక శీసపద్యాన్ని చెబుతూ అంటారు ఆయన, కలకాలమొక్కండు కడంగి చదువుచుండు గరిమనీ కృప నిన్నుగనునొకండు. ఒకడు నిరంతరము అధ్యయనం చేస్తూనే ఉన్నాడు, అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. అలా తన జీవితం అంతా కూడా అధ్యయనంలోనే గడిచిపోయింది. శంకర భగవత్వాచార్యులు అంటారు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీంకరణే అని. నీ అధ్యయనం అంతా కూడా పరమాత్మను చేరడానికి ఉపయోగపడాలి. అందుకని ఆయన అన్నాడు, గరిమ నీ కృప నిన్నుగనునొకండు. కేవలం నీ దయచేత, నీవు అనుగ్రహించినటువంటి దర్శనం చేత నిన్ను చూసి తరించి తాను తరించిపోయాడు అనుకుంటాడు వాడు, ముక్తిని పొందుతాడు. కనుక అధ్యయనం కాదయ్యా కావాల్సింది, ఏమిటయ్యా అంటే నీపాద సంసేవనాసక్తియే కాక జంతు తదికిన్ అని ఆ పాదములు ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని పరమాత్మను వేడుకోవాలి. నీపాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపారభూత దయ్యను తాపసంబంధార నాకు దయసేయంగది అని ఆ పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడానికే తాను ఆ ఆలయం నుంచి వెలుపలికి వచ్చి ఈ తిరువీధులలో భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తున్నాడు. అలాంటి పరమాత్మ తాను దర్శింపజేస్తున్నటువంటి జగన్మోహనాకార స్వరూపంతో శ్రీకృష్ణస్వామిగా ఆ మాయను జగన్మోహిని స్వరూపంగా దర్శింపజేస్తూ ఉన్నటువంటి ఆయన్ను, మాయను అధిగమింపజేసి ఆ పాదములను ఆశ్రయించండి అనే తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి మోహిని అవతార స్వరూపంలో చక్కగా దర్శనాన్ని ఇస్తున్నాడు. అలాంటి పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ చక్కగా భగవంతుని నామస్మరణ చేసి తరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
0: గోవింద శ్రీయక్క.

0: निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె వాసుదేవకుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఏకచిత్రగానం శీర్షికన ఆర్కే ఫిలిమ్స్ వారి బొంబాయి ప్రియుడు చిత్రం నుండి పాటలు వింటారు.

మీరు వింటున్న ఆ పాట ఎంఎం కీరవాణి, చిత్ర అనుపమ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువుల తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: శ్రోతలు ఏకచిత్ర గానం శీర్షికన బొంబాయి ప్రియుడు చిత్రం నుండి పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం MM కీరవాణి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: మీరు వింటున్న ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడిన వేటూరి గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం
1: మీరు వింటున్న ఆ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన ఆర్కే ఫిలిమ్స్ వారి బొంబాయి ప్రియుడు చిత్రం నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వసుదైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ అమెరికా ఘర్షణల ప్రభావం ఈ వారంలో యెమెన్ ఎర్ర సముద్ర ప్రాంతాలకు మరింత విస్తరించింది. ఇరాన్కు అనుకూలంగా ఉన్న హౌతీ దళాలు యెమెన్ పశ్చిమ తీరంలో వేగంగా ముందుకు సాగడం, బాబ్ అల్మందబ్ జలసంధికి సమీపంలోని ప్రాంతాలపై తమ నియంత్రణను పెంచుకోవడం అంతర్జాతీయ వాణిజ్యానికి ఆందోళన కలిగించింది. బాబ్ అల్మందబ్ ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్తో కలిపే కీలక సముద్ర మార్గం కావడంతో అక్కడ రవాణా అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరా వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశముంది. హౌతీ దళాల పురోగతితో సౌదీ అరేబియా భద్రతా పరిస్థితి కూడా సంక్లిష్టంగా మారింది. సెప్టెంబర్ 16న సౌదీ యుద్ధ విమానాలు యెమెన్లోని హౌతీ స్థావరాలపై దాడులు చేయగా హౌతీలు కూడా సౌదీ నగరాలను ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణులతో దాడులు చేశాయి. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కా సమీపంలో హౌతీలకు చెందిన ఒక డ్రోన్ను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా పేర్కొంది. యెమెన్కు చెందిన హౌతీలు ప్రయోగించిన ఈ డ్రోన్ మక్కా సమీపం వరకు దూసుకొచ్చినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. అయితే తమ దేశ వైమానిక రక్షణ వ్యవస్థ దానిని నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే అడ్డుకొని ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇది హౌతీల పనేనని ఆరోపిస్తూ మక్కాలోని 2 పవిత్ర మసీదులు, అక్కడికి వచ్చే యాత్రికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంది. మంగళవారం సాయంత్రం డ్రోన్ను గుర్తించిన సౌదీ రాయల్ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకొని కూల్చివేసినట్లు సౌదీ కుటుమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్మాల్కి తెలిపారు. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తూ ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇస్లామిక్ పవిత్ర నగరం మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడికి ప్రయత్నించారన్న ప్రచారంపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. పవిత్ర స్థలాల భద్రతను అడ్డం పెట్టుకుని పశ్చిమాసియా దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మక్కా పేరుతో జరుగుతున్న ఈ ఆరోపణలను రాజకీయం చేయడం మానుకోవాలని ఇరాన్ హితవు పలికింది. మక్కా సమీపంలో జరిగిన దాడులపై భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా జరుగుతున్న ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ముస్లింలకు పవిత్రమైన మక్కా నగరంపై దాడికి ప్రయత్నించడం తీవ్ర ఆందోళనకరమన్నారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఇకనైనా దాడులు ఆపాలన్నారు.
2: On Saudi Arabia, which we have condemned. We are deeply concerned also with the escalation in the situation that we see in the Red Sea region. We have condemned the attack on the Saudi sovereign territory, including on civilian infrastructure and economic assets. I would say that such attacks, they undermine regional stability and threaten freedom of navigation through the Strait of through the Babel Mandeb and these are obviously unacceptable to us. We hope that there is early restoration of peace and stability in the region. Having said that, let me say that we continue to receive energy supplies from that part of the world.
1: ఇక యెమెన్లో పెరుగుతున్న హింస కారణంగా పెద్ద సంఖ్యలో ఆ దేశ ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారు. ఐక్యరాజ్య సమితి వలసల సంస్థ తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 18 నాటికి గత 2 వారాల్లోనే కనీసం 1,12,000 మంది యెమెన్లో అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. మరో 3,000 మంది సముద్ర మార్గంలో

0: జిఫౌటికి చేరుకున్నారు. ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో తీవ్రతరమైన ఘర్షణల కారణంగా ప్రజలు భద్రత కోసం తమ నివాస ప్రాంతాలను విడిచిపెడుతున్నారు. జిబౌటికి చేరుతున్న శరణార్థుల సంఖ్య పెరగడంతో అక్కడి ఆరోగ్య విద్యా వ్యవస్థలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. బాబ్ అల్మందెబ్ ప్రాంతానికి హౌతీల పురోగతి ఒకవైపు మానవతా సంక్షోభాన్ని, మరోవైపు అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతకు సంబంధించిన ఆందోళనలను పెంచుతోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఈ ఘర్షణల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లోనూ ఒత్తిడి కొనసాగింది. సౌదీ అరేబియా నుంచి ఎర్ర సముద్రం తీరానికి చమురు తరలించే కీలక పైప్లైన్లో అంతరాయం ఏర్పడటంతో ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందని, ఆ పైప్లైన్ను త్వరగా పునరుద్ధరించలేకపోతే ప్రపంచ చమురు సరఫరాలో 4% వరకు తగ్గే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే సౌదీ అరేబియా ఒమన్ మార్గంగా అదనపు చమురు సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక అమెరికా అంచనాలకు తగ్గట్లుగా ఉంటేనే ఇరాన్తో ఏదైనా ఒప్పందం చేసుకుంటామని, లేదంటే ఎలాంటి చర్చలకు తావులేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్తో ఒప్పందం అంశంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, అమెరికాతో ఒప్పందాన్ని ఇరాన్ కోరుకుంటోందని చెప్పారు. కానీ తమతో ఒప్పందానికి ఇరాన్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని, అమెరికా అంచనాలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఎలాంటి ఒప్పందానికైనా తాము అంగీకరిస్తామని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అడుగులు వేస్తోందన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాల అధినేతలతో వచ్చేవారం డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. జీసీసీ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాల ప్రతినిధులతో ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో గత కొంతకాలంగా జరుగుతున్న ఘర్షణల వల్ల గల్ఫ్ దేశాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలున్న చోట్ల ఇరాన్ దాడులు జరగడం, మరోవైపు చమురు సహజవాయువు ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలగడం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్తో జరిగే ఈ భేటీ ప్రాంతీయ భద్రతకు అత్యంత కీలకంగా మారింది. రష్యాపై ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది. అమెరికా పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం పొందడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో అది చట్టంగా మారనుంది. 2024 అత్యవసర సహాయ ప్యాకేజ్ తరువాత యుక్రెయిన్కు అమెరికా నుండి తగినంత సహాయం అందలేదు. ఈ క్రమంలో యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ స్వయంగా అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను సంప్రదించి ఈ బిల్లును ఆమోదించాలని కోరారు. అయితే ఈ బిల్లులో ఇరాన్పై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను మరో 5 ఏళ్ల పాటు పొడిగించే నిబంధనను చేర్చారు. దీంతో డెమోక్రటిక్ వర్గాల నుంచి కూడా ఈ బిల్లుకు ఊహించిన స్థాయిలో మద్దతు లభించింది. ఫలితంగా 7 ఆగస్టున సెనెట్ ఈ బిల్లును 86-11 భారీ మెజారిటీతో ఆమోదించగా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా 262-159 ఓట్ల తేడాతో దీనికి ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్క చేయకుండా రహస్యంగా రష్యా ఇంధన ఎగుమతులను కొనసాగిస్తున్న నౌకల సమూహాన్ని ఈ బిల్లు ప్రధానంగా లక్ష్యంగా చేసుకోనుంది. రష్యా సైనిక చర్యలకు ప్రధాన వనరుగా ఉన్న ఇంధన ఆదాయాన్ని అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లులోని అత్యంత కీలక విషయం ఏంటంటే, రష్యా నుంచి పెట్రోలియం లేదా సహజ వాయువును దిగుమతి చేసుకునే ప్రధాన 5 దేశాలపై అమెరికా అధ్యక్షుడు ఏకంగా 100% వరకు టారిఫ్లు విధించవచ్చు. ఇక మరోవైపు ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీ గడువును మరో 7 ఏళ్ల పాటు పొడిగించాలనే అమెరికా ప్రతిపాదనను రష్యా, చైనాలు వీటో చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా వీటో అధికారాలున్న ఈ 2 దేశాలు గురువారం జరిగిన ఓటింగ్లో అమెరికా తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. అమెరికా తీర్మానంపై ఓటింగ్ జరగగా ఈ ప్రతిపాదన 11-2 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాగా రష్యా, చైనా దేశాలు వీటో అధికారాన్ని వాడుకోగా సోమాలియా, పాకిస్తాన్లు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. యుక్రెయిన్కు మద్దతిస్తున్న నాటో దేశాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో హైబ్రిడ్ దాడులకు పాల్పడే అవకాశముందని పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ హెచ్చరించారు. యుక్రెయిన్కు మద్దతిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచేందుకు రష్యా చర్యలకు పాల్పడవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాటో దేశాల మధ్య సమన్వయం, రక్షణ సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్, ఏఐ చాట్బాట్స్ విషయంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. 13 సంవత్సరాలలోపు పిల్లలు సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్, చాట్బాట్స్ ఉపయోగించకుండా నిషేధం విధించే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లెన్ ప్రకటించారు. బుధవారం స్ట్రాస్బర్గ్లో జరిగిన వార్షిక స్టేట్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ ప్రసంగంలో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. పిల్లలను ఆన్లైన్లో రక్షించాల్సిన అవసరం పెరుగుతోందని, పిల్లలను ఆకర్షించేలా రూపొందించే వ్యసనపరమైన ఫీచర్లను అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలు మరింత తీవ్రమైన కాంటెంట్ వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.
1: No social media under the age of 13. No.

0: no personal account under the age of 15. That means from 13 to under 15, only mini accounts set up and supervised by parents or guardians with limited features and time restriction to 1 hour a day. And between 15 and 18, safe design will be an obligation for the platforms. Day and night, parents see the costs. Loss of sleep, anxiety, even self-harm. And in a growing number of cases, even fatal tragedies. I am aware that many perceive the power of big tech as overwhelming and impossible to roll back. I disagree. We do not have to accept addictive features. We do not have to accept children being drawn into ever more extreme content. We do not have to accept that girls have their photos used for AI-generated sexualized images.
1: అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా సోషల్ మీడియా ప్రభావం నుండి తమ దేశానికి చెందిన పిల్లలను రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. 15 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని ఏకీకృతం చేసే దిశగా యూరోపియన్ యూనియన్ వేగంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ భద్రత విషయంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాంకేతికత వల్ల ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీదారులు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ భద్రత విషయంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ ఎవరికి వారే అన్నట్లుగా కాకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఏఐ సాంకేతికత అభివృద్ధి దానివల్ల కలిగే నష్టాలపై మనకున్న అవగాహన కంటే చాలా వేగంగా దూసుకుపోతోందని, సాంకేతిక దిగ్గజాలు వ్యక్తపరుస్తున్న ఆందోళనలను మనం విస్మరించలేమన్నారు. ఏఐ ముప్పుల నుంచి పౌరులను రక్షించే బాధ్యతను మొదట ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రపంచ దేశాల సమన్వయం కూడా తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.
2: Let me say a final word about rising concerns regarding the advance of artificial intelligence. AI has enormous potential to accelerate sustainable development, enhance learning, strengthen health systems, boost climate resilience, and so much more. But a growing number of those building it are sounding the alarm, warning that development is racing ahead of our understanding of the risks. Some call for a pause, many call for guardrails. And we cannot afford to ignore concerns that have been raised, especially by those on the front lines of the development of AI. Governments must assume their responsibilities. It is the first responsibility of any government to protect its citizens, including from the threats of artificial intelligence. National action is essential. But global coordination is also indispensable. Because AI does not stop at borders, and neither do its risks. Voluntary pauses that are isolated, unverifiable, and unevenly applied will not address the problem.
1: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం వచ్చే వారం జరగనున్న నేపథ్యంలో న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ప్రపంచ శక్తులే సభ్యులుగా ఉండటం ఆమోదయోగ్యం కాదన్నారు. 15 దేశాలతో కూడిన భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు. అధికార పంపిణీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం ఉన్న ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా కాకుండా ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా భద్రతా మండలి నిర్మాణం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బ్రిక్స్ కూటమిని ప్రస్తావిస్తూ ప్రపంచం మారుతోందని, కొత్త శక్తులు ఆవిర్భవిస్తున్నాయని గుటెరెస్ పేర్కొన్నారు. అధికార ప్రభావాల పునర్విభజన జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏకు న్యూజిలాండ్ పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పంద బిల్లుకు అనుకూలంగా 93 మంది చట్టసభ సభ్యులు ఓటేయగా 29 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లు ఆమోదంతో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమలుకు మరింత చేరువైంది. ఈ నిర్ణయాన్ని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వాగతించారు. దక్షిణాఫ్రికాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 మినీ బస్సులు మరొక వాహనం ఒకదానినొకటి బలంగా ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కేప్టౌన్ నగరానికి తూర్పున సుమారు 380 కిలోమీటర్ల దూరంలో ప్రిన్స్ ఆల్బర్ట్ లియూ గామ్కా పట్టణాల మధ్య ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. భారత్ పొరుగుదేశమైన నేపాల్లో ఇటీవల సంభవించిన విధ్వంసకర వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14

పదికి చేరింది. మరో 6,100 మందికి పైగా గల్లంతైనట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ యుఎస్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్ లో పురుషుల సింగిల్స్ టైటిల్ ను జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్ లో అమెరికాకు చెందిన బెన్ షెల్టన్ ను ఓడించి జ్వెరెవ్ తన 2వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను దక్కించుకున్నాడు. 1989లో బోరిస్ బెకర్ తర్వాత యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్ గా జ్వెరెవ్ నిలిచారు. ఇక మహిళల సింగిల్స్ లో ఎలెనా రిబికినా విజేతగా నిలిచారు. ఫైనల్లో 2 సార్లు డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న బెలారస్ క్రీడాకారిణి అరేనా సెబలెంకను ఓడించి రిబికినా తొలిసారి యుఎస్ ఓపెన్ టైటిల్ ను సాధించారు. ఈ విజయంతో ఆమె ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును కూడా అందుకున్నారు. ఇక పురుషుల డబుల్స్ లో అమెరికాకు చెందిన క్రిస్టియన్ హారిసన్, బ్రిటన్ కు చెందిన నీల్స్ కుప్స్కీ జోడీ విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్ లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా, జాకబ్ మెన్సిక్ జోడీ విజేతగా నిలిచింది. ఆసియా మహిళల T20 క్రికెట్ కప్ 2026లో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్లో సెప్టెంబర్ 13 జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 8వ సారి ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హరివిల్లు ప్రోగ్రాంలో. సో ఆల్రెడీ హరివిల్లు ప్రోగ్రాంలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా. క్వశ్చన్ ఏంటి అంటే 2026లో వీర్ గార్డియన్ అనే సైనిక విన్యాసం భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది అని చెప్పి. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించేశారు. ఎవరు పంపించారో చూద్దాం. అనంతపురం నుండి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసాపేట గ్రామం నుండి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోచి, సక్కుబాయి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు అనుకున్నాను, కానీ మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే శివ, శ్రీఫణి, దేశాయిపేట, వేటపాలెం నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక చంద్రశేఖర్ గారు పంపిస్తున్నారు కొల్లాపూర్ నుంచి. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ ఆర్జే దీపు మేడం గారు అంటూ పంపించేస్తున్నారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు అదోని మండలం నుంచి దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బొడ్డు తులసీదాస్ నవీపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి హాయ్ దీపు గారు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు, ఓకే ఈరోజు ప్రోగ్రామ్ లో కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది అంటూ పెడుతున్నారనమాట. ఎనివే మరి క్వశ్చన్ మీకు అర్థం కాలేదు అని పెట్టారు. ఎనివే నేను మళ్ళీ వేరే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, ఈసారైనా క్లియర్గా విని నాకు ఆన్సర్ మెసేజ్ చేసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే హాయ్ గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పోరంకి వి రాఘవమ్మ, రేఖ, సాయిమోనిక పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనివే మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక రెండు వేల 2026లో వీర్ గార్డియన్ సైనిక విన్యాసం భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది అని అడిగాను. సో ఆన్సర్ జపాన్ అనమాట. సో జపాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నేను ఆన్సర్ రివీల్ చేశాక ఇంకొక మెసేజ్ వచ్చింది, అది పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఈసారి కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. ఎనివే మరి మనం సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు హరివెల్లిలో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే 2026 స్వచ్ఛ వాయు సర్వేక్షణ్లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2026 స్వచ్ఛ వాయు సర్వేక్షణ్లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? అది మన ఇండియాలోదే. సో ఆ నగరం ఏదో మీకు తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866242814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.
1: దింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప దింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప.

0: త్రీ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్న భారవేల ప్రోగ్రామ్ లో సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026 స్వచ్ఛవాయు సర్వేక్షణలో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది అని చెప్పి. సో ఎవరెవరు మెసేజ్లు పంపించారో చూసేద్దాం. శివ శ్రీఫణి గారు దేశాయిపేట మేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు ఎస్ రైట్ ఆన్సర్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు.
0: త్రీ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువ రాజీ దీపు. సో హరివిల్లు ప్రోగ్రామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో జల సంచయ జన భాగీదారీ 3.0 కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అని చెప్పి అడిగాను. సో ఎవరెవరు ఆన్సర్ పంపించారో చూసేద్దాం. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ ఇందుపూర్ నుంచి పంపిస్తున్నారు, ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మురళీ గారు పంపిస్తున్నారు, ఆ దీపు గారు అంటూ పంపించారు. బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదనమాట. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ ఏదో వచ్చి సక్కుబాయి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అలాగే హాయ్ మ్యామ్ అంటూ జందర్పేట నుంచి పంపిస్తున్న జాండ్రపేట నుంచి హరి కృష్ణ రవి గారు, మీ పేరైతే మెన్షన్ చేయలేదు బిఫోర్ మెసేజ్లో నుంచి నేను చదువుతున్నాను. సో ప్రతిసారి మీరు మెసేజ్ చేసేటప్పుడు మీ ఊరు పేరు డెఫినెట్గా మెసేజ్ చేయండి. ఎనీవే మీరైతే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నమస్తే శుభోదయం దీపు బంగారు తల్లి అంటూ ఆన్సర్ పంపించేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బొడ్డు తులసీదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ శుభోదయం దీపు గారు అంటూ కొనకండ రామణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, చాలా పెద్ద ప్రశ్న సరిగ్గా వినలేకపోయాము అంటూ పంపించేశారనమాట. ఎనివే మరి నేను మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు చదువుతాను. నెక్స్ట్ పెడని జోగనందరావు కాల నుంచి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజ్ గారు ఏంటో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ మెసేజ్ ఏమో రాంగ్ ఆన్సర్ ఇస్తున్నారు, మళ్ళీ సెకండ్ మెసేజ్లో రైట్ ఆన్సర్ పంపిస్తున్నారనమాట. ఎనివే నెక్స్ట్ గద్వాల జిల్లా ఎర్రపల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివారాణి గారు రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజ్ పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. సో ఎనివే ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026లో జల సంచయ జన భాగీదారి 3.0 కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఛత్తీస్గఢ్ అనమాట. సో ఛత్తీస్గఢ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, భారతదేశంలో జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? సో అంటే ఏ నెల ఏ డేట్లో జరుపుకుంటాం అన్నమాట జాతీయ ఇంజనీర్స్ డే. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866248814. ఇప్పుడు అది మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ నేను వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారని. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, ఎవరెవరు పంపించారో చూసేద్దాం. సో ఫస్ట్ పంపించేస్తున్నారు శుభోదయం దీపు గారు అంటూ కొనకండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఏం, నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, ఇదొచ్చి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బుద్ధి రవిశంకర్ ఫ్రమ్ జాంధ్రపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దీపు మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కిరణ్మయ్య గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక రాధ రమణి తిరుపతి నుంచి పంపిస్తున్నారు, నా బర్త్డే కూడా అదే రోజు అంటూ పంపిస్తున్నారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బొడ్డు తులసిదాస్, నవ్యపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన

జగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. హాయ్ దీపు గారు, ఈరోజు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను మేడం. నేను రాంగ్ ఆన్సర్ పెడితే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మేడం అంటే పంపించేస్తున్నారు. ఎనివే, ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించేశారు ఫస్ట్ అటెంప్ట్లోనే. అలాగే నెక్స్ట్ ఉమారాణి గారు వేములవాడ నుంచి రైట్ ఆన్సర్ పెట్టేశారు. అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నమస్తే శుభోదయం దీపు బంగారు తల్లి అంటూ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. ఎవరు అంటే కనుక తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్తా గారు. నెక్స్ట్ ఎవరు అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పట్టేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకట చలపతి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత కళ్యాణి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆర్జే దీపు మేడం గారు ఆన్సర్ అంటూ పంపించేస్తున్నారు. రైట్ ఆన్సర్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి చెన్నై నుంచి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ సోమాండెపల్లి నుంచి శివ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక రామకృష్ణ కృష్ణవేణి అర్చన భవానీ నగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి అదొని మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యభాయ్ అజయ్ శృతి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనిమిదికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే గనక భారతదేశంలో జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే సెప్టెంబర్ 15న. ఈ సరెం విశ్వేశ్వరయ్య జన్మదిన సందర్భంగా మనం సెప్టెంబర్ 15న జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటాం అనమాట. సో లాస్ట్ ఇంకొక మెసేజ్ వచ్చేసింది. ఎవరు పంపించారు అంటే ఈ రోజు మీ షో చాలా బాగుంది దీపు గారు అంటూ మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఇది వచ్చి సక్కుబాయ్ గారు పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎనే మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటలు దాటి 55 నిమిషాల 4 సెకండ్లు కావస్తుంది. ఇక ఈ రోజుకి మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం వచ్చేసింది. ఇంకొక రోజు ఇంకొక షోలు ఇంకో బోల్డ్ అనే విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఆర్కే బీచ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు ముఖ్యమంత్రి అందజేస్తారు. విద్యుత్ వాహనాలకు అనువైన వాతావరణాన్ని కల్పించడంలో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ 9, తెలంగాణ 10వ స్థానంలో నిలిచాయి. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 2025 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. శాసనమండలిలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి నూతన ఓటర్ల జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎమ్మెల్సీల పదవీకాలం 2027 మార్చి 29తో ముగియనుంది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. ఆయుర్వేదం అనేది కేవలం అనారోగ్యం వచ్చినప్పుడు తీసుకునే చికిత్స మాత్రమే కాకుండా మంచి జీవన శైలిని పాటించడం, ఆరోగ్యం, భవిష్యత్తు తరాల కోసం ఆరోగ్యకరమైన జీవితం, పర్యావరణం కల్పించడం ఇలా అన్నిటి మీద దృష్టి పెట్టే సంపూర్ణ విధానమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. తహసీల్దార్ ఆఫీసులకు వెళ్లి నివాస ధృవీకరణ పత్రం తీసుకోవాలంటూ ఈ నెల 16 జారీ చేసిన ఆదేశాలను రెవెన్యూ శాఖ సవరించింది. ఇందుకు సంబంధించి జీవో 592లో మౌలికమైన సవరణ చేసింది. ప్రజల వద్ద ఉన్న ఆధార్ కార్డు, రేషన్ కార్డులోని అడ్రస్నే నివాస ధృవీకరణ పత్రంగా, అడ్రస్ ప్రూఫ్గా పరిగణించాలని, అవి ఉన్నవారు మళ్లీ ప్రత్యేకంగా ఆ పత్రం తీసుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సవరణ ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఏడాది చారిధామ యాత్రకు వచ్చిన భక్తుల సంఖ్య 50 లక్షలు దాటింది. హేమకుండ్ సాహిబ్ను సందర్శించిన 3.26 లక్షల మందితో కలిసి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రులకు వచ్చిన వారు 50.87 లక్షల మంది అని అధికారులు తెలిపారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జాస్ బట్లర్ T20 క్రికెట్లో చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్లో 15,000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన 2 T20 మ్యాచ్లో బట్లర్ 2 మైలురాయిన్స్ అందుకున్నాడు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: दिए हैं। प्रकृति के साथ संतुलन बनाकर विकास करना ही सुरक्षित, स्वस्थ और टिकाऊ भविष्य की सबसे बड़ी मजबूत नींव है। नई दिल्ली के विज्ञान भवन में आयोजित पर्यावरण और जलवायु गतिशीलता के भविष्य विषय पर दो दिवसीय अंतर्राष्ट्रीय सम्मेलन के पहले दिन के सत्र का सीधा प्रसारण आप सुन रहे थे। चलते चलते हम आपकी जानकारी के लिए ये बता दें कि कल 20 सितंबर 2026 को समापन सत्र में मुख्य अतिथि के रूप में भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू की गरिमामय उपस्थिति में आयोजित होगा। और अब अपने तकनीकी सहयोगों कमल सिंह, सुमित कटियार, ओब इंचार्ज विवेक तोमर, प्रोग्राम कोऑर्डिनेटर प्रमोद कुमार के साथ मैं यानी कि कमल किशोर बड़ाइक और अपने साथी कमेंटेटर कौशिक रॉय के साथ अन्य कार्यक्रमों के लिए वापस आपको आकाशवाणी के दिल्ली के स्टूडियो लिए चलते हैं। नमस्कार।
1: श्रोताओं, अभी आप नेशनल ग्रीन ट्रिब्यूनल द्वारा माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी की गरिमामय उपस्थिति में आयोजित दो दिवसीय अंतर्राष्ट्रीय सम्मेलन के उद्घाटन सत्र का सजीव विवरण विज्ञान भवन से सुन रहे थे। विवरण दे रहे थे कमल किशोर बड़ाई और कौशिक रॉय। यह आकाशवाणी दिल्ली का इंद्रप्रस्थ चैनल है। मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज़, टीआरएम 810 किलोहर्ट्ज़ पर।
2: ఇంతవరకు మీరు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో 2026 ఈరోజు రేపు జరగనున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు 2026 కార్యక్రమంలో పాల్గొన్న అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో బేబీ ప్రీతి శ్రీనివాస్ బృందం ఆలపించిన కులశేఖర్ సాహిత్యం విందాం. జై చిత్రం కోసం.

0: with Bharti FM 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

विद भारती FM 101.3। చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సెకండ్ ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. 11:35 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, నేను మీ ఆర్జే తేజు. ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే, నాని నటించబోతున్న ఫిల్మ్ ది పారడైజ్ సో ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉంది. సో ఈ మంత్ 24th ది పారడైజ్ సినిమా మన ముందుకు రాబోతుంది. అయితే దీనికోసం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు హీరో నాని అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదిల. మరి ఈ పారడైజ్ సినిమా కొంట స్టార్టింగ్ లో సమ్మక్క అనే టైటిల్ ని ఫిక్స్ చేద్దామని అనుకున్నారంట. ఎందుకంటే ఇది ఒక తల్లి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఫిలిం కాబట్టి. సో ఆ ఫిలిం లో వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఎవరంటే సోనాలి కులకర్ణి గారు మన నానిగారికి మదర్ గా యాక్ట్ చేశారు. సో ఆమె రోల్ చాలా పవర్ఫుల్ గా ఎంతో న్యాచురల్ గా ఉంటుంది. సో ఆ పాత్ర ప్రాధాన్యతను తెలియజేసే విధంగా సమ్మక్క అనే టైటిల్ పెడితే బాగుంటుందని ఫస్ట్ అయితే అనుకున్నారు. కానీ ఇక తర్వాత మళ్ళీ ది పారడైజ్ కి మారడం జరిగింది. సో అది మ్యాటర్, టైటిల్ ఏదైనా సరే మరి నానిగారి గెటప్ కానివ్వండి, చాలా కొత్తగా ఉంది మనం చూస్తుంటే టీజర్ లో కూడా. మరి చూడాలి, ప్రేక్షకుల ముందుకి 24th తీసుకురాబోతున్నారు కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం మనం ఈ కొద్ది రోజుల్లో చూడబోతున్నాం. ఇక టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ నెక్స్ట్ మీకోసం అయితే సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ దసరా. మరి ఈ డైరెక్టర్ కాంబినేషన్ లో, నాని అండ్ శ్రీకాంత్ ఒదల గారి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ దసరా. మరి అది ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు కదా, మరి దానిలాగానే దానికి మించి ఈ పారడైజ్ కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. మరి మీకోసం సాంగ్ వచ్చేస్తుంది చమ్కీలా అంగిలేసి సాంగ్. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు విజయవాడ కేంద్రం నుండి.

0: TFM 101.3.
1: చేస్తూ ఉన్నారు వివిధ భారతి FM 101.3. మగధీర ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేశారు. 11:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక హీరో సూర్య నటించబోతున్న లేటెస్ట్ ఫిల్మ్ సీన్, మరి ఈ సీన్ సినిమాకి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ అయిపోయిందండి. జీతు మాధవన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరో సూర్య గారు ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సో ఆ క్యారెక్టర్ పేరు కూడా రివీల్ చేశారు. సో పోలీస్ ఆఫీసర్ ప్రేమ్ రాజ్ గా కనిపించబోతున్నారు అనమాట. ఇక 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జ్యోతిక సూర్య ఈ ఫిల్మ్ ని నిర్మిస్తున్నారు. ఇక దీపావళి కానుకగా 6 నవంబర్ ఈ మూవీ అయితే రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక కరుప్పు అండ్ విశ్వనాథన్ సన్స్ తో సూర్య సూపర్ హిట్స్ అయితే అందుకున్నారు ఆల్రెడీ. అండ్ ఆవేశం ఫిల్మ్ తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ జీతు మరి ఈ సినిమాకి డైరెక్షన్ లో డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు కదా. మరి చూడాలి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న ఈ సీన్ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. మనం కూడా మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ గజని. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: That is the end of this news bulletin.
1: మరి మీకు కూడా షేర్ చేస్తాను అవేంటో, అంటే ఈ 9 డేస్ పాటు చక్కగా పూజలు చేసుకుంటూ మరి స్వామి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, ఆయన లైఫ్ హిస్టరీ గురించి, స్టోరీస్ గురించి, ఎలా ఉండేది ఏంటి, ఆ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, సో ఇవన్నీ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మరి వాటికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మాట్లాడుకుందాం. అలాగే విదేశాల్లో వినాయకుడి గురించి కూడా మాట్లాడుకుందాం, ఇంట్రెస్టింగ్ విశేషాలు. సో తెలుసుకుందాం, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత

0: సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్.
2: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు విజయవాడ కేంద్రం నుండి.
3: చీకటమ్మ చీకటి ముసటైన చీకటి ఎచ్చనైన ఊసులెన్నో.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మరి వినాయకుడి గురించి మాట్లాడుకుంటాం కదా. విదేశాల్లో వినాయకుడి గురించి ఇప్పుడు చెప్తాను. ఇండోనేషియాలోని వినాయకుడు అనమాట. అంటే ఇండోనేషియాలో బ్రోమో అగ్నిపర్వత శిఖరంపై 7 శతాబ్దాల నాటి వినాయక విగ్రహం అయితే ఒకటి ఉంది. అయితే బ్రహ్మదేవుణ్ణి అక్కడ ప్రజలు స్థానిక భాషలో బ్రోమో అని పిలుస్తూ ఉంటారు. మరి అదే పేరు ఈ అగ్నిపర్వతానికి కూడా పెట్టుకున్నారు. సో ఆ అగ్నిపర్వతం మీద ఉందన్నమాట దాదాపు 7 శతాబ్దాల నాటి వినాయక విగ్రహం అంట. సముద్ర మట్టానికి 7,000 అడుగుల ఎత్తులో ఉంటే 7,000 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. మరి ఈ వినాయకుడు తమను అగ్నిపర్వతాల పేలుడు నుంచి ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతాడు అని చెప్పేసి అక్కడ వారి నమ్మకం. అలాగే దీంతో పాటుగా శ్రీలంకలో కూడా అండి, శ్రీలంకలో కూడా చూసుకుంటే ఒక పురాతనమైన ఏకశిలా గణపతి విగ్రహం అయితే కనిపిస్తుంది. మరి అడవులకు రక్షణగా ఉంటాడు అని చెప్పి భావించి ఈ విగ్రహాన్ని నెలకొల్పారంట. మరి అందుకే అడవీయ గణపతిగా అక్కడ వారు కొలుస్తూ ఉంటారు శ్రీలంకలో. మరి ఇదైతే సుమారు 12వ శతాబ్దం నాటిదంట.

శుభం కదా. సో ఎప్పటివో ఎన్నో శతాబ్దాల క్రితం ఉన్న విగ్రహాలని ఇంకా కొలుస్తూ ఉండడం, అండ్ ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన వినాయక విగ్రహాలలో 3వ స్థానంలో అయితే ఉంది. సో శ్రీలంకలోని విగ్రహం సంబంధించిన విశేషాలు ఇవి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా చెప్తాను. ఇక కాసేపట్లో ఇప్పుడైతే సాంగ్ విందాం, తర్వాత 12:30కి వార్తలు అయితే వినేస్తారు, తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. మరి తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. వింటూ ఉండండి విద్యుత్ భారతి FM 101.3.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను అందజేయగల ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఇప్పుడు వింటారు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీ కరవు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరవు ప్రభావం, వ్యవసాయ ఉద్యాన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడేందుకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల చేనేత జౌళి శాఖ అధికారులతో ఈరోజు మంత్రి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సారూరు పట్టణంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 450,508 రూపాయల విలువల చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. సమగ్ర చెత్త నిర్వహణ ద్వారా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజాబాబు అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో మెగా సిగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం పాత రైల్వే స్టేషన్ వద్ద కొత్త మున్సిపల్ కార్యాలయ భవన ప్రాంగణం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ పాల్గొని స్వయంగా పరిసరాలను అధికారులతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. ఈ నెల 25వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన దిన సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఆల్బెడ్ నజుల మాతల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగశేష భూషణ్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల తుది జాబితాను ఎంపీడో చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు విడుదల చేశారు. 64 పోలింగ్ కేంద్రాల్లో 51,667 మంది ఓటర్లు ఉన్నట్టు ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 4 జట్లు తెలపడే టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు మధ్యాహ్నం 1:30 నుంచి రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

भारती एफएम 101.3। వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3।

0: Smriti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్

0: లేకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

గైస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 1 గంట 11 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ధీర ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. ఇక ఈ రోజు నేషనల్ డాన్స్ డే అనమాట. సో డాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో ఈ రోజుల్లో ఇంకా ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో పిల్లలు అలా స్కూల్కి వెళ్తూనే మరొక ఏదో ఒక యాక్టివిటీ నేర్చుకోవడం జరుగుతుంది. డాన్స్ అవ్వచ్చు, సింగింగ్, లేకపోతే ఇంకా స్విమ్మింగ్ అని, ఒక బ్యాడ్మింటన్ అని, ఏదో ఒక స్పోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇలా ఆర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. సరే మనకి మన బాడీకి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో డ్యాన్స్ చాలా ఇంపార్టెంట్. డ్యాన్స్ చేస్తే చాలు మనం ఎక్సర్సైజ్ చేసినట్టే కదా. చాలామందికి వెస్టర్న్ అవ్వచ్చు, క్లాసికల్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఏదో ఒక ఆర్ట్ ఫామ్ అది మనం నేర్చుకున్నట్టుగా ఉంటుంది, మన కల్చర్ని మనం గౌరవించినట్టుగా ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నట్టుగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన బాడీకి కూడా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఏదేమైనా నేను ఈరోజు ఆర్ట్ గురించి అని కాదు కానీ ఆర్ట్ అండ్ కామిక్స్ గురించి మాట్లాడదాం మీతో ఒకసారి అనుకుంటున్నాను. జనరల్గా చాలామందికి బొమ్మలు అంటే డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం, స్టోరీస్ రాయడం అంటే ఇష్టం, క్యారెక్టర్స్ని సృష్టించడం అంటే ఇష్టం, ఇంకా డిజిటల్ ఆర్ట్ మీద ఆసక్తి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక గీత గీసామనుకోండి, అంటే ఒక ఆర్టిస్ట్ గీత గీస్తే దానికి ఒక భావం అయితే ఉంటుంది, ఒక బొమ్మలో ఒక కథ అయితే ఉంటుంది, ఒక కామిక్లో ఒక ప్రపంచం అయితే ఉంటుంది కదా. మరి మీకు కూడా ఇట్లాంటి డ్రాయింగ్ అవ్వచ్చు, స్టోరీస్ రాయడం అవ్వచ్చు, క్యారెక్టర్స్ని సృష్టించడం అవ్వచ్చు, డిజిటల్ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇలా మీకున్న ఆసక్తిని ఒక చిన్న హాబీగా మాత్రమే ఉంచుకోకుండా సరైన శిక్షణ, సాధన, పోర్ట్ఫోలియోతో కనుక మనం క్రియేటివ్ థింకింగ్తో దాన్ని ఒక మంచి కెరీర్గా కూడా మార్చుకోవచ్చు తెలుసా. సో మనకున్న ఏదో ఒక హాబీని మనం ఒక కెరీర్గా కూడా మార్చుకునే ఛాన్స్ అనమాట. సో ప్రెజెంట్ డేస్లో మనం నేర్చుకోవాలి కానీ చాలా రకాల కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మనం ఒకప్పుడు చూసుకుంటే కాలేజ్లో కొన్ని రకాల గ్రూప్స్ మాత్రమే అవైలబుల్గా ఉండేవి, కానీ ఇప్పుడు అలా కాదు. ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో కూడా చాలా రకాల కోర్సెస్ అయితే అందుబాటులోకి వచ్చేసాయి. సో ఈ ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో మెయిన్గా మహిళలు, అమ్మాయిలకు కూడా ఎన్నో కొత్త కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటి గురించి వివరంగా ఈరోజు మన ధీరా ప్రోగ్రాంలో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Ek Bharti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇక వార్తల్లోని వివరాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 20వ జాతీయ రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 51 వేలకు పైగా నియామక పత్రాలను అందజేశారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్టంలోని వర్షాభావ పరిస్థితులు, పంటల పరిస్థితి, తాగునీటి సరఫరాపై ఆయన సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి కొరత రాకుండా అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖ అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత పెన్షన్ల వెరిఫికేషన్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయుర్వేదం కేవలం వైద్య విధానం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించే భారతదేశ ప్రాచీన విజ్ఞాన సంపద అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా అన్నారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యకర భవితకు ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. సమతుల్య ఆహారం, క్రమబద్దమైన జీవనశైలి, వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలకు ఆయుర్వేదం ప్రాధాన్యమిస్తుందని కలెక్టర్ పేర్కొంటూ
1: ఈ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఆయుర్వేద గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, అట్లాగే హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కి ఆయుర్వేద ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని తెలియజేసే కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ ఆయుర్వేదాన్ని మనం అమలు చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారం పడకుండా, లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ గానే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి పరిణామము. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని ఆయుర్వేద వైపు చూడండి, ఆయుర్వేదాన్ని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ ఆయుర్వేద ఉపయోగాల్ని, ఆయుర్వేద బెనిఫిట్స్ ని ఉపయోగించుకుని హెల్తీ వెల్తీ హ్యాపీ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జాతీయ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు.
0: గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 4 జట్లు తలపడే ఈ టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు మధ్యాహ్నం 1:30 నుంచి రాయలసీమ జెన్స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 2వ మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ తలపడనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి మోహిని అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీవారి గరుడవాహన సేవ ఈ సాయంత్రం 6:30 మొదలవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. 2026 జులై నాటికి పీఎం కిసాన్ కింద 4,00,000 కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పీఎం కిసాన్

0: సాయంతో వ్యవసాయ పెట్టుబడులు పెరగడంతో పాటు రుణపరమైన ఇబ్బందులు తగ్గినట్లు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ ఐఎఫ్పిఆర్ఐ అధ్యయనం పేర్కొంది. ఈ ఆర్థిక సాయం ద్వారా రైతులు విద్య, వైద్యం, ఇతర కుటుంబ అవసరాలకు కూడా ఖర్చు చేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. పీఎం కిసాన్ పథకం రైతులకు పెట్టుబడులు పెట్టేందుకు, వ్యవసాయంలో అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ 18,000 కరోడ్ రూపే సే అధిక కి రాశి హమారే కరోడో అన్నదాతాఓ కే ఖాతో మే భేజీ గయీ హై. యే యోజనా వాకయీ అద్భుత హై. ఏక్ క్లిక్ సే కరోడో కిసానో కే బ్యాంక్ ఖాతే మే సీధే పైసా జమా హోతా హై. దునియా కే వికసిత్ దేశో మే భీ ఐసా సంభవ్ నహీ హై.
0: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పి రాజబాబు అన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. నగరంలోని 81,000కు పైగా నివాస గృహాల నుంచి తడి పొడి చెత్తను సేకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ పి రాజబాబు మాట్లాడుతూ,
2: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా మెగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేశాము. 81,000 వరకు హౌసెస్ కూడా మనం సెగ్రిగేషన్ లో పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళందరూ కూడా బ్యాగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రతి ఇంట్లోనే ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. వాళ్లే వాలంటరీగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఒంగోలు మన గౌరవం అనే ఒక నినాదంతో చేస్తున్నటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
3: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Shakti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
6: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
7: అరే రే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
8: దానికంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 వరకు తీసుకోవచ్చు.
7: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చే ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మనమైతే ధీర ప్రోగ్రామ్ లో ఏం మాట్లాడుకుంటున్నాం, ఆర్ట్ అండ్ కామిక్స్ రంగం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కళ అంటే కేవలం బొమ్మలు గీయడం మాత్రమే కాదు, మన ఆలోచనలను, ఊహలను, కథలను చిత్రాల రూపంలో ప్రపంచానికి చెప్పే అద్భుతమైన ఒక భాష. మరి మనం చిన్నప్పుడైతే చదువుంటాం కదా స్టోరీ బుక్స్. సో కేవలం స్టోరీ అంటే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు, కానీ పక్కన స్టోరీలో ఫన్నీగా కనిపించే క్యారెక్టర్స్ అంటే ఆ బొమ్మలు కనుక ఉన్నాయనుకోండి చూడ్డానికి, ఓకే మనం చదువుతున్న క్యారెక్టర్ ఇలా ఉంటుందా అని ఆ మనసులో ఊహించేసుకుంటాం. ఇక చందమామ కథలు, పరమానంద సుశీల కథ, సో ఇలాంటివి చాలానే మనం బుక్స్ చదువుకుంటాం. ఎన్నో కామిక్ బుక్స్ అయితే ఉన్నాయి మనకి. మరి మీకు కూడా ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే మరి ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో అనే వాటి గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ చూసుకుంటే మనమైతే ఆర్టిస్ట్ కూడా ఆర్టిస్ట్గా మారే అవకాశం ఎలా, దీన్ని ఆర్టిస్ట్ అనొచ్చు, ఇల్లుస్ట్రేటర్ కూడా అనొచ్చు. అంటే బుక్స్లో కానివ్వండి, మ్యాగజైన్స్లో అడ్వర్టైజ్మెంట్స్, ఇంకా పిల్లల కథలు, ఇంకా డిజిటల్ కంటెంట్ కోసం చిత్రాలు, వీటన్నిటినీ కూడా రూపొందించే అవకాశం అన్నమాట. సో వీళ్ళనే ఆర్టిస్టులు లేదా ఇల్లుస్ట్రేటర్స్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం బుక్స్లో, మ్యాగజైన్స్లో, అడ్వర్టైజ్మెంట్స్లో, ఇలాంటి వాటిల్లో కొన్ని ఆర్ట్స్, డిజిటల్ ఆర్ట్ కంటెంట్ కోసం చిత్రాలను రూపొందిస్తూ ఉంటారు. సో వీటిని మనం చూస్తూ ఉంటాం. సో అంత న్యాచురల్గా వాటిని రూపొందించడం అనేది చాలా చాలా ఈజీ అయితే కాదు, కానీ ఎవరికి కష్టం వాళ్ళకు ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది, క్రియేటివ్గా ఉంటుంది. ఇక కామిక్ ఆర్టిస్ట్గా కూడా మీకు కెరీర్ చాలా బాగుంటుంది అనమాట, కామిక్ ఆర్టిస్ట్గా కూడా మారిపోవచ్చు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సొంతంగా కొన్ని క్యారెక్టర్స్ని డిజైన్ చేసి, ఇంకా కొన్ని స్టోరీస్ని, కామిక్స్ని సృష్టించి, ఇక కామిక్స్ అండ్ గ్రాఫిక్ నావెల్స్, వెబ్ కామిక్స్ ఇలాంటి రంగాల్లో కూడా కెరీర్ని నిర్మించుకోవచ్చు అనమాట. సో వీళ్ళందరినీ కూడా ఈ పనులన్నీ చేసే వాళ్ళని కామిక్ ఆర్టిస్ట్ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇంకొకటి కామిక్ రైటర్, అంటే మీకు ఒకవేళ స్టోరీస్ రాయడంలో కానివ్వండి, క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడంలో కానివ్వండి, ఇంకా ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ రాయడంలో టాలెంట్ ఉంటే కామిక్ రైటర్గా కూడా కెరీర్ కొనసాగించవచ్చు. సో అదనమాట. అండ్ ఇంకా మరిన్ని ఉన్నాయి అవకాశాలు, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక సాంగ్ తర్వాత మాట్లాడతాను, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా వింటూ. మరి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 1:40 అయిపోయింది కదా. మరి మనమైతే ఉన్నాం ధీర ప్రోగ్రామ్ లో. ఒంటరి ఫిలిం నుంచి సాంగ్ అయితే నేను ప్లే చేసేసాను, వినేశారు. ఇక నేనైతే మాట్లాడుతున్నాను ఆర్ట్ అండ్ కామిక్ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది చూస్తున్నాను కదా, అనేది మాట్లాడుతున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఆర్టిస్ట్. మరి డిజిటల్ ఆర్టిస్ట్ అనేది ఈ డిజిటల్ యుగంలో చాలా చాలా ఇంపార్టెంట్ కెరీర్ ఆప్షన్ అనే చెప్పాలి కదా. డిజిటల్ డ్రాయింగ్, కాన్సెప్ట్ ఆర్ట్, ఇంకా ఇల్లుస్ట్రేషన్, క్యారెక్టర్ డిజైనింగ్ ఇవన్నీ కూడా నేర్చుకుంటే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు. సో కొన్ని అయితే ఇంట్లో ఉండే చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా యానిమేషన్ అండ్ క్యారెక్టర్ డిజైనర్, సో ఈ కోర్సు ఐ మీన్ ఈ కెరీర్ ఆప్షన్ కూడా చాలా బాగుంటుంది. మనం సృష్టించిన క్యారెక్టర్స్కు యానిమేషన్ అనేది ఒక రూపాన్ని అయితే ఇస్తుంది కదా. మరి యానిమేషన్ నేర్చుకున్నాం అనుకోండి, ఫిలిమ్స్, టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటి రంగాల్లో కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా గేమ్ ఆర్టిస్ట్, ఇప్పుడు మనమందరం చాలామంది వీడియో గేమ్స్ ఆడుంటాం చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలు కూడా వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు పిల్లలు ఆడుకునే ఈ వీడియో గేమ్స్ కోసం కొన్ని క్యారెక్టర్స్ని డిజైన్ చేయడమేనమాట ఈ గేమ్ ఆర్టిస్ట్ అంటే. అండ్ క్యారెక్టర్స్ని డిజైన్ చేయడమే కాకుండా వాటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఎన్వైర్న్మెంట్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, అండ్ ఇంకా ఇతర విజువల్ డిజైన్స్ అన్నీ కూడా క్రియేట్ చేసే ఫీల్డ్ అనమాట ఇది. సో ఈ దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా దీనికోసం ఛాన్సెస్ కూడా ఉంటాయి. గేమ్ ఆర్టిస్ట్ కెరీర్ కూడా బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇది కంటెంట్ క్రియేటర్. సో ప్రెజెంట్ అయితే సోషల్ మీడియాలో చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, కంటెంట్ క్రియేటర్స్గా మారుతున్న వాళ్ళు ఉన్నారు. మరి మీరే ఒక కంటెంట్ని సృష్టించుకొని జనాల్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్గా కామిక్స్, ఇల్లుస్ట్రేషన్స్, ఆర్ట్ ట్యూటోరియల్స్ ఇలాంటి కంటెంట్స్తో ప్రేక్షకులను సంపాదించుకోవచ్చు, మీ ఛానల్ ద్వారా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అది విషయం. అండ్ ఇంకా ఉన్నాయి విశేషాలు, మాట్లాడదాం, తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Tonaro Vivid Bharati FM 101.3.
1: ఇస్ ధీర ప్రోగ్రామ్ వింటూ చేస్తున్నారు. పౌర్ణమి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. 1:47 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నేను మీ ఆర్జే తేజు. ఇక ధీరలో మనం మాట్లాడుకుంటున్నాం ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంకి సంబంధించిన కెరీర్ ఆప్షన్స్ గురించి. ఇంకా కొంతమంది హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ బాగా చేస్తూ ఉంటారు. మెయిన్గా ఇంట్లో మహిళలు అయితే చాలా ఈజీగా టక్కటక్క చేస్తూ ఉంటారు హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్. ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, ఇంకా పెయింటింగ్స్ కానివ్వండి, ఇల్లుస్ట్రేషన్స్, కస్టమైజ్డ్ ఆర్ట్ వర్క్, ఇలాంటి వాటితో మీరే సొంతంగా ఆన్లైన్లో బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో సొంతంగా క్రియేటివ్ బిజినెస్ ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. వీళ్ళందరినీ క్రియేటివ్ ఎంటర్ప్రీనర్స్ అని చెప్పి పిలుస్తారు. ఇంకా మీకు డ్రాయింగ్ అండ్ ఆర్ట్లో స్కిల్స్ ఉన్నాయనుకోండి, టాలెంట్ ఉంది అనుకోండి, ఒక ఆర్టిస్ట్గా అంటే ఆర్ట్ టీచర్గా, వర్క్షాప్ ట్రైనర్గా లేదా ఆన్లైన్ ట్యూటర్గా కూడా వర్క్ చేసుకోవచ్చు. మరి వీళ్ళని ఆర్ట్ ఎడ్యుకేటర్స్ అని చెప్పి పిలుస్తారు. సో ఈ విధంగా డ్రాయింగ్, స్టోరీ టెల్లింగ్, క్యారెక్టర్ డిజైన్ లేదా డిజిటల్ ఆర్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కేవలం ఒక హాబీగానే కాకుండా ఒక కెరీర్ అవకాశంగా కూడా మార్చుకోవచ్చు అనమాట. మరి ఈ కెరీర్ను ప్రాక్టికల్గా ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మరి ఫస్ట్ అండ్ అసలు డ్రాయింగ్ అండ్ స్కెచింగ్లో నైపుణ్యాలు పెంచుకోవాలి కదా. సో మెయిన్గా ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, ఇంకా దానిలో బెటర్గా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మరి నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత డిజిటల్ ఆర్ట్ కోసం ఫోటోషాప్ చేయడం, ఇల్లుస్ట్రేటర్, ప్రోక్రియేట్ ఇలాంటి టూల్స్ అనేవి నేర్చుకోవాల్సి వస్తుంది. మరి ఇవన్నీ నేర్చుకుంటూనే మీకు నచ్చిన రంగంలో చిన్న చిన్న ప్రాజెక్ట్స్, పోర్ట్ఫోలియోస్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా ఫ్రీలాన్స్ వర్క్, ఇంటర్న్షిప్స్ కూడా లేకపోతే జాబ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంకా మీకు చదవాల్సిన మెయిన్ కోర్సెస్ ఏంటి అంటే దీనికోసం, సో స్టార్టింగ్ నుంచే మీరు ఒక కెరీర్ ఆప్షన్గా ఈ రంగాన్ని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు చదువుకోవాల్సిన కోర్సెస్ ఏంటి, ఫైన్ ఆర్ట్స్. సో తెలుసు కదా మనకి ఫైన్ ఆర్ట్స్ చేసుకోవచ్చు. ఇంకా డిజిటల్ ఆర్ట్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్, క్యారెక్టర్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్, ఇంకా గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్, ఇలాంటి కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటిలో మీకు నచ్చింది ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు అనుకున్న ఆ ఆర్ట్ అండ్ కామిక్స్ రంగంలో బెస్ట్గా కెరీర్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అది విషయం. అండ్ ఎప్పుడూ చేసే రొటీన్ జాబ్స్, రొటీన్ లైఫ్ స్టైల్ ఇలాంటివి కాకుండా కొత్తగా ఆలోచిస్తూ, కొత్తగా ఇప్పుడు మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా మనం కూడా కొత్త కొత్తగా స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటే దెన్ మనకి మంచిగా కెరీర్ అయితే నడుస్తుంది. సో మీ చేతిలోని పెన్సిల్తో ఒక బొమ్మను మాత్రమే కాదు మీ భవిష్యత్తును కూడా గీసుకోవచ్చు అనమాట. ఇది ఇవాళ మన

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: विंटनरो विविध भारती एफएम 101.3।
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరి 2:32 అయిపోయింది, క్లాక్ లో టైం చూస్తే మరి సందర్శ నటీలో ఈ రోజు మనం ఏం క్వశ్చన్స్ వినబోతున్నాం, ఏ ఆన్సర్స్ మీరైతే పంపిస్తారు చూద్దాం. 8662488114 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. ఇంతకి ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, శాసనాల ప్రకారం సో తొలి తెలుగు పదం ఏంటి, శాసనాల గ్రంథం తెప్పించండి అని ఏదో సినిమా విరూపాక్షలో అంటున్నట్టుగా కాదు కానీ, సో నేనైతే గ్రంథం గురించి అడగట్లా, జనరల్గా శాసనాల ప్రకారం తొలి తెలుగు పదం అంట. సో జనరల్గా తెలుగులో ఉన్న పదాలన్నింటిలో తొలి తెలుగు పదం ఇదేనంట శాసనాల ప్రకారం. మరి అదేంటి ఆ పదం, దీనికి క్లూ కూడా కావాలంటే తర్వాత నేను ఇస్తా, కానీ ఈలోపు మీరు గెస్ట్ చేయండి ఏంటనేది. సో విన్నారు కదా, శాసనాల ప్రకారం తొలి తెలుగు పదం ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 గా మనమైతే ఉన్నాం. సందర్శనరీ ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. శాస్త్రాల ప్రకారం తొలి తెలుగు పదం ఏంటి అని అడిగాను కదా, చాలా మంది మెసేజ్లు పంపిస్తున్నారు, చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారు ఇప్పటిదాకా. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, సందర్శనరీకి వెల్కమ్ అని చెప్తూ సుమాని గారు పెడన్ నుంచి మెసేజ్ పంపించారు. ఇంకా ఆన్సర్ ఇంకా రాలేదు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు వెల్కమ్ టు సందర్శనరీ అని పెట్టారు. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, మీరు కూడా వెల్కమ్ అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, సెహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, మెర్సీ, విజయ, శిరీష, లక్ష్మీ నరసింహ, యాజోజీ, సక్కుబాయి మెసేజ్ చేశారు. సో ఇంకా వీళ్ళందరూ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందర్శనరీ అని చెప్పి పెట్టేశారు. అంతే ఇంకా ఆన్సర్స్ రాలా. నెక్స్ట్ ఇక ఆన్సర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు మెసేజ్ పంపించారు. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాస్ గారు గన్నవరం, శ్రీనివాస్ గన్నవరం ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, జానకీరాజు గారు కరెక్ట్ ఆన్సర్. సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, కానీ ఆన్సర్ రాంగ్ అండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ ఆన్సర్ మెసేజ్ టైప్ చేస్తున్నారు. ఓకే, విజయ గారు కైలాస్, సాయి, కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కౌస్తుభా గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుంతకల్ నుంచి విజయ్ పరమేష్, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పసుపులేటి వెంకటరత్నం గారు, దార్విక్ అండ్ మోక్షిత్, దీక్షిత, కమల్ అండ్ వీళ్ళందరూ వింజమూరు నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, గ్యాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి మెసేజ్ పెట్టి మళ్ళీ ఢిల్లీ టైప్ అయింది ఏంటో. ఓకే, కృష్ణ గారు ఆద్య, కృష్ణ ఆద్య అండ్ అపర్ణ చిరంజీవి కర్నూలు డిస్టిక్ గోనగండ్ల గ్రామం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్ రావు, దామర్ల పెద్దమస్తన్ రావు మెసేజ్ పంపించారు.

చేశారు కానీ ఆన్సర్ రాల. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మా పేరు దేవరపల్లి మధుబాబు, అనిత అభినవ్, సువర్షిత, దుర్గమ్మ, ప్రశాంతరావు, కరవతి, ప్రకాశం జిల్లా అని చెప్తూ ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. హాయ్ తేజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గడ్డం అంకయ్య గారు భద్రపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్తో. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. శ్యామ్ గారు కల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి పోలు శివదాసిరెడ్డి, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా బసరకోడు గ్రామం నుంచి పంపించారు కరెక్ట్గా. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. అనంతపురం జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నారాయణపేట జిల్లా నుంచి మెసేజ్ చేశారు అరుణ, మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ శ్రీహమాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడర కరెక్ట్ ఆన్సర్. నాగపు రంగారెడ్డి గారు ఏకలవ్య నగర్ నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్. ఓకే ఎర్రవెల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మబాయి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం జిల్లా ఓకే ఇందాక వచ్చింది కదండి కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ పెట్టారా. సో ఇది అన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే ఇంకా ఇద్దరు ముగ్గురు ఇంకా టైపింగ్ అని వస్తుంది. సో ఇక ఆన్సర్ ఏంటో చెప్తాను. 2:42 అయిపోయింది టైం మాత్రం. సో శాసనాల ప్రకారం తొలి తెలుగు పదం ఓకే ఏంటి అంటే నాగబు. సో నాగబు అనేది తొలి తెలుగు పదం అంట నాగబు. సో ఈ ఆన్సర్ని అందరూ కూడా మోస్ట్లీ కరెక్ట్గానే మెసేజ్ పంపించేశారు. ఇంకొక మెసేజ్ వచ్చింది సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరంటే రంగారెడ్డి గారు కాదు, మీ పేరేంటి? వెంకటేష్. ఓకే బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల భోజనం చేశారా మేడం, థ్యాంక్ యూ, నమస్తే అంటూ కూడా పెట్టారు. ఎస్ చేసేసాను, థ్యాంక్ యూ. సో ఇవన్నమాట మెసేజెస్ అయితే నాగబో అని చెప్పేసి కరెక్ట్గా వచ్చాయి. నెక్స్ట్ ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ ఏం లేదండి, చాలా సింపుల్. ఒక సామెత అయితే అడుగుతాను, సామెతలో ఒక చిన్న బ్లాంక్ ఇస్తాను, దాంట్లో మీరే ఫిల్ చేయాలి ఆన్సర్ని. సో కొంతమంది అంటూ ఉంటారు బతుకుంటే దీనిని తినైనా బతకచ్చురా అని చెప్పేసి. సో ఏంటి, ఏం తినైతే ఏం తిని బతకచ్చు? ఇది ఒక సామెత, బతుకుంటే దీనిని తినైనా బతకచ్చు అని చెప్పేసి అంటారు. అది ఒక సామెత, ఇంతకీ ఏంటది? సో మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించేసేయండి, తర్వాత క్లూ కూడా ఇస్తాను కావాలంటే. ఓకేనా? సో బతికుంటే దీనిని తినైనా బతకచ్చు అంటారు, అదొక సామెత. అది ఏంటి ఇంతకి? తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488114 నెంబర్కి.

0: Jyoti FM 101.3.
1: కిక్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, రవితేజ గారు నటించిన కిక్ సినిమా. సో నిజంగా ఈ సినిమాలో కిక్కులు బాగా అసలు ఆయనకే సూట్ అయిపోతాయి కదా ఇలాంటి మూవీస్ అన్ని కూడా. మరి వింటూ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. అండ్ ఇక నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, బతికుంటే దీనినైనా తినేసి బతకచ్చు అని చెప్పేసి ఒక సామెత. అంటే అది ఏంటి, ఏం తిని బతకచ్చు? కరెక్ట్గా ఆ వర్డ్ తెలిస్తే మీకు ఆన్సర్స్ పంపించేదండి అన్నాను కదా. మరి చూద్దాం. శ్యామ్ గారు కల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. శాంతి నగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం పెద్ద పరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కొత్తగూడెం నుంచి యాగూబ్ బాషా నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. ఎంతైనా సామెతలు మనకు బాగా తెలుసు అనమాట. అయితే సుమాని గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. మల్లేశ్వరి గారు, ఫణీంద్ర గారు మార్కాపురం నుంచి మెసేజ్.

చేశారు కరెక్ట్ గా. దేవసేన ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. విజయ్ కైలాష్ సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఎమ్మిగనూరు నుంచి గడియ శ్రీనివాసులు గారు కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. మహాలక్ష్మి గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్. సాంబశివరావు ఫ్రమ్ వేటపాలెం కరెక్ట్ ఆన్సర్. సో ఇక నేను ఓన్లీ మీ నేమ్స్ చదివేస్తే సరిపోతుంది అనుకుంటా. అందరూ కరెక్ట్గానే పెట్టేశారు. ఇక నేమ్స్ అయితే చదువుతున్నాను, ఒకవేళ రాంగ్ ఎవరైనా పెడితే రాంగ్ అని చెప్తా. ఇక సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం. నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల కొత్తగూడెం. నెక్స్ట్ ఎంసీ రెడ్డి గారు ఫ్రమ్ అనంతపూర్. బి ఆదర్శ్ హిందూపురం సత్యసాయి జిల్లా. అనంతపూర్ నుంచి అనురాధ గారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి. రామాంజనేయులు గారు ఫ్రమ్ గుత్తి. తర్వాత నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి గారు తిరుపతమ్మ గారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. మేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు. విజయ పరమేష్ ఫ్రమ్ గుంతకల్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల. కర్నూలు డిస్టిక్ గోనగండ్ల గ్రామం నుంచి కృష్ణ ఆద్య అపర్ణ చిరంజీవి. నెక్స్ట్ దుబాయ్ భాష రామలకోట నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ. బి మధుప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ బతికుంటే డాష్ తిని బతకచ్చు అని నేను అడిగితే బతికుంటే బఠానీలైనా తిని బతకచ్చు అని చెప్పేసి నాగర్ కర్నూలు నుంచి ఎండి ఫజల్ గారు మెసేజ్ చేశారు. బఠానీలు అయితే కాదు. నెక్స్ట్ సూపర్ సాంగ్స్ అండి అంటూ గడ్డం అంకయ్య గారు బందరపల్లి నుంచి మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆన్సర్ కూడా కరెక్ట్గా పెట్టారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మెసేజ్ తుమకూరి సుబ్బారావు గారు. రాజ్యలక్ష్మి గారు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూటి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మాలియాల గారు సంగీత కరెక్ట్ ఆన్సర్. తర్వాత నాయుడుపేట టౌన్ తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ చేశారు ఎవరంటే సిహెచ్ ఎడ్వర్డ్ పాల్ గారు. నెక్స్ట్ ధార్విక్ అండ్ మోక్షిత్ ఫ్రమ్ నెల్లూరు. ఆన్సర్ తెలియదంట. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పాలెం పోలే గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా. ఓకే మంగళగిరి నుంచి దామల చినమస్తాన్ రావు పెదమస్తాన్ రావు. తిరుపతి నుంచి శోభ గారు. మా పాప మీ ప్రశ్న విని బజ్జీలని చెప్పిందండి అంట శోభ గారు. బజ్జీలా? బ్రతుకుంటే బజ్జీలు తినేంత బతకచ్చా? నో. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరూ అలా చేస్తారేమో కానీ పాత జనరేషన్ వాళ్ళు మాత్రం చెప్పిన సామెత అదైతే కాదండి. ఇక ఆచార్య గారు చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ అయితే రాలేదు. నెక్స్ట్ ఎస్ కరెక్ట్ ఆన్సర్తో ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ బోత్ ఆర్ సేమ్ మీనింగ్ వస్తాయి మేడం. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకునేంత బతకచ్చు లేదా బ్రతికుంటే ఇదైనా తిని బతకచ్చు, రెండు సేమ్ మీనింగ్ వస్తాయంట. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి మెసేజ్ పంపించారు. ఓకే తర్వాత ఇంకొక మెసేజ్ లాస్ట్ అండ్ ఫైనల్. రాజేష్ గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా మోస్ట్లీ కరెక్ట్గానే పెట్టేశారు. మొత్తానికి సామెతల మీద మనకి బాగానే నాలెడ్జ్ ఉందన్నమాట. కౌస్తుభా గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. డి గోవర్ధన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే

బలు సాకుతేనైనా బతకచ్చు అని చెప్పేసి అదనమాట. బలు సాకు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక ఒక క్వశ్చన్ అయితే అడిగేస్తాను, ఇప్పుడే కాదు న్యూస్ తర్వాత అడుగుతా. సో విండి ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇంకొక విషయం, మనకి ఇప్పుడు 3 గంటలకి హైదరాబాద్ కేంద్రం నుంచి వార్తలు అయితే వినేస్తారు తెలుగులో, ఒక 10 మినిట్స్ ఉంటాయి. ఆ తర్వాత మనం మళ్ళీ సందర్శన డీలో కలుద్దాం. సరే, ఈ లోపు ప్రశ్న అయితే వేసేస్తాను. మరి ఏంటంటే ఒక చిన్న సింపుల్ లాజికల్ క్వశ్చన్ లాగా అనమాట. 3 పిల్లులు 3 ఎలుకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లులు 100 ఎలుకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సో విన్నారు కదా, 3 పిల్లులు 3 ఎలుకలను పట్టుకోవడానికి 3 నిమిషాల్లో పట్టుకుంటే, అంటే 3 పిల్లులు 3 ఎలకలు 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లులు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సో ఆలోచించండి, మీకు కూడా కావాల్సినంత సమయం తీసుకోండి. సో 3:10 తర్వాత మళ్ళీ కలుద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ మీరు వింటున్నారు సందర్శనరీ ప్రోగ్రామ్ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, ఆన్సర్ ఏంటంటే బతుకుంటే బలుసాకు తినైనా బతకచ్చు అంటారు. బలుసాకు అంటే నార్మల్ మనం తినే ఆకుకూరల్లాంటిదే అని అనుకుంటారేమో. ఆకుకూరలు సాగు చేయడానికి కొంచెం కష్టపడాలి, నీట్గా మెయింటైన్ చేయాలి వాటిని. ఈ బలుసాకు ఏంటంటే ఎక్కడంటే అక్కడ పొలాల దగ్గర మొలుస్తూ ఉంటుందంట. సో జనరల్గా అంటారు ఈ మాట సామెత, జస్ట్ బతుకుంటే

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశ మార్గాలను తెరుస్తున్నాయని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశంలోని

0: పారిశ్రామికవేత్తలకు కొత్త భాగస్వామ్యాలకు మార్కెట్లకు మార్గం సుగమం చేస్తాయని, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని అన్నారు. దేశ యువత ప్రతిభ నైపుణ్యాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से

0: కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, రోజ్గార్ మేళ ద్వారా ఉపాధి కల్పనలో పారదర్శకతతో పాటు ప్రభుత్వ నియామకాల్లో గణనీయమైన పెరుగుదల ఉందని అన్నారు. 3 ప్రధాన కేంద్ర నియామక సంస్థలైన యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా యూపీఏ ప్రభుత్వ హయాంలో 7,22,000 నియామకాలు జరగ్గా, నా ప్రభుత్వ 10 ఏళ్లకు హయాంలో దాదాపుగా 10,96,000 నియామకాలు జరిగాయని తెలిపారు. తలసరి కర్బన ఉద్గారాలలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పర్యావరణం, వాతావరణ, గతిశీలత భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలను తరచుగా అన్యాయంగా బాధ్యతలను చేస్తున్నారని తెలిపారు. ప్యారిస్లో జరిగిన COP21 శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రతిజ్ఞలను ముందుగానే విజయవంతంగా నెరవేర్చిన ఏకైక G20 దేశం భారత్ అంటూ ఉద్ఘాటించారు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ అసాధారణ పురోగతి సాధించిందని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి, మిషన్ లైఫ్ తదితర కార్యక్రమాల ద్వారా భారత్ ప్రపంచంతో కలిసి పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోందని చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి తెలిపారు.
1: నాన్ ఫోసిల్ ఫ్యూయల్, సోలార్ ఎనర్జీ కెపాసిటీ, కార్బన్ ఎమిషన్ పర్ రోక్థామ్, హర్ పారామీటర్ పర్ భారత్ కి పర్ఫార్మెన్స్ దునియా మే ఆజ్ సకారాత్మక రూప్ సే చర్చా కా విషయ హై.
0: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, అలాగే జీవుల పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారుగా 34,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి దశలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సహా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో శిక్షణా బృందాలు ప్రారంభానికి సంబంధించిన సన్నద్ధతను సమీక్షించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 3,57,000 మందికి పైగా గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పజెప్పింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణా విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందజేసింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ, విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలంటూ పిలుపునిచ్చారు. ఎర్ర సముద్రం ప్రాంతంలో తీవ్రమవుతున్న అనిశ్చితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పౌరులు, ఆర్థిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు సహా సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించారు. పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేసేందుకు యత్నించిన అనంతరం భారత్ ఒక ప్రకటన కూడా జారీ చేసిందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతామని భారత్, యుఏఈలు పునరుద్ఘటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్ ఫోన్లో

0: సంభాషించారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర రంగాలతో భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త చర్యలపై వారు చర్చించారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లోని ఐచీ నగోయాలోని పలోమా మిజుహో స్టేడియంలో ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభోత్సవంలో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్, షార్ట్ పుటర్ తజీందర్ పాల్ సింగ్ తూర్ భారతదేశ పతాకదారులుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరిగే ఈ ఆసియా క్రీడలు, ఇందులో భాగంగా జరిగే 37 క్రీడల్లో 500 మందికి పైగా భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహేళలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. 7 సంవత్సరాలకి పైగా చర్చల్లో ఉన్న ఈ బిల్లు సెనెట్లో 86-11 ప్రతినిధుల సభలో 262-159 ఓట్ల భారీ ద్వైపాక్షిక మెజార్టీతో ఆమోదం పొందింది. ఉక్రెయిన్లో యుద్దాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అవసరమైన వనరులను అందకుండా చేయడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ అస్సాం గాయకుడు, సంగీత స్వరకర్త, సాంస్కృతికవేత్త జుబిన్ గార్గ్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని నేడు ఆ రాష్ట్రం ఈరోజు ఆయన్ను స్మరించుకుంటోంది. తన సంగీతంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జుబిన్ గార్గ్కు నివాళులర్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత 12 సంవత్సరాల్లో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సాయంకాలం 5:03 హైదరాబాద్లోని హోటల్ ట్రెడింట్లో జరిగిన జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్య. గుర్తుంటుంది కదూ, ఈరోజు సాయంకాలం 5:03.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3:11 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగాను సుందరే సండేలో ఏం క్వశ్చన్ అంటే, మూడు పిల్లులు మూడు ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లులు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? మరి దీనికి ఆన్సర్స్ పంపించండి అన్నాం కదా. చాలా మెసేజ్లు అయితే వచ్చేసాయి, ఇంకా స్టిల్ టైపింగ్ కొంతమంది. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి వీళ్ళందరూ మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్, అరగంట పడుతుందంట. శ్యామ్ గారు కల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫ్రమ్ పెద్దపరమి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్.

Malleshwari Fanindra from Markapuram, wrong answer. Fani Satyashree from Tenali, wrong answer. Kadu, correct answer. ఇక అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. సుమాని గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాష్ సాయి కృతిక ఫ్రమ్ మారుతి నగర్ అనంతపురం, రాంగ్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి, రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూరు నంద్యాల జిల్లా కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల కొత్తగూడెం, రాంగ్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి భరత్ అండ్ నిఖిల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. తేజు గారు గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అంటూ బి ఆదర్శ్ గారు హిందూపురం సత్యసాయి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు డిస్టిక్ గోనగండ్ల గ్రామం నుంచి కృష్ణ, ఆద్య, అపర్ణ, చిరంజీవి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బ్రతుకుంటే బలుసాగైనా తిని బతకచ్చు అని చెప్తూ ప్రీవియస్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్తో కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ పంపించారు. సో ఇప్పుడు క్వశ్చన్ అయితే వినలేదు ఇంకా మీరు. రాజారావు గారు పత్తికొండ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు పత్తికొండ నుంచి. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నుండి నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియా, శృద్విక కరెక్ట్ ఆన్సర్. బువ్వల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, రాంగ్ ఆన్సర్. ఎమ్మిగన్నూరు నుంచి గడిగ శ్రీనివాసులు గారు, లక్ష్మీ గారు కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఉన్నాయండి మెసేజెస్. సో ఒక సాంగ్ తర్వాత మిగతా చదువుతాను. ఈలోపు ఇప్పుడే మళ్ళా ట్యూన్ చేసిన వాళ్ళ కోసమైతే అడుగుతాను. మూడు పిల్లులు మూడు ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లులు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది? సో ఈ గ్యాప్లో మళ్ళీ రాంగ్ ఆన్సర్ పెట్టిన వాళ్ళందరూ కరెక్ట్గా పెట్టి మళ్ళీ మళ్ళీ మీ మెసేజ్లే చదివించుకునేటట్టు అయితే చేయొద్దు, ఓకేనా? ఇట్స్ ఓకే, రాంగ్ పెట్టినా పర్వాలేదు, నేను కాసేపట్లో ఎలాగో రివీల్ చేస్తాను కాబట్టి. సో పెట్టిన వాళ్లే మళ్ళీ మళ్ళీ పెట్టద్దు. సో విండి ఉండండి వివిధ భారతి FM 101.3.

0: సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
1: దానికి అంత కంగారు ఎందుకో, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
0: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. కింగ్ సినిమా నుంచి సాంగ్ వినేసాం కదా, మరి సందడి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. అయితే ఒక క్వశ్చన్, చిన్న లాజికల్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారు నెక్స్ట్? ఇంకా చూసేస్తే 3 పిల్లులు 3 ఎలకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 100 పిల్లులు 100 ఎలకలను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? వెరీ ఈజీ. సో ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అని కదా. చూద్దాం ఇంకా ఆన్సర్స్ పంపించింది ఎవరు. పెడన జోగులందర కాలనీ చప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. నమస్తే అండి తేజు గారు, మీరు అడిగిన ప్రశ్న విన్నాను, నా ఆన్సర్ ఇది అని చెప్తూ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు మెసేజ్ పంపించారు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. విజయ పరమేశ్ గారు ఫ్రమ్ గుంతకల్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దాసరిపాలెం

గుంటూరు జిల్లా నుంచి పోలు శివదాసిరెడ్డి గారు, తిరుపతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుంచి, మోరెంపూడి నుంచి తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజలక్ష్మి. 100 నిమిషాలు పడుతుందా? రాంగ్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి, కానీ రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష. కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా. కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం, నంద్యాల జిల్లా. కరెక్ట్ ఆన్సర్. ప్రసూన ఫ్రమ్ గచ్చిబౌలి. కరెక్ట్ ఆన్సర్. సిహెచ్ ఎడ్వర్డ్ పాల్ గారు నాయుడుపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీదేవి గారు అండ్ హేమలత ఫ్రమ్ రాజోలి. కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు. కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల. రాంగ్ ఆన్సర్. ఎం సో నరేష్ రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవజీ సక్కుబాయి ముసాబయట గ్రామం నుంచి మెసేజ్ పంపించారు. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ తేజు గారు అంటున్నారా, థ్యాంక్ యూ. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్. కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు ఫ్రమ్ కల్లూరు. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రాయలర్ రమేష్. కరెక్ట్ ఆన్సర్. మాయల సంగీత ముంబై నుంచి, మాలయాల సంగీతన. ఓకే, ముంబై నుంచి. కరెక్ట్ ఆన్సర్. కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూరు. రాంగ్ ఆన్సర్ అండి. బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి గడ్డ మంకయ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపూర్ శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా. కరెక్ట్ ఆన్సర్. మహాలక్ష్మి గారు ఫ్రమ్ విజయవాడ. రాంగ్ ఆన్సర్. కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. రొంపుచెర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, మోహన కృష్ణ. బట్ రాంగ్ ఆన్సర్ అండి. సుభాషిణి ఇన్నమడుగు నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. అలాగే రేవతి రాజశేఖర్ కూడా సేమ్ మెసేజ్ అనమాట అది. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దేవి గారు మెసేజ్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. కాదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి. కరెక్ట్ ఆన్సర్. సాంబ శివరావు గారు ఫ్రమ్ వేటపాలెం. కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారు కర్నూలు జిల్లా బసరకోడు గ్రామం నుంచి. 1 అవర్ 20 మినిట్స్ అంటున్నారా? కాదండి. ఎంఎం నివాస్ ఫ్రమ్ నల్లపాడు గుంటూరు. కరెక్ట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం. కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు మోలకల్మూర్ తాలూక్ కర్ణాటక అని చెప్తూ మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, థ్యాంక్ యూ. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు. రాంగ్ ఆన్సర్ అండి. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఎంత ఈజీగా అడిగినా కొంతమంది మాత్రం కన్ఫ్యూజన్లో రాంగే పెట్టేస్తున్నారు. విన్న తర్వాత అబ్బా ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సిద్ధాంతి గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి గోవర్ధన్రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి. రాంగ్ ఆన్సర్ అండి. మురళి గారు చిత్తూరు నుంచి మెసేజ్ పంపించారు. కే మురళి గారు. కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంది. మూడు పిల్లలు మూడు ఎలకల్ని పట్టుకోవడానికి 3 నిమిషాలు టైం పడితే, అంటే 3 నిమిషాల్లో 3 ఎలకల్ని పట్టుకున్నాయి అంటే 100 పిల్లలు 100 ఎలకల్ని కూడా 3 నిమిషాల్లోనే పట్టుకుంటాయి కదా. సో అక్కడ నిమిషాలు ఇవన్నీ కాదు, కానీ టైం ఇంపార్టెంట్. సో ఒక్కొక్క పిల్లికి 3 మినిట్స్ టైమే పడుతుంది, 100 పిల్లులకి 3 మినిట్స్ టైమే పడుతుంది, అదనమాట విషయం. సో మొత్తానికి 3 నిమిషాలు ఎలకలన్నీ దొరికిపోతాయి, అది విషయం. సో మేడం నా ఆన్సర్ ఇది అని చెప్తూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్, 3 మినిట్స్ అని చెప్పేశారు. మొత్తానికి అందరూ కూడా కరెక్ట్గా గెస్ చేసి పంపించేశారు. 3:26 అయిపోయింది. ఇక ఒక చిన్న జీకే క్వశ్చన్ లాంటిది, పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఆ తర్వాత మూవీ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం నేను అడిగేస్తాను, మీరు ఆన్సర్స్ చెప్పచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే నేను అడగబోయేది,

సో మీరు మెసేజ్లు నేను చదివేటప్పుడు సరిగ్గా వినకపోతే మీ పేర్లు వచ్చాయా లేదో కూడా మీకు కన్ఫ్యూజన్లో మీ పేరు రాలేదని అనుకుంటారు, కానీ నేను అందరి పేర్లు

మిస్ అవ్వకుండా చదివేశానండి. ఇక ఇప్పుడు మళ్ళీ ఇద్దరు మాత్రం నాకు మేడం నా పేరు చదివారా అని పెడుతున్నారు. కాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి పెట్టేశారు, నేను చదివేశాను కూడా. శ్యామ్ గారు కల్లూరు నుంచి 3 మినిట్స్ అని చెప్పారు, ఇందాకే చదివేశాను. ఓకే దెన్, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దేవతల తల్లి పేరు ఏంటి? సో దేవతల తల్లి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు దేవతలందరికీ కూడా తల్లి ఎవరు? సో ఆవిడ పేరేంటి తెలుసా మీకు? తెలిస్తే నాకు ఆన్సర్స్ పంపించేసేయండి. ఎలా? 8662438114 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఓకే, ఇదో వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఇక మనమైతే ఉన్నాం సందర్శించిన ఈ ప్రోగ్రామ్ లో. కృష్ణ వందే జగద్గురం సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, 3:33 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. ఇక చాలా స్పీడ్ గా టైం అయితే అయిపోతుంది కదా. నేను అడిగాను ఒక క్వశ్చన్, దేవతల తల్లి ఎవరు? సో మీరు వినే ఉంటారు పేరు, సో జస్ట్ 3-లెటర్ వర్డ్ అంతే. సో దేవతలందరికీ ఆమెనే తల్లిగా చెప్తూ ఉంటారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. సో మోస్ట్ అందరూ కూడా మెసేజెస్ అన్ని కూడా కరెక్ట్ గానే పెట్టారు కాబట్టి, సో స్పీడ్గా మీ పేర్లు మాత్రం చదివేస్తాను. ఇన్ కేసు ఎవరైనా రాంగ్ పెడితే మాత్రం రాంగ్ అని మెన్షన్ చేస్తా, సరేనా? సో వింటూ ఉండండి. పడిన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అలాగే శ్యామ్ గారు ఫ్రమ్ కల్లూర్, తర్వాత లక్ష్మీదేవి గారు అండ్ హేమలత ఫ్రమ్ రాజోలీ, ఎం నరేష్ మెర్సి, విజయ రోజా శిరీష, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ సక్కుబాయి, మీరు మాత్రం రాంగ్ ఆన్సర్ పెట్టారు. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం కడప జిల్లా, మంగళగిరి జయలక్ష్మి గారు మంగళగిరి నుంచి, నెక్స్ట్ బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, మువ్వల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి రొంపిచెర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ, మోహనకృష్ణ, గౌరీ గారు ఫ్రమ్ తిరుపతి, విజయ్ కైలాస్, సాయి కృతిక మారుతినగర్ అనంతపురం నుంచి, వినతానా ఆన్సర్ కాదండి, ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పెట్టారు. తర్వాత ఆచార్య చిరంజీవి రామలింగ, దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి, నెక్స్ట్ నిఖిల్ అండ్ భరత్ రాజోలి నుంచి, మార్కాపూర్ నుంచి శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ గారు, ఫాతిమా గారు, కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, అనంతపూర్ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్, విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూర్ తాలూక్ కర్ణాటక, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద జానకీరాజు, బి ఆదర్శ్ హిందూపురం శ్రీ సత్యసాయి జిల్లా, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, మాలయాళ సంగీత ఫ్రమ్ ముంబై, బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ, బట్ రాంగ్ ఆన్సర్ పెట్టారు మీరు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాని జైనుద్దీన్, కళ్యాణ్ కుమార్ గారు ఫ్రమ్ రామకుప్పం, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు గారు. నెక్స్ట్ మెసేజ్ థ్యాంక్ యూ అంటూ శ్యామ్ గారు ఫ్రమ్ భీమవరం, ఎమ్మిగన్నూరు నుంచి గడిగ శ్రీనివాసులు గారు, లక్ష్మీ గారు, దోర్నాల బాలాజీ గారు ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, బి మధుప్రసాద్ ఫ్యామిలీ అందరూ కూడా తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి మెసేజ్ పంపించారు, ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందికాపల్లి విలేజ్, స్వప్న హాయ్ మేడం ఐఎమ్ స్వప్న అని చెప్తూ మెసేజ్ చేశారు కరెక్ట్గా. తర్వాత కె మురళీధరన్ ఫ్రమ్ చిత్తూర్, ఎడ్వర్డ్ పాల్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాయుడుపేట నుంచి, మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు.

కె రవీంద్ర రెడ్డి ఫ్రమ్ సర్వేపల్లి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, విష్ణు కైలాష్ అండ్ మనోజ్ తనూజ్, సులోచన ఫ్రమ్ కరీంనగర్, రాజేష్ అంబిక ఫ్రమ్ ప్రేమ్ సాయి వరుణ్ ఆదం సోలాపూర్ మహారాష్ట్ర, కీర్తిక, లితిక, అశ్విని కుమార్ ఉమా ఫ్రమ్ నెల్లూరు, షబీనా గారు మెసేజ్ చేశారు. కర్నూలు డిస్టిక్ గోనగండ్ల గ్రామం నుంచి కృష్ణ, ఆద్య, అపర్ణ, చిరంజీవి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గోపాలకృష్ణ ఫ్రమ్ నెల్లూరు, పార్వతీదేవి అంటున్నారా? కాదండి, గద్వాల జిల్లా నుంచి దేవి గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కోనసీమ జిల్లా మోరిపాల నుంచి పంటతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవని గారు, గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ వీళ్ళందరూ దేవరపల్లి ఆత్మకూరు మండలం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. శ్రీధర్రావు శాంతి ఎస్టేట్ ఆదోని అని చెప్తూ మెసేజ్ చేశారు. శ్యామశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, సందర్స్ నదిలో లేట్ జాయిన్ అండి నేను, బట్ ఆన్సర్ విషయానికి వస్తే అని చెప్తూ కరెక్ట్గా పెట్టారు. లేట్ అయినా లేటెస్ట్గా ఆన్సర్ మాత్రం కరెక్ట్గా పెట్టారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం కరెక్ట్ ఆన్సర్, ఆదిత్య గారు కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్, వివి సుబ్బారావు గారు ఫ్రమ్ మార్కాపూర్ హాయ్ అని మాత్రమే పెట్టారు. ఓకే, పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు, గడ్డ మంకయ్య గారు ఫ్రమ్ మందరపల్లి నెల్లూరు జిల్లా, కళ్యాణ్ కుమార్ ఫ్రమ్ రామకుప్పం, చంద్రశేఖర్ షాఖాపూర్ వెనపతి డిస్టిక్ నుంచి, మల్లాంబి గారు ఫ్రమ్ కర్నూలు బాలాజీనగర్, కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని అండ్ మాయా, నాగరాజు ఫ్రమ్ పెడన, కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ అండ్ శ్యామల, ఇక రుక్మిణి గారు ఫ్రమ్ విజయవాడ, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ మెసేజ్ సుభాషిణి ఇనమడుగు నుంచి నెల్లూరు నుంచి పంపించారు, తర్వాత రేవతి, రాజశేఖర్ వీళ్ళు కూడా సేమ్ ప్లేస్ అన్నమాట. ఈరోజు షో చాలా బాగుంది, ఇంకా అయిపోలేదుగా. ఏం నరేష్, రోజా, శిరీష, ఓంకర్, లక్ష్మీ, నరసింహ వీళ్ళందరూ మెసేజ్ పెట్టారనమాట. ఓకే దెన్, సో ఆన్సర్స్ అందరూ కూడా మోస్ట్లీ కరెక్ట్గానే పెట్టారు, కొంతమంది మాత్రం రాంగ్గా గెస్ చేశారు. ఓకే, ఇంతకీ ఆన్సర్ ఏంటంటే చెప్తాను, దేవతల తల్లి ఎవరు అంటే

ఎస్ దేవతల తల్లి అదితి. సో అదితి దేవతల తల్లి అని చెప్పేసి పిలుస్తారు, దేవమాత అని పిలుస్తారు. అండ్ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా దేవతల తల్లులు అని కూడా పిలుస్తారనమాట. గ్రామ దేవతల్ని కూడా అంటే మన తెలుగు సంస్కృతి మరియు జానపదాలలో జనరల్గా దేవతల తల్లి లేదా గ్రామాలను రక్షించే శక్తి రూపాలను సాధారణంగా గ్రామ దేవతలు అని చెప్పి పిలుస్తాం. కానీ జనరల్గా హిందూ పురాణాలలో దేవతలకు జన్మనిచ్చిన తల్లి ఎవరు అంటే అదితి, ఇదన్నమాట పేరు. నెక్స్ట్ అందరూ కూడా కరెక్ట్గా గెస్ చేసేసారు, ఇక మరి చూద్దాం. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే వినిపిస్తాను, కానీ ఈలోపు ఇంకొక క్వశ్చన్ మీ అందరి కోసం, ఫిలిం రిలేటెడ్ అనమాట. మన నాగ చైతన్య గారు సునీల్ గారు కలిసి ఒక సినిమాలో నటించారు, ఇద్దరు బ్రదర్స్గా ఆర్ ఫ్రెండ్స్గా ఆర్ హీరోస్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నాగ చైతన్య అండ్ సునీల్ కలిసి నటించిన సినిమా ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్బిఎన్ వారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఏ సినిమా నుంచి సాంగ్ వినేసాం తెలుసు కదా, ఒకే ఒక్కడు ఫిల్మ్ నుంచి మంచి సాంగ్ అయితే వినేశారు. 3:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు సందర్శన ఈ ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఏకంగా 62 మెసేజెస్ అయితే వచ్చేసాయి అనమాట నాకు. మొత్తానికి ఇంతలో సినిమా నాలెడ్జ్ బాగానే ఉంటుంది మనకి. సో సునీల్ అండ్ మన నాగ చైతన్య గారు కలిసి నటించిన సినిమా ఏంటి అని అడిగాను కదా, కళ్యాణ్ కుమార్ అండ్ తేజ రామ్ ఫ్రమ్ మిట్టపల్లి. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, అందరూ కూడా కరెక్ట్గానే పెట్టేశారు. సో మీ నేమ్స్ అని కూడా చదివేస్తాను, ఒకవేళ రాంగ్ ఎవరన్నా చెప్తే వాళ్ళ పేరు మెన్షన్ చేస్తారు రాంగ్ అని. ఓకేనా? సో పెడన జోగనేంద్ర కాలనీ నుంచి చప్పలరాజు గారు, లక్ష్మీదేవి గారు, హేమలత గారు ఫ్రమ్ రాజోలి, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట గ్రామం నుంచి పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా, సుమాని గారు ఫ్రమ్ పెడన, పాలెం బోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ నంద్యాల జిల్లా, అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, ఇక శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి రొంపిచెల్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసమ్మ అండ్ మోహన్ కృష్ణ, దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి, కనకారావు గారు ఫ్రమ్ పెడన, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, రాజూర నుంచి జయన్న గారు, మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు, కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి, లక్ష్మీ గారు గొల్లపూడి నుంచి, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, స్వప్న, మీ ఊరు పేరు అయితే మెన్షన్ చేయలేదు, ఓకే స్వప్న గారు. తర్వాత రాజోలు నుంచి నిఖిల్ అండ్ భరత్ రాహిత్య, కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్, మార్కాపూర్ శివాజీనగర్ నుంచి మస్తాన్వలి ఫాతిమా గారు, విజయ్ కైలాష్, సాయి కృతిక ఫ్రమ్ మారుతినగర్ అనంతపురం, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా, ఎంఎస్ దుర్గారావు గారు, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కర్నూలు డిస్టిక్ గోనగండ గ్రామం నుంచి కృష్ణ, ఆద్య, అపర్ణ, చిరంజీవి, తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం, కౌస్తుభా ఆత్మకూరు నుంచి నంద్యాల జిల్లా, దోర్నాల బాలాజీ ఫ్రమ్ హైదరాబాద్ బనస్థలిపురం, బీవీ సుబ్బారావు గారు ఫ్రమ్ మార్కాపూర్, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం, అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, నాగేంద్రప్ప ఉడేవు మోల్కల్మూర్ తాలూక్ కర్ణాటక, తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, గోపాలకృష్ణ అండ్ లలిత ఫ్రమ్ కమలా సూర్య ఫ్యామిలీ అందరు కూడా పంపించారు, నాగరాజు గారు ఫ్రమ్ పెడన. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్ అండ్ తనోజ్. నెక్స్ట్ మెసేజ్, మహాలక్ష్మి గారు ఫ్రమ్ విజయవాడ, మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ తలంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం, తిరుపతి జిల్లా. మలాంబి గారు కర్నూలు బాలాజీనగర్ నుంచి, గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపిచెర్ల దొడ్డదేవరపల్లి నుంచి మెసేజ్ పంపించారు. చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, కొల్లిపారం నుంచి మస్తానమ్మ గారు,

మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి, చీరాల నుంచి ఎడ్వర్డ్ పాల్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చీరాల నాయుడుపేట. గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబల మస్తాన్ బాషా, కుటుంబ సభ్యులందరూ కూడా, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. నెక్స్ట్ షబీనా గారు మెసేజ్ పంపించారు. పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు, హర్షిత అండ్ హేమశ్రీ ఉండవల్లి జోగులమ్మ గద్వాల్ డిస్ట్రిక్ట్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. ఓకే, హాట్సో హాస్కోటే తాలక్ వాగట విలేజ్ సురా ఎలక్ట్రానిక్స్ మునియప్ప అని చెప్పి మెసేజ్ పంపించారు. మీ ఊరు పేరు అయితే అర్థం కాల. కే రవీంద్రరెడ్డి దర్వేపల్లి, సర్వేపల్లి కదా, ఎస్ బదులు డి పడింది. నెక్స్ట్ ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజి సక్కుబాయి, రాజశేఖర రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, విజయ పరమేష్ గారు ఫ్రమ్ గుంతకల్, పెడన్ నుంచి రామకృష్ణ కాలనీ నుంచి మీ నరసన్న శివగంగ, కే రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి, ఓకే, నాగార్జున లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్, కీర్తిక అండ్ లిఖిత, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూరు, ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఫ్రమ్ లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం, రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి, సుభాషిణి సాగా ఇనమడుగు నెల్లూరు నుంచి, తర్వాత డి గోవర్ధనరావు, ఇంద్రబాయి, భానుప్రకాష్ అండ్ నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అయితే ఏమన్నమాట, మొత్తం కూడా దాదాపు 65 దాకా చదివా. తేజు గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు? వస్తాను త్వరలోనే. ఓకే దెన్. సో వచ్చిన మెసేజెస్ అయితే చదివేశాను కదా, మరి ఇంతకే ఆన్సర్ ఏంటంటే తడాకా. ఇందులో తడాకా సినిమాలో నాగ చైతన్య, సునీల్ ఇద్దరు కలిసి బ్రదర్స్గా నటిస్తారు. పెద్దబ్బాయి సునీల్, చిన్నబ్బాయి నాగ చైతన్య. మరి ఈ సినిమా నుంచి మీ అందరి కోసం ఫైనల్గా సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఈరోజు మన సందరేశ నరీ ప్రోగ్రాంలో. ఇది ఇవాళ మన సందరేశ నరీ. సో నెక్స్ట్ వివిధాలు కలుసుకుందాం. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 20వ జాతీయ రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 51,000 పైగా నియామక పత్రాలను ఆయన అందించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి 1 అక్టోబర్ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులు, పంటల పరిస్థితి, తాగునీటి సరఫరాపై ఆయన సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతం నుంచి కడప బైపాస్ రోడ్డు వరకు 304.44 కోట్ల రూపాయలతో 5.8 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ

ప్రత్యేక అధికారి పి రాజబాబు అన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నుంచి అన్ని జిల్లాల చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశం ఈరోజు నిర్వహించారు. అనారోగ్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.

దృశ్య మాధ్యమ సమావేశం ఈరోజు నిర్వహించారు. అనారోగ్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. స్వర్ణాంతర స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం, శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మైపాడు బీచ్, కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఈరోజు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. 2026 జూలై నాటికి పీఎం కిసాన్ కింద 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5 రోజు ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి మోహిని అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచిప్పై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీవారి గరుడవాహన సేవ ఈ సాయంత్రం 6:30 మొదలవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. కృష్ణా తీరాన వెలిసి,
2: పంగాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
2: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
2: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
3: భారతి ఎఫ్ఎం 101.3.
4: You're listening to Vivid Bharati FM 101.3. This is your RJ Teju. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:00 థర్టీ 5 మినిట్స్ అయిపోయింది. సో వివిధాలు ఒక చేసాం కదా, మరి ఈ రోజు వివిధాలు థీమ్ ఏంటి అంటే ఒకే హీరోయిన్ సాంగ్స్. మరి ఈ రోజు మనం ఎవరి పాటలు విందాం? హీరోయిన్ సిమ్రన్ గారి పాటలు. ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయండి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారితో, నాగార్జున గారితో. సో బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం, అలాగే తమిళ్ మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి. మరి సిమ్రన్ గారు నటించిన సినిమాల నుంచి సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే మీకోసం భావనొచ్చాడు ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను, తర్వాత ఇంకా నువ్వొస్తావని, డాడీ, నరసింహనాయుడు. సో వరుసగా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వివిధ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. 4:21 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. హీరోయిన్ సిమ్రన్ గారి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వింటూనే చేస్తూ ఉన్నారు కదా. ఇక నరసింహనాయుడు నుంచి అయితే మా మంచి సాంగ్ అయితే వినేసాం. నిజంగా బాలకృష్ణ గారిది సిమ్రన్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. మరి వాటిలో నుంచి ఒకటైతే వినేసాం. నెక్స్ట్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్.

ఈ సినిమాలో సిమ్రన్ గారు నటించిన పాట మనందరి ఫేవరెట్ సాంగ్, మొన్న కనిపించావు మై మర్చిపోయిన సాంగ్ కదా. సో ఈ పాట చాలా మందికి ఫేవరెట్ సాంగ్ అనమాట. సో ఎంత అద్భుతంగా ఉంది ఈ పాట చూడ్డానికి అండ్ వినడానికి కూడా అని మనందరం ఫీల్ అవుతాం. మరి మీ అందరి కోసం ఈ పాట అయితే వచ్చేస్తుంది. తర్వాత మన వెంకీ సిమ్రన్ గారి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. మరి అందులో నుంచి కూడా ఒక మంచి సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. నెక్స్ట్ కలిసి ఉందాం రా సినిమా నుంచి వచ్చేస్తుంది ప్రేమతోరా. సో ఇవన్నీ కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: भारती FM 101.3।
1: ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4:50 PM ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

bless in the vanilla. Hello dear friends, welcome to Vanilla program with me your RJ Chetan. తల్లిదండ్రులుగా పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది కొంచెం కష్టమైన పని అయినా ప్రయత్నించాలి. పిల్లలు తమ ఫీలింగ్స్ ని కమ్యూనికేట్ చేయలేరు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. సమస్యను పరిష్కరించే ముందు రూట్ కాజ్ తెలుసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి మనందరి రొటీన్ మార్చేసింది. ముఖ్యంగా స్కూల్కి వెళ్లే పిల్లల రొటీన్ కూడా మారిపోయిందని మనం గమనించాలి. హాయిగా స్కూల్కి ఆడుతూ పాడుతూ వెళ్లి స్నేహితులతో కబుర్లు చెప్పి టీచర్ చెప్పిన పాఠాలు విని ఇంటికొచ్చే పిల్లల రొటీన్ కూడా పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లలు తమ స్నేహితులతో సమయాన్ని గడపలేకపోతున్నారు. పిల్లలు కూడా పెద్దల్లాగానే ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైన స్ట్రెస్ కి గురవుతున్నారు. సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ప్రకారం ప్రస్తుత పరిస్థితుల వల్ల పిల్లలు అలాగే టీనేజర్స్ ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతున్నారట. పిల్లల స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. ఎక్కువగా గాని లేదా తక్కువగా గాని నిద్రపోతారు. పిల్లల స్ట్రెస్ కి గురయ్యారని తెలిపే ముఖ్యమైన సూచన వారి నిద్రలో వచ్చే మార్పులను గమనించండి. ఆకలిలో మార్పులు వస్తాయి. పిల్లలు ఆహారాన్ని సరిగ్గా తీసుకోరు లేదా అతిగా తీసుకుంటారు. అది డిప్రెషన్ కి సంబంధించిన సైన్. ఫేవరెట్ పదార్థాలు ఇచ్చినా కూడా తినడానికి అయిష్టపడతారు, వ్యతిరేకిస్తారు. ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యారని మీరు గుర్తించాలి. మూడ్ స్వింగ్స్ కూడా పిల్లల్లో కనిపిస్తాయి. వారి ఎమోషన్స్ లో వెంట వెంటనే మార్పులు వస్తే వారేదో విషయం గురించి వరి అవుతున్నారని అర్థం చేసుకోవాలి. మీ చిన్నారి తన హెల్త్ గురించి మరింత కాన్షియస్ గా ఉందా? హెల్త్ కి సంబంధించిన

సమస్య వచ్చిందేమో అని కంగారు పడుతోందా? తన బాగోగుల గురించి తరచూ మీ నుంచి భరోసా కోరుతుందా? అయితే ఈ మహమ్మారిన బారి పడతామేమో అన్న టెన్షన్ మీ చిన్నారిని ఇబ్బంది పెడుతుందని గమనించాలి. స్ట్రెస్ కి గురైన కొంతమంది పిల్లలు తమ పక్కనే ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు గాని లేదా తోబుట్టువులు గాని తమ దగ్గర ఉండాలని కోరుకుంటారు. వారు మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండేందుకు ప్రయత్నిస్తారా? అయితే వారు స్ట్రెస్ కి గురయ్యారేమో గమనించండి. స్ట్రెస్ అలాగే యాంగ్జైటీకి గురై కొంతమంది పిల్లలు ఒంటరిగా ఉండేందుకు చుట్టూ ఉన్న పరిస్థితులతో తమకు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తారు. కాబట్టి వారి బిహేవియర్ లో వచ్చిన ఈ మార్పులను మీరు గమనించాలి. త్వరగా ఫోకస్ కోల్పోవడం, త్వరగా డైవర్ట్ అయిపోవడం వంటివి ఏదో ఒక విషయంపై వరి తెలుపుతాయి. పిల్లలకు కూడా ఈ కాన్సెప్ట్ వర్తిస్తుంది. మీ చిన్నారి ఏ విషయంపై కూడా ఫోకస్ పెట్టలేకపోతుందా? అయితే ఆ పిల్లల బాధను మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మీ చిన్నారి ప్రవర్తనలో ఏ తేడాలు మీరు గమనించినా ఒత్తిడిని తగ్గించేందుకు మీరు ప్రయత్నించాలి. అయితే మీరు ఏ విధంగా ఈ ఒత్తిడిని తగ్గిస్తారో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. సాధారణంగా గలగలా మాట్లాడే చిన్నారులు కూడా ఒత్తిడికి గురైతే మౌనం వహిస్తారు, సైలెంట్ గా ఉండేందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా మటుకు స్ట్రెస్ కి గురైన పిల్లలు ఒంటరిగా ఉండడంలో కంఫర్ట్ ఫీల్ అవుతారు. మీ చిన్నారితో మాట్లాడి వారి టెన్షన్ కు సంబంధించిన రీజన్ తెలుసుకోండి. క్రియేటివ్ థింగ్స్ పై వారి దృష్టిని మళ్లించండి. ఫోన్ అలాగే వీడియో కాల్స్ ద్వారా వారిని వారి స్నేహితులతో టచ్ లో ఉండేటట్టు చేయండి. ఒంటరిగా ఉన్నారన్న ఫీలింగ్ వారికి కలగనివ్వకండి. ఇట్స్ బెటర్ టు బి సేఫ్ దాన్ సారీ. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని అలవాట్లు కూడా చేసుకోవాలి. ఎప్పుడు ఏమవుతుందో మనకు మళ్లీ తెలియనే తెలీదు. పిల్లలకు రొటీన్ కి అలవాటు పడిపోతారు. అయితే ప్రస్తుత తరుణంలో వారి స్కూల్ రొటీన్ కి ఇబ్బంది ఎదురవుతుంది. అయితే మీరు వారి రొటీన్ ని షెడ్యూల్ చేయండి. ఆ రొటీన్ లో చదువు, గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్, మీల్స్ అలాగే స్లీప్ టైమ్ ని కూడా షెడ్యూల్ చేయండి. ఈ విధంగా మీ చిన్నారి రిలాక్స్ అవుతుంది. వారికి ఫనీ ఫనీ అసైన్మెంట్స్ ఇవ్వండి. వారిని ఎక్కువగా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయండి. ఏదైనా పరిస్థితికి సంబంధించి మీ చిన్నారి ఆందోళనకు గురవుతే వారి ఆలోచనలు మళ్లించేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రస్తుతం ప్రపంచాన్ని సోషల్ మీడియా శాసిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం మనం కూడా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నాం. పిల్లలందు ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. అయితే సోషల్ మీడియాకి అతుక్కుపోవడం వల్ల మానసిక అలాగే శారీరక అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ఈజీగా అందుబాటులో ఉండడం వల్ల వారు ఏ విషయం గురించైనా తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని ఫేక్ న్యూస్ కూడా వారి దృష్టికి వెళ్ళొచ్చు. ఏది ఫేక్ న్యూస్, ఏది రియల్ న్యూస్ అని తెలుసుకునే తెలివి వారికి తక్కువే. అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు. తొందరగా భయపడిపోతారు. కాబట్టి వారి సోషల్ మీడియా యూసేజ్ పై నిఘా పెట్టండి. వారికి గైడెన్స్ ఇస్తూ ఉండండి. ప్రస్తుత పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోమ్ అంటూ పేరెంట్స్ ఇద్దరు వర్క్ లో పడిపోతే పిల్లలు లోన్లీ ఫీల్ అవుతారు. వారితో కూడా టైం స్పెండ్ చేయండి. మీరెంత అటెన్షన్ ఇస్తే వారంతా రిలీవ్ గా ఫీల్ అవుతారు. కాబట్టి వారితో క్వాలిటీ టైం ను స్పెండ్ చేయండి. పిల్లలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి వారి ముందు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయం వారి మనసులో ముద్ర వేసుకుంటుంది. టెన్షన్ కి గురైన బ్యాడ్ వర్డ్స్ ను వాడటం వంటివి చేయొద్దు. కోపం వస్తే చేతిలో ఉన్నవి విసిరేయడం వంటివి చేయొద్దు. మాట్లాడే ముందు ఆలోచించండి. మీ ప్రవర్తన వారికి లెసన్స్ వంటివి. వారు అదే ఫాలో అయ్యే ప్రమాదం ఉంది. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలన్న ఆలోచన కలగదు వారికి. మీరు ప్రశాంతంగా ఉంటూ పిల్లల్ని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఈ విధంగా మీ పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు, పిల్లల్ని హ్యాపీగా ఉంచవచ్చు. మనం ఏమనుకుంటామంటే చాలా మటుకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దవాళ్లకు మాత్రమే వస్తాయి అనుకుంటాం, కానీ చిన్నపిల్లలకు కూడా వస్తాయి. ఈ మధ్య కాలంలో సపోర్ట్ సిస్టమ్ తగ్గిపోయింది, ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఎవరితో ఎలా షేర్ చేసుకుంటారో తెలియదు. పేరెంట్స్ ఉన్నా గానీ చాలా మటుకు ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ ఉంటున్నారు. అందుకే ఫీలింగ్స్ షేర్ కావు. పిల్లల్లో ఉన్న పెంటప్ డిజైర్స్ కానీ యాంగర్, యాంగ్జైటీ అలా ఉండిపోతూ ఉంటుంది. అది ఫ్రస్ట్రేషన్ లాగా బయటకు వస్తూ ఉంటుంది. అందుకే పిల్లల పెంపకం అనేది ఒక ఆర్ట్. అది బాగా తెలిసాకే పిల్లల కంటే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. బట్
ప్రతి ఒక్కరికి ఏంటంటే పిల్లలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంటే సరిపోదు, వాళ్ళని మంచిగా పెంచాలి, అభివృద్ధిలోకి తెయ్యాలి, వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక హ్యాపీ

0: ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగే పేరెంట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది, లేదా అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మారిపోతారు. మనకు తెలియని ఇవాళ ఎన్నో ప్రాబ్లమ్స్ కి కారణము చైల్డ్హుడ్ ట్రామా అని డాక్టర్స్ చాలా నిర్దిష్టంగా బల్లబుద్ధి మరీ చెప్పేస్తూ ఉన్నారు. అందుకే పేరెంటల్ రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పరిసర ప్రాంతాలు, మన వాతావరణం ఎలా ఉంది, ఎలాంటి అప్బ్రింగింగ్ అనేది ఒక పిల్లల మెంటాలిటీపై, వాళ్ళ పర్సనాలిటీపై డెఫినెట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మెంటల్ హెల్త్ ఇష్యూస్ పైన చాలా స్ట్రాంగ్ గా ఉండండి. మీరు ఇంట్లో ఏదో మాట్లాడేస్తారు, చాలా మటుకు మనం ఇప్పుడు ఏ ఫ్యామిలీస్ లో ర్యాండమ్ గా చూసినా గానీ పెద్ద పెద్దగా అరిచేస్తూ ఉంటారు, అది పిల్లల ముందు కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ పిల్లలు ఏదో ఒక టైంలో నేర్చేసుకుంటారు, ఏదో ఒక టైంలో రిలీజ్ చేస్తారు, మాట్లాడతారు, అది కూడా వాళ్ళ పర్సనాలిటీలో ఒక భాగంగా అయిపోతూ ఉంటుంది. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెంటల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. క్వైట్ అ థాట్ ప్రొవోకింగ్ టాపిక్, వాజంట్ ఇట్? వెల్, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గుడ్ టైం, బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 5:01 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు విందాం. ముందుగా విందాం ఒక ఫిలిం గీతం.

శ్రోతలు పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 5:03 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్లోని హోటల్ ట్రిడెంట్లో జరిగిన జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్య ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:03 దాటి 52 సెకండ్లు. ఇప్పుడు వినండి, హైదరాబాద్లోని హోటల్ ట్రెడెంట్లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక. నిర్వహణ డాక్టర్ వీరన్న భుక్యా.

0: హైదరాబాద్లోని హోటల్ ట్రెడెంట్లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక. భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ తెలంగాణలోని హైదరాబాద్లో జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ నిర్వహించింది. వ్యవసాయం, ఉద్యాన రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వ్యవసాయ నిపుణులు, ICAR సంస్థలు, ప్రగతిశీల రైతులు, ఇతర భాగస్వాములు సదస్సులో పాల్గొన్నారు. సదస్సునుద్దేశించి గౌరవ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మాట్లాడుతూ,
1: ఈ పెహలా ప్రయాస్ థా మారా రీజనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ కా, హమ్ ఇస్కో ఔర్ పర్ఫెక్ట్ కర్నే కి కోసిస్ కరెంగే, లేకిన్ ఆజ్ దిన్ భర్ హమ్నే దేఖా జో హై డిస్కషన్ హువా వో బహుత్ ఉపయోగీ హువా, ఇతనా ముజే జరూర్ లగ్తా ఇస్కో ఔర్ ఇంటరాక్టివ్ బనానే కి జరూరత్ హై. ये केवल स्पीचेज ना हो, इसमें चर्चा हो, डिस्कशन हो, संवाद हो, क्योंकि चर्चा से ही, डिस्कशन से ही नई राह निकलती है. मित्रों, जो चीजें दिन भर में हमने चर्चा की है मैं दोहराना नहीं चाहता, लेकिन कुछ चीजें केवल ध्यान भर आपको दिलाना चाहता हूं. हमारी एग्रीस्टेक के बारे में आप सबने समझा होगा कि कितनी इंपॉर्टेंट है वो. फार्मर आईडी का काम बनाने में प्रगति काफी हुई है. तेलंगाना, कर्नाटका 75% के ऊपर पहुंच गए हैं. तमिलनाडु, कर्नाटका, तेलंगाना में जियो रेफरेंसिंग का काम भी बहुत अच्छा हुआ है और डिजिटल क्रॉप सर्वे में भी अंडमान निकोबार, आंध्र प्रदेश, तेलंगाना, कर्नाटक, केरल, इन लोगों ने पूर्णता हासिल की है. लेकिन मुझे लग रहा है कि जिन राज्यों में मैं दोहरा भर रहा हूं, ताकि आज जो चर्चा की उसमें से एक्शनेबल पॉइंट्स कौन कौन से वो आपके दिमाग में एक बार फिर आ जाए. जहां फार्मर आईडी बनाने में अभी भी मेहनत करनी है वो राज्य हैं केरलम, तमिलनाडु, अंडमान निकोबार द्वीप समूह. तो मुझे लगता है कि निश्चित समय सीमा के भीतर आगे आने वाली एग्रीकल्चर फार्मर आईडी पर बहुत कुछ डिपेंड रहेगी, तो कोई राज्य पीछे ना रह जाए, ये मेरी अपेक्षा है. लैंड पार्सल जहाँ नहीं जुड़े हैं, विशेषकर तमिलनाडु और केरलम में, तो उसको जोड़ने का काम भी मुझे लगता है कि हमको तेजी के साथ करना पड़ेगा. लैंड रिकॉर्ड डेटा का किसान रजिस्ट्री के साथ समन्वय भी केरलम को करना पड़ेगा. और साउथ में हमारी जो टेनेंट फार्मर है, कोई बटाईदार भी कहते हैं, किरायेदार, जो भी नाम हो, उनके लिए SOP बना के उसको नोटिफाई करने की जरूरत है. और कर्नाटका, केरलम, तमिलनाडु, अंडमान निकोबार द्वीप समूह, इनको करना होगा. फिर जो नक्शों का, गांव के जो मानचित्र नक्शे

0: most opportunity, importantly, our farmers accepted it successfully. I congratulate our officers for this innovation and our farmers for supporting it. We are happy that technology-based fertilizer distribution is now being taken forward at the national level. A good idea should not stop at the state border. It should benefit farmers across the country. With the same positive approach, Telangana is supporting the Government of India's Framework for Fertilizer Sale, FFS, keeping in view of the long-term benefits to farmers. Honorable Union Minister, sir, I would like to place a few important issues of Telangana farmers before you. First off, oil palm. Telangana has responded very positively to the Government of India's National Mission of Edible Oils, oil palm. Under this mission, Telangana has additionally brought nearly 1 lakh hectares under oil palm cultivation. Nearly 72,000 farmers are now part of the oil palm program in our state. Our farmers came forward with confidence because both the central and state governments encouraged them.
1: Atarvata Gaurava Andhra Pradesh Vyavasaya Shaka Mantri Sri Kinjarapu Achchanayudu Garu Sabanu Uddeshinchi Matladaru.
2: South Zone Conference lo Andhra Pradesh Rashtram Palgovadam chala aanandanga undi. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్రం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అగ్రిటెక్ విధానంలో మొన్నే ఫార్మరీ ఐడి చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం వల్ల ఫార్మర్ ఐడిలో ఇప్పటికే 86% కంప్లీట్ చేశాం. వితిన్ 10 డేస్లో 100% కంప్లీట్ చేసి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫార్మర్ ఐడిలో కానీ, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి యాప్ తీసుకొచ్చి ఏదైతే డిఏపి అదేవిధంగా యూరియా యాప్లో రైతులకి ఇమ్మని చెప్పి ప్రతి రాష్ట్రంలో 1-2 జిల్లాలు ప్రాధాన్యతగా తీసుకొని ఎంపిక చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఏపీ ఎయిమ్స్ 2.0 అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లాల్లో ఈ సంవత్సరం ఆ యాప్ ద్వారా యూరియాని పంపిణీ చేశాం. గత సంవత్సరం యూరియా పంపిణీలో చాలా ఇబ్బందులు వచ్చాయి, యూరియా చాలా వరకు పక్కదారి పట్టింది. కానీ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏపీ ఎయిమ్స్ యాప్ 2.0 ద్వారా సమర్థవంతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా యూరియాని డిఏపిని సప్లై చేశామని గర్వంగా తెలియజేస్తున్నాను. చివరగా ఏపీ ఎంఐపి, ఫస్ట్ గుజరాత్, రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ సంవత్సరం ఎల్నినో ఉంది, చాలా తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి 100% ఏపీ ఎంఐపిలో మేము వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. కేంద్ర వ్యవసాయ శాఖ తరపున ప్రత్యేకంగా నిరంతరం సహకరిస్తున్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్రం తరపున, రాష్ట్ర రైతాంగం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.
1: చివరగా సంజయ్ కుమార్ అగర్వాల్ ఐఏఎస్,

0: జాయింట్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతమైంది.
1: మీరింతవరకు హైదరాబాద్లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ డాక్టర్ వీరన్న బుక్య, సహకారం శ్రీ కె రాజేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వాణిజ్య ప్రకటనలు విందాం.
3: అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పినాకిని స్త్రీల కార్యక్రమం

0: పినాకిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఆహారంలో పండ్ల ఆవశ్యకత, శ్రీమతి ఎంఎస్ కళ్యాణి గారి ప్రసంగం, అనంతరం శ్రీమతి కె మాధురి గారు పాడిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. విన్నామా మరి ఆహారంలో పండ్ల ఆవశ్యకత, శ్రీమతి ఎంఎస్ కళ్యాణి గారి ప్రసంగం.
1: పినాకిని స్త్రీల కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనలు, అలాగే ఆహారంలో తీసుకోవాల్సిన పండ్ల గురించి శ్రీమతి ఎంఎస్ కళ్యాణి గారి ప్రసంగం విందాం. ముందుగా శ్రీమతి కె మాధురి పాడిన అన్నమయ్య కీర్తన విందాం.

మీరింతవరకు శ్రీమతి కె మాధురి ఆలపించిన అన్నమయ్య సంకీర్తన విన్నారు. అతి సర్వత్రా వర్జయేత్. ఇది సంస్కృతంలో నానుడి. తెలుగులో చెప్పుకోవాలంటే విపరీతం ఏదైనా పనికిరాదు అని అర్థం అన్నమాట. ఈ నానుడి మన ఆహార విహారాల విషయంలో కూడా వర్తిస్తుంది. మనకు ఏదో ఒకటి ఇష్టమని విపరీతంగా తింటే ఆరోగ్య సమస్యలు తప్పక వస్తాయి. అందుకని ఆహార విషయాల్లో సమతులం, నియంత్రణ ఎంతైనా అవసరం. అందుకే పోషణ విషయ నిపుణులు సమతుల ఆహార విషయాన్ని జనానికి నొక్కి చెబుతుంటారు. సమతుల ఆహారాన్ని వయస్సు, వృత్తి ఆధారంగా నిర్ణయిస్తూ ఉంటారు. సమతుల ఆహారంలో ఉన్నటువంటి అంశాలైన పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు మొదలైనవన్నమాట. ఇందులో అన్ని అంశాలు దేహానికి శక్తినియ్యవు. నిజానికి ఎలాంటి పోషక విలువలు లేని పీచు పదార్థం కూడా జీవక్రియలో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఆహారంలో పీచు కలిగిన పదార్థాలు తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ సక్రియంగా ఉంటూ ప్రత్యేకించి మలబద్ధకం రాకుండా చేస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో పీచును అందించే ముఖ్యమైన పదార్థాలు అంటే ఆకుకూరలు, కూరగాయలు, అటు తరువాత పళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి. అయితే పళ్ళ విషయానికి వచ్చినప్పుడు మనం ఏవో కొన్ని అపోహలు పెట్టుకొని వాటిని పక్కన పెడుతూ ఉంటాం. ఉదాహరణకి జామ పండు అజీర్తి చేస్తుంది, చీనీ పండు జలుబు చేస్తుంది, మామిడి బొప్పాయి వేడి చేస్తుంది కదా, ఇలా రకరకాల అపోహలతో తీసుకోము. ఇది సరైన అలవాటు కాదు.

0: కాలంలో వచ్చే పళ్ళను కూరగాయలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఈరోజు మనం ఆహారంలో పళ్ళ ఆవశ్యకతను గురించి శ్రీమతి ఎంఎస్ కళ్యాణి గారు చెప్పగా విందాం.
1: విషజ్వరాలు విజృంభిస్తుంటాయి, ఆసుపత్రులు కిటకిటలాడుతుంటాయి. వీటికి తోడు మధుమేహం, రక్తపోటు, జీర్ణకోశ వ్యాధులు, గుండె జబ్బులు దాదాపు ప్రతి ఇంట్లో ఒక్కరినైనా పలకరించేవే. ఆధునిక ఆహార అలవాట్ల మోజులో పడి పండ్లను నిర్లక్ష్యం చేయడం వల్లే రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు చుట్టుముడుతున్నాయని పౌష్టికాహార నిపుణులు అంటున్నారు. కాలానుగుణంగా పండే ఫలాలను క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామంటున్నారు. రోజు మనం చేసే దుబారా వ్యయంతో పోలిస్తే పండ్లకు పెట్టే ఖర్చు పెద్దదేం కాదు. తాజా పండ్లని తినటానికి ఎవరైనా ఇష్టపడతారు. పండ్లని సలాడ్గా కానీ జ్యూస్గా కానీ తీసుకోవటం వలన ఆరోగ్యంగా ఉంటాము. పండ్లు మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలను అందిస్తుంది, రోగ నిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తాయి. కాలానుగుణంగా పండే పండ్లను మనం తీసుకోవటం వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఆహారంలో కొన్ని పండ్లు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. జామ పండు. ఈ సీజన్లో ఎక్కడ చూసినా జామకాయలే కనిపిస్తున్నాయి. శరీరానికి పోషకాలు అతి చౌకగా లభించే అమృత ఫలం ఇది. ఎక్కువ కాలం దొరుకుతూ ఉంటాయి. జామ పండ్లు ఆరోగ్యానికి అధిక లాభాన్ని చేకూరుస్తాయి. జామ పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కమలా కన్నా 5 రెట్లు, నిమ్మ నారింజల్లో కంటే 4 నుంచి 10 రెట్లు విటమిన్ సి ఇందులో ఉంటుంది. ఈ కాయ పండుతున్న కొద్దీ విటమిన్ సి శాతం అధికమవుతుంది. కేవలం విటమిన్ సి మాత్రమే కాదు, ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటివి మెండుగా ఉన్నాయి. అంతేకాదు, జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్ ఇందులో నిండుగా ఉంది. అన్నిటికన్నా ఎక్కువగా బరువు తగ్గాలి అనుకునే వారికి జామ ఒక మంచి ఔషధంగా చెప్పవచ్చు. ఎందుకంటే జామకాయను తింటే ఇట్టే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది, దాంతో ఎక్కువ ఆహారం తినలేరు. పోషకాలు ఎలాగూ ఉన్నాయి కనుక నీరసం రాదు. అందుకే ఊబకాయంతో బాధపడేవారు తమ ఆహారంతో పాటు ఒక జామకాయను తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. జీర్ణక్రియ, రక్తశుద్ధికి జామ బాగా ఉపకరిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నెమ్మదిగా గ్రహించేలా సహాయపడుతుంది. ఎక్కువగా పీచును కలిగి ఉండటం వలన డయాబెటిక్ వ్యక్తులకు ఇది మంచి ఆహారం. ఇది రక్తపీడనాన్ని నియంత్రించడమే కాకుండా థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయటానికి దోహదపడుతుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ను నివారిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు నివారణగా ఉపయోగపడుతుంది. జామకాయలో అయోడిన్ లేదు, అయితే ఇందులో ఉండే కాపర్ మరియు ఇతర మినరల్స్ థైరాయిడ్ జీవక్రియలను క్రమబద్ధం చేయటానికి, హార్మోన్ల ఉత్పత్తికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. నేరేడు పండు. నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, జింకు, ఐరన్ ధాతువులు, వైటమిన్ సి, విటమిన్ ఏ, రైబోఫ్లోవిన్, నికోటిన్ ఆమ్లము, ఫోలిక్ ఆమ్లము తగినంత లభిస్తాయి. దీనిలోని ఇనుము శరీరంలో ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది, అనీమియా తగ్గిస్తాయి. కాల్షియం, ఇనుము, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉండే నేరేడు వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడమే కాకుండా ఎముకలను పుష్టి ఇస్తుంది. నేరేడు పండ్లకు గుండె వ్యాధులను నివారించే శక్తి ఉంది. మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. నేరేడు పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ అధికంగా ఉన్నందున మధుమేహ వ్యాధిని నియంత్రించడానికి సహకరిస్తుంది. గింజల్ని ఎండపెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. నేరేడు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. నేరేడు రసాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే మైగ్రేన్కు మంచి పరిష్కారం లభిస్తుంది. నేరేడు పళ్ళను తీసుకునే వారిలో పళ్ళు, చిగుళ్ళు బలంగా ఉంటాయి, గాయాలు త్వరగా మానిపోతాయి. ఇది మాత్రమే కాదు, దీనికి రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా ఉంది. కలింగరకాయ. దీన్ని పుచ్చకాయ అని కూడా అంటారు. దీనిలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ లభిస్తాయి. ఎండలో దాహార్థిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యత ఇచ్చేది ఈ కాయలకే. అన్ని సీజన్లోనూ ఇవి దొరుకుతున్నా ఎండాకాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచి ఎక్కువ. నిద్రలేమితో బాధపడే వారికి ఈ కాయ ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చకాయ రసంతో జ్వర పీడితులు త్వరగా కోలుకోవచ్చు. మూత్ర సంబంధ వ్యాధులకు, డీహైడ్రేషన్

సమస్యలకు పుచ్చకాయ రసమే పరిష్కారం. రక్తపీడనాన్ని తగ్గించడమే కాకుండా సహజ సిద్ధమైన డైయూరెటిక్గా పనిచేసి శరీరంలో నీటి మట్టాన్ని సమన్వయపరుస్తుంది. ఇది తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది మరియు పూర్తి కొవ్వు పదార్థాలు దీనిలో ఉండవు. విటమిన్ బి, విటమిన్లు, పొటాషియము పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తిని అందిస్తే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారిన పడి శరీరం నిశ్చేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ముదురు ఎరుపు లేక గులాబీ రంగు ఉన్న పుచ్చకాయ గుజ్జులో కెరోటినాయిడ్స్, బీటా కెరటిన్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటిని మన శరీరం ఏ విటమిన్గా మారుస్తుంది. వీటితో పాటు విటమిన్ B6, విటమిన్ C, పీచు పదార్థాలు కూడా దొరుకుతాయి. మిగిలిన పండ్ల కన్నా వీటిలో నీటి శాతం ఎక్కువ. సుక్రోజ్తో పాటు కొంతమేర ఫ్రక్టోజ్, గ్లూకోజులు ఇందులో లభిస్తాయి. సపోటా పండు. సపోటా పండ్లలో మాంసకృతులు, కెరోటిన్లు, నియాసిన్ పిండి పదార్థాలు, ఇనుము, విటమిన్ సి, కొవ్వు, పీచు పదార్థాలు, థైమిను, కాల్షియము, రైబోఫ్లోవిన్లు, ఫ్రక్టోజ్ షుగర్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లలో పాలీఫినోలిక్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీపారాసైటిక్ సుగుణాలు మెండుగా ఉంటాయి. ఇవి హాని చేసే క్రిములను శరీరంలోనికి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తాయి. ఇక పోషకాల విషయానికి వస్తే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ సి శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది. తాజా పండ్లలోని పొటాషియం, రాగి, ఇనుము లాంటి పోషకాలు, ఫోలేట్, నియాసిన్, ఫాందోయినిక్ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఈ పండు తినిపించాలి. ఆరోగ్యంతో పాటు బరువు పెరుగుతారు. అలాగే తక్కువ బరువు ఉన్నవారు సపోటాను అవసరమైన మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. గర్భిణీలు, వృద్ధులు, రక్తహీనతతో బాధపడేవారు సపోటాలను మితంగా స్వీకరిస్తే రక్తహీనత క్రమబద్ధీకరణ అవుతుంది. సపోటా తినటం వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ సిలు చర్మానికి కొంత నిగారింపు ఇస్తాయి. అలాగే సపోటా గింజలను మెత్తగా నూరి ముద్ద చేసి దానికి కొంచెం ఆముదం కలిపి తలకి రాసుకోవాలి. మర్నాడు తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా మారుతాయి. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. అనాస పండు. వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో అనాస పండు ఒకటి. పుల్లగా తీయగా ఉండే అనాసలో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. పొటాషియం ఉండటం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధులలో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితం ఇస్తుంది. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను దూరం చేస్తాయి. అనాసలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. దీనిలోని బ్రొమెలయిన్ ఎంజైము జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతేకాదు చర్మం నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్లు అనాసలో ఉన్నాయి. అనాసలో ప్రోటీన్లతో పాటు శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, సోడియం, పొటాషియం, మ్యాంగనీస్, కెరోటిన్ సమృద్ధిగా దొరుకుతాయి. పచ్చి అనాసకాయ రసం తెగిన గాయాలపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది. పచ్చకామర్లతో బాధపడుతున్న వారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టకుండా కాపాడుతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. సీతాఫలం. సీతాఫలంలో బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఖనిజ లవణాలు లభిస్తాయి. 100 గ్రాముల సీతాఫలంలో 94 కేలరీలు ఉంటాయి. ఆపిల్, జామ, మామిడి, బొప్పాయి వంటి పండ్లతో పోలిస్తే ఇందులో క్యాలరీలు ఎక్కువ. కాబట్టి తక్కువ బరువుతో బాధపడేవాళ్ళు ఆరోగ్యంగా పరుగు పెరగవచ్చు. నీరసంగా ఉన్నప్పుడు ఒక సీతాఫలం తింటే వెంటనే శక్తివంతంగా అనిపిస్తుంది. వీటిల్లో అధికంగా ఉండే విటమిన్ సి సహజ యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తూ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కణజాల బలహీనతని, ఆస్తమాని తగ్గిస్తుంది. ఈ పండులో ఉండే ఆల్కలాయిడ్లు, ఎసిటోజెనిన్లు క్యాన్సర్ సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు రాకుండా కాపాడతాయి. వీటిలోని పీచు, కాలేయము పేగులకు సంబంధించిన వ్యాధుల నుంచి కాపాడుతుంది. సీతాఫలాల్లో అధికంగా ఉండే విటమిన్ బి మెదడులో విడుదలయ్యే న్యూరాన్ అనే రసాయనాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా ఒత్తిడి, డిప్రెషన్, చికాకు వంటివి తగ్గుతాయి. ఈ పండులో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది.
వీటిల్లోని రిబోఫ్లోవిన్, వైటమిన్ సిలు కంటి చూపుని మెరుగుపరుస్తాయి. మెగ్నీషియం, కాల్షియంలు ఎముక పుష్టిని పెంచుతాయి. ఆర్థరైటిస్ను తగ్గిస్తాయి.

పొటాషియం బీపీని తగ్గిస్తుంది. ఇందులో నియాసిన్ను చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు తోడ్పడుతుంది. అన్నిటికంటే ఇందులో అధికంగా ఉండే కాపర్ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి ఎంతో అవసరం. ఇది జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. గర్భిణులకు దీనిలోని కాపర్ ఎంతో అవసరం. నెలలు నిండకుండా ప్రసవించడాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఎసిటోజెనిన్ రసాయనాలు చర్మ క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి. ఈ పండ్లు దొరికినన్నాళ్ళు రోజు తినటం వల్ల శరీరంలో ముడతలు పడుకోకుండా ఉండటంతో పాటు కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. చూశారుగా మరి ఎన్నో ఉపయోగాలు. సీతాఫలం సీజన్లో ఎప్పుడు ఉంటే ఎంత బాగుంటుందో అని మీకు అనిపిస్తోంది కదూ. కమలాపండు. కమలాపండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తరచు జ్వరం, జలుబు, దగ్గులతో బాధపడే వారికి కమలాపండు దివ్య ఔషధం. కమలాపండు రోగ నిరోధక శక్తి పెంచుతుంది. కమలా రసం తాగితే వెంటనే శక్తి వచ్చినట్లు ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. దీనిలో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. కమలాపండు కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది. నారింజలో పొటాషియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, క్లోరిన్లు ఉన్నాయి. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే ఆహార నాళాల్లో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు ఉంది. నారింజలో బీటా కెరటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే కాల్షియం ఎముకలు దంతాల దృఢత్వానికి ఎంతో సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగటంలోనూ దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజ రోజు ఒకటి తీసుకున్నట్లయితే చర్మం నుంచి నిగారింపును సంతరించుకుంటుంది. రోజు పరగడపున ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగితే మార్నింగ్ సిక్నెస్ నుండి సులభంగా బయటపడవచ్చు. గర్భవతులు రోజు ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగినట్లయితే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నారింజ తొక్కను పడవేయకుండా ఎండబెట్టి పొడి చేసి సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకొని రుద్దితే చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదుగా అవటమే కాకుండా కొత్త మెరుపును సంతరించుకుంటుంది. అన్ని రకాల్లోనూ ఇప్పుడు హైబ్రిడ్ కమలాలు దొరుకుతున్నాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచగలిగే ఫలాల్లో కమలా ఒకటి. ఆస్తమా, ట్యూబర్క్యులోసిస్ ఇబ్బంది పడే వారికి కమలా పండు అతి ముఖ్యమైన ఆహారం. బొప్పాయి. మాంసకృత్తులను జీర్ణం చేయడంలో బొప్పాయి పాత్ర ప్రధానమైనది. బొప్పాయిలో ఉండే ప్రత్యేక ఎంజైము మన శరీరంలో ఉండే పెప్సిన్ను పోలి ఉంటుందని పరిశోధనలో రుజువైంది. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరెందులోనూ లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డిలు తగు మోతాదులో ఉన్నాయి. బొప్పాయి ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వల్ల జీవక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగపడుతుంది. శరీరంలోని జీర్ణ వ్యవస్థకు వచ్చే సమస్యలను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలంటున్నారు వైద్యులు. ఉదరంలోని పేగు శుభ్రమైతే శరీరం పూర్తిగా శుభ్రమైనట్లే లెక్క. దీంతో శరీరం ఉల్లాసంగా తయారై తన పనిని తాను చేసుకుంటూ పోతుంది. ద్రాక్ష. ద్రాక్షలో ఎక్కువగా వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ బి6 ఎక్కువగా ఉంటాయి. ఈ రుచికరమైన పండ్లు శరీరానికి కావలసిన మినరల్స్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం మరియు సెలీనియం వంటివి చాలా రకాలైన మూలకాలను కలిగి ఉంటాయి. ఏడాది పొడవునా మార్కెట్లో లభించే ద్రాక్ష అజీర్ణం, మలబద్ధకం, ఆస్తమాల నుంచి దూరంగా ఉండటానికి దోహదపడుతుంది. రక్త కణాల వృద్ధికి ఉపకరిస్తుంది. మూత్రపిండాల సమస్యలను నివారిస్తుంది. కాలేయాన్ని ఉత్తేజపరిచే లక్షణం ద్రాక్షకు ఉంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. దానిమ్మ. దానిమ్మలో పొటాషియం, వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. తరచూ తింటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ బ్రెస్ట్, ప్రోస్టేట్, స్కిన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి. లైంగిక సమస్యలను నివారిస్తాయి. రోజుకో గ్లాసు దానిమ్మ రసం గర్భిణులకు ఎంతో ప్రయోజనకారి. దానివల్ల కడుపులో బిడ్డకు కావలసిన ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. క్రమం తప్పకుండా దానిమ్మ పండు తింటే చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. నీళ్ల విరేచనాలతో బాధపడుతున్నప్పుడు దానిమ్మ రసం తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతుల నొప్పులకు నివారిస్తాయి. శరీరంలో కొవ్వు పేరుకోకుండా చూసేందుకు దానిమ్మ పండు

0: చాలా బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. దానిమ్మ రసం అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. ఆస్టియోపొరాసిస్, మధుమేహం, గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. ఇది పొట్ట చుట్టూ పేరుకొని పోయిన కొవ్వును కరిగిస్తుంది. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 100 గ్రాముల దానిమ్మలో 83 కేలరీలు శక్తిని లభిస్తుంది. ఇందులో ఆపిల్ కంటే అధికము. దానిమ్మలో పీచు పదార్థాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే దానిమ్మలో కాల్షియం, కాపర్, పొటాషియం, మ్యాంగనీస్ కూడా ఉన్నాయి. పేదల అల్పాహారంగా పిలువబడే అరటిపండు సంవత్సరం పొడవునా దొరుకుతుంది. దీనిలో మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండటం వలన పోషకాహారంగా తీసుకోవచ్చు. అల్సర్ల నివారణ, కీళ్ల నొప్పులు, మలబద్ధకం, అజీర్ణ వ్యాధులు దూరం చేయడానికి దీనికి ఇదే సాటి. నిత్య యవ్వనం సొంతం కావాలంటే అరటిపండు మించి ఔషధం లేదని వైద్య గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. అరటిపండు చాలా పోషకాలను కలిగి ఉండటం వలన ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. రోజు అరటిపండు తినటం వలన అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా హృదయ స్పందనను నియంత్రిస్తూ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. యాపిల్ పండు. రోజు ఓ యాపిల్ పండు తింటే వైద్యుల వద్దకు వెళ్ళే అవసరం ఉండదు అనే నానుడి తెలిసింది. దీనిలో వ్యాధి నిరోధక శక్తి పెంచే గుణం ఉంది. భోజనానికి ముందు తింటే ఆకలి పెరిగి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గుండె సమస్యలు, రక్తపోటు ఉన్న వారికి దీనిలోని పొటాషియం మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఐరన్, ఫాస్ఫరస్లు మెదడు, శరీరం చురుకుగా పనిచేసేలా చేస్తాయి. నోటి దుర్వాసన అరికట్టడంలో యాపిల్లో ఉండే ఆమ్లాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో నెమ్మదిగా చక్కెర స్థాయిలను విడుదల చేయటం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయి నియంత్రిస్తుంది. యాపిల్ ఎక్కువగా ఫైబర్ని కలిగి ఉండటం వల్ల శరీర బరువును సమన్వయపరుస్తుంది. మామిడి పండు. మామిడి పండు రుచిగానే కాకుండా ఆరోగ్యకరమైన ఉపయోగాలను కలిగి ఉండటం వల్ల దీన్ని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్గా అభివర్ణిస్తారు. ఇది క్వెర్సిటిన్, ఐసోక్వెర్సిటిన్, ఆస్ట్రగాలిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ను కలిగి ఉండటం వలన క్యాన్సర్ కారకాలను వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కొవ్వు పదార్థాలను సరిగ్గు పాళ్లలో ఉంచి చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. విటమిన్ ఏ, విటమిన్ సి ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ సి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇంకా దీనిలోని బీటా కెరోటిన్ కంటి జబ్బులను దరిచేరనివ్వదు. చిన్నపిల్లలకు ఇది మంచి పోషకాహారం. ఇనుము, పొటాషియంలతో పాటు కొద్ది పాలలో కాల్షియం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో పాలీఫినాలిక్ ఆమ్లాలు పేగు, రొమ్ము, ప్రోస్టేట్, లుకేమియా, క్యాన్సర్లను నివారిస్తాయి. సీజనల్ పండ్లు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పండ్లు యాంటీబయాటిక్స్గా పనిచేస్తాయి. రోజుకు 300 గ్రాముల పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఏ రకమైన వ్యాధికి గురి అయినా వైద్యులు మాత్రం పండ్లను ఎక్కువగా తినమని సలహా ఇస్తుంటారు. కారణం, మన శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలను ఇవి కలిగి ఉంటాయి. ఏ జాతి పురోగానికైనా ఆరోగ్యవంతమైన మానవ వనరులదే కీలక పాత్ర. ప్రకృతి ప్రసాదించిన ఫలాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందనేది నిపుణుల మాట. నోరూరించే పండ్లను చూస్తే ఎవరికి మాత్రం తినాలనిపించచ్చు చెప్పండి. తేలిగ్గా జీర్ణమయ్యే పండ్లను నిత్యం ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకుంటే చాలా రోగాలను దూరంగా ఉంచవచ్చు. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్, లవణాలు, మూలకణాలు, ఖనిజాలు, విటమిన్లు అన్నీ పండ్ల ద్వారానే శరీరానికి అందుతాయి. నిత్యం ఏదో ఒక పండు తినేవారు సీజనల్ వ్యాధులకు దూరంగా ఉంటారనేది వాస్తవం.
1: ఇంతవరకు ఆహారంలో పళ్ళ ఆవశ్యకతను గురించి శ్రీమతి ఎంఎస్ కళ్యాణి గారు చెప్పిన విషయాలు విన్నాం కదా. ఇప్పుడు శ్రీమతి డి రాజ్యలక్ష్మి గారు ఆలపించిన అన్నమయ్య సంకీర్తన విందాం.

మీరు ఇంతవరకు పినాకిని స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

సాయంత్రం ఉడిపి శ్రీ కృష్ణ భవన్లో అటు చూస్తే బాదం హల్వా.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పేదలకు సొంతిల్లుండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు. పేదలకు సొంతిల్లుండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 8,874 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందించారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం 399 ఎకరాల భూమిని క్రమబద్దీకరించిందని చెప్పారు. దశాబ్దాలుగా ఇళ్లపై ఉన్న అనిశ్చితికి ఈ పట్టాలతో ముగింపు పలుకుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇకపై లబ్దిదారులు తమ ఇళ్లపై పూర్తి హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, విశాఖ నగరానికి గోదావరి జలాలను తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ
1: 11 మండలాలు 28,445 కుటుంబాలు నిన్నటి వరకు భూమి మీది హక్కు మీది కాదు, ఈ రోజటి నుంచి మీరుండే మీ ఇంటి మీద సర్వ హక్కులు మీవే. అందుకే ఈ ఆనందం. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే 8,874 కోట్లు ఉంటుంది. ఎన్డీఏ ఇచ్చిన గ్యారంటీ మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా.
0: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి వచ్చే నెల 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, వ్యవసాయ ఉద్యానవన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడ తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగునీటికి బోర్లపైన ఆధారపడే ప్రాంతాలకు అవసరమైతే అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేలా చూడాలన్నారు. విశాఖపట్నంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలన్నారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. 2027 జూన్ వరకు విశాఖకు రోజుకు 300 క్యూసెక్ల నీటిని ప్రణాళికాబద్దంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైవాడకు ప్రత్యామ్నాయంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని లిఫ్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. 2027లో పోలవరం పూర్తయిన వెంటనే ఎడమ ప్రధాన కాలువ ద్వారా 17,500 క్యూసెక్ల సామర్థ్యంతో ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రామానాయుడు వివరిస్తూ,
2: మన విశాఖకు నీళ్లందించేటువంటి తాటిపూడి గాని, మేఘాద్రిగడ్డ గాని, రైవాడ గాని స్థానికంగా వర్షాలు పడితేనే ఈ రిజర్వాయర్లన్నీ నిండుతాయి. సూపర్ నీళ్ళ నేపథ్యంలో రిజర్వాయర్స్ లోకి నీళ్లు లేకపోవడంతో ఈవేళ రిజర్వాయర్లన్నీ కూడా అడుగంటుతూ ఉన్నాయి. ఈవేళ విశాఖ త్రాగునీరు అవసరాల్లో దగ్గర 60% కనితి రిజర్వాయర్ ఇస్తూ ఉంది అని అంటే, పురుషోత్తపట్నం నుంచి లిఫ్ట్ చేసి ఏలే రిజర్వాయర్ కి ఆ ఏలేరు రిజర్వాయర్ మీకు నీళ్లు ఇస్తూ ఉన్నాం.

0: ప్రజలకు మేలు చేయడమే పరమావధిగా పనిచేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఉద్యోగులకు సూచించారు. 20వ రోజుగార్ మేళా యోజనలో భాగంగా విశాఖ పోర్ట్ స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 201 మంది అభ్యర్థులకు ఈ రోజు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, చిత్తశుద్దితో పనిచేస్తూ భారత్కు సేవ చేయాలన్నారు. మనకు ఏం లాభమని చూసుకోకుండా వ్యవస్థలోని లోపాలను సరిచేస్తూ పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గోడియాడ గ్రామంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బందిది మాత్రమే కాదని ప్రతి కుటుంబం, ప్రతి గ్రామస్తులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం గతిశక్తి కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో మౌలిక వసతుల కల్పనను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం గతిశక్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 అక్టోబర్13 ఈ డిజిటల్ మాస్టర్ ప్లాన్ను అధికారికంగా ప్రారంభించారు. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్ అనే 7 కీలక రంగాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశంలో వస్తు రవాణా వ్యయాన్ని తగ్గించి భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడం, రైల్వే, రహదారులు, పెట్రోలియం, టెలికాం సహా 16 కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పరిధిలోకి తీసుకొచ్చి ప్రాజెక్టుల ఆలస్యాన్ని నివారించడంలో ఈ పథకం కీలకంగా మారింది. ఆత్మ నిర్భర్ భారత సంకల్పాన్ని పీఎం గతిశక్తి సాకారం చేస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: భారత్ కి ఆజాది కే 75 వర్ష కా హై, ఆజాది కే అమృత్ కాల్ కా హై. ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగలే 25 వర్షో కే భారత్ కి బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసీ ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మ నిర్భర్తా కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
0: సముద్ర జీవరాశులను రక్షించడానికి తీర ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ తీర ప్రాంతంలో అంతర్జాతీయ తీర ప్రాంత పారిశుద్ధ్య దినోత్సవం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, తీర ప్రాంత పరిశుభ్రత అనేది కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతరం కొనసాగించాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 73 ఆది సేవా కేంద్రాల ద్వారా ఈ రోజు నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు సేవా సంకల్ప అభియాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలవరం జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆది సేవా కేంద్రాల ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా జన కళ్యాణ్ సేవ, స్వాస్థ్య సేవ, ఆంగన్ మిలన్ సేవ, సేవా సేతు, జన్ సున్వాయ్, సేవా మేరా యోగదాన్, స్వచ్ఛతా అభియాన్, యువ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలకు నమోదు చేయడం, ధృవపత్రాల విషయంలో సహకారం అందించడం, ఆరోగ్య పరీక్షలు, అవగాహన శిబిరాలను నిర్వహించడం, అలాగే వృద్ధుల సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు అంగన్వాడీ ఆశా కార్యకర్తల సమన్వయంతో పోషకాహార కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 21న తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది సెప్టెంబర్ 23న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు

0: ఉత్తర దక్షిణ ధ్రువని విస్తరించి ఉందని, వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్ర యానాంలలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పేదలకు సొంత ఇల్లు ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వెలువడుతుంది. 7:45 శ్రీమతి ఆర్ స్వాతి ప్రియాంక పడిన లలిత గీతాలు. రాత్రి 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సారకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 శ్రీమతి లక్ష్మమ్మ బృందం వారు పాడిన జానపద గేయాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రాత్రి 10:00 ఇరవైవ ఏషియా క్రీడలు 2026 జపాన్లో జరిగిన క్రీడల ముఖ్యాంశాలు. 10:20 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
2: అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వింటారు, 6:30 వినతకుమాట వినిపిస్తున్నవారు రెవరెండ్ పి రత్నంరాజు గారు, 6:35 సేద్య పుస్తుతులు అంశం పురుగు మందుల అవశేషాల వల్ల కలిగే నష్టాలు, అందిస్తున్నవారు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శ్రీమతి ఎం జాహ్నవి గారు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు, చివరిగా ఫ్రీడమ్ ఫైటర్ శ్రీ ఎర్రగుడి లక్ష్మీనారాయణరావు గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శేఖర్. 8:35 హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. 9

0: గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 9:30 రూపకం పర్యావరణ కాలుష్యం. రచన శ్రీమతి అంబాపురం లహరి. నిర్వహణ శ్రీ ఎస్ఏ సుభాన్. 10:00 వార్తావాహిని సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
0: ఇక రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అమరాపురం మండలం హేమావతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన ప్రముఖ రంగస్థల కళాకారులు పాడిన పద్యాలు వింటారు. 7:45 శ్రీమతి డి రాజ్యలక్ష్మి గారు పాడిన లలిత గీతాలు. 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 నాటిక ఆదివారం సెలవు. రచన శ్రీమతి కెఐయు వందన. నిర్వహణ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10:20 ఏషియా క్రీడలు 2026 జపాన్లో జరిగిన క్రీడల ముఖ్యాంశాలు. 10:20 రవివాసరియ్య అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న ప్రసార వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమ

0: టమ్ ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమటం ఫైనాన్స్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా ఫ్యామిలీ సర్కస్ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్, లెన్నినా చౌదరి పాడిన కులశేఖర్ గీతం. సంగీతం ఆర్పి పట్నాయక్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
3: తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మీరు వింటున్న పాట గజదొంగ. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

ఉంటానా కంటకుండా నేను ఉంటానా కంటితోనే పిలవకుంటానా కౌగిలింపై కలవకుంటానా ఉన్న మా వెళ్ళకు

0: அந்த குண்டா போயினது.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: గండికోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విందాం.

సాగితే వెన్నెలలుగే. లేత వయస్సు లేడీ సొగసు కోతి మనస్సు కొంత తెలుసు. లేత వయస్సు లేడీ సొగసు కోతి మనస్సు కొంత తెలుసు. నీ మెత్త

మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్.

మీరు వింటున్న పాట గణేష్ చిత్రం కోసం. జావిదల్లి పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మెక్కిజీ మేయర్.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: ఘరానామూడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట విందాం. పాట బంగారు కొడుపెట్ట.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: బంగారం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్ పాడిన పాట విందాం.

గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు న్యాయమూర్తులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమితులైన అభ్యర్థులు

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు న్యాయమూర్తులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందజేశారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారుగా 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురవేసింది. 20వ ఆసియా క్రీడలు ఈరోజు జపాన్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనాలు నియమితులయ్యారు. వీరితో పాటుగా మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లడఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మలు జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 20వ రోజ్గార్ మేళా సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 పైగా నూతన ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, యువతకు భవిష్యత్ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक विकसित भारत बनाने का.
0: ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు 100,000 రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన్ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దాదాపుగా 2 మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందని చెప్పారు. నేడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
1: तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है और भारत की स्टार्टअप स्टोरी अब केवल बड़े शहरों की कहानी नहीं है. आज करीब आधे रिकॉग्नाइज स्टार्टअप टीयर 2 और टीयर 3 शहरों में है. यानी आज गांव, कस्बे और छोटे शहर का युवा भी भारत की नई इकोनॉमी में अपनी भूमिका बड़ी बना रहा है.
0: షిల్లాంగ్లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాలు, చేనేత, జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా ఈరోజు 127 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారుగా 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. అదేవిధంగా పశ్చిమ రైల్వేలోని ఉద్నావుకాయ్, సోన్గఢ్ సెక్షన్లలో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జి భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నియమించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్

ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైలు రాకల్పోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. మరోవైపు దక్షిణ తీర రైల్వేలోని శావల్యాపురం గుంటూరు సెక్షన్లలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం 142 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. జనసేవ నుంచి దేశసేవ అనే మంత్రంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు కూడా నిరంతర ప్రతిజ్ఞతో కొనసాగుతోంది. సేవ సుపరిపాలనతో నడిచే ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రగతి ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నేరుగా రియల్ టైం సమీక్ష ద్వారా ప్రాజెక్టులు, పథకాలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి రూపుదిద్దుకుంది. దశాబ్ద కాలంలో ప్రగతిని వేగవంతం చేయడానికి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రధాని స్థాయిలో విస్తృతమైన పర్యవేక్షణ కారణంగా 85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆటంకాలు తొలగిపోయి అభివృద్ది వేగవంతమైందని తెలిపారు. నేపాల్కు భారత్ ఈరోజు 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫారెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రతా కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులున్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకోవడానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురువేసింది. అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీ గెలుచుకుంది. ఏబీవీపీకి చెందిన యష్ దబాస్ అధ్యక్షుడిగా, రియా చావడి కార్యదర్శిగా, లక్ష్యరాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయాన్ని సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకిన్ కైవసం చేసుకున్నారు. జ్యూసు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏబీవీపీ నాయకులను, విద్యార్థులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. 20వ ఆసియా క్రీడలు జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2 గంటల పాటు జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో జపాన్ రాజకుటుంబం, క్రీడా అధికారులు, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యకులు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ పాల్గొన్నారు. భారత్కు చెందిన 501 మంది సభ్యుల బృందానికి 2 సార్లు ఒలింపిక్ పథక విజేత మనుభాకర్, కబడ్డీ క్రీడాకారుడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. షాట్ పుటర్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో పవన్ సెహ్రావత్ జెండా కోయగా వ్యవహరించారు. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. రేపు నిస్సిషిన్లో జరిగే 2వ సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడనుంది. టెక్బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా 1-2 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇమ్మా సోమయ్య చేతిలో ఓటమి పాలైంది. రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో క్విన్సీ తలపడనుంది. మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని తన సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాసేవను జాతీయ అభివృద్దికి కృషి చేయడాన్ని తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 20వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతనంగా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఢాకాలో వరుసగా చోటు చేసుకుంటున్న బాంబు పేలుళ్లు, బస్సులకు నిప్పు పెట్టిన సంఘటనల దృష్ట్యా రాజధాని వ్యాప్తంగా భద్రతను తీవ్రంగా పటిష్టతరం చేశారు. ఈ సందర్భంగా డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్, అదనపు పోలీస్ కమిషనర్, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఎండీ షఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ, 200 కంటే ఎక్కువ చెక్పోస్టులను ఏర్పాటు చేసి నగరంలోని ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద అదనపు బలగాలు మొహరించినట్లు తెలిపారు. భారత్ నేపాల్ భాగస్వామ్యాన్ని పునరుద్దరించుకోవడానికి ఈ వేదిక కీలకమైందని నేపాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు.
న్యూఢిల్లీలో రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలప్

0: పింక్ కంట్రీస్ నిర్వహించిన గ్లోబల్ ఆర్డర్లో భారత్ నేపాల్ సంబంధాల పునర్నిర్మాణం అనే అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ వాగ్లే మాట్లాడారు. కనెక్టివిటీ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి
0: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు ఈ అంశం గురించి కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణగురుమూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు. కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణగురుమూర్తి గారితో పరిచయం.
3: కిసాన్వాణి శ్రోతలకి నమస్కారం. ఈ రోజుల్లో మనం ఏ ఆహారం తీసుకున్నా తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే కొంత కల్తీ కావచ్చు, పురుగు మందుల అవశేషాలు కావచ్చు. ఎందుకనంటే ఆహారమే ఆరోగ్యం, ఔషధం అన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రైతులు సేంద్రియ పద్ధతి వైపు వెళ్తూ ఉన్నారు. సేంద్రియ పద్ధతిలో మనం సాధ్యమైనంత వరకు ఈ పురుగు మందులు, కెమికల్స్ వాడకుండా సాగు చేస్తూ పండిస్తూ ఆర్గానిక్ పంటల్ని తీసుకొస్తూ ఉన్నారు. వినియోగదారులకు కూడా మనం వాడుకోవడానికి కూడా ముందుకొస్తూ ఉన్నారు. ఇటువంటి వాటికి మార్కెట్లో మంచి గిరాకీ రేటు ఉండడమే కాకుండా తీసుకునే వాళ్ళకి ఆరోగ్యం కూడా అదనంగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మనతో రైతు ఉన్నారు, ఆదర్శ రైతు కృష్ణగురుమూర్తి గారు. నమస్కారం అండి.
4: నమస్తే
3: సార్. మీరు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నటువంటి ఉద్యాన పంటలు, వీటి గురించి వివరాలు మనం మాట్లాడుకునే ముందు ఒకసారి మా శ్రోతలకి మిమ్మల్ని పరిచయం చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, అలాగే ఈ సాగు వైపు రావాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది, ఎందుకని మీరు ఇటువైపు మొగ్గు చూపారు ఒకసారి?
4: నా పేరు కంభంపాటి కృష్ణగురుమూర్తి. నేను ఎంటెక్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ అరౌండ్ 25 ఇయర్స్ నేను జాబ్ చేశాను. తర్వాత ఇప్పుడు కరెంటు రోజుల్లో మనకి ఈ కెమికల్ ఫుడ్స్ మనకి ఎక్కువైపోయాయి బాగా. సో అందుకని నాకు అనిపించింది మనకి పొలం ఉంది కాబట్టి వచ్చి చేస్తూ మంచి ఫుడ్ తయారు చేసి మనం తింటూ నలుగురికి పెట్టచ్చు అని చెప్పి జెన్యున్గా మనం చేద్దామనే ఉద్దేశంలో జాబ్ రిజైన్ చేసి వచ్చాను.
3: ఎక్కడ, ఏ ప్రాంతం నుంచి సార్ మీరు?
4: నేను ఇక్కడ కొల్లిపురం అండి, తెనాల దగ్గర.
3: అయితే మీ పూర్వీకులు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు?
4: మా నాన్నగారు
3: చేస్తూ ఉండేవాళ్ళు. సార్, అయితే ముందుగా మీరు ఎలా మొదలు పెట్టారు? సహజంగా మనకు ఒక ట్రెడిషనల్ పద్ధతి ఉంటుంది, మన పూర్వీకులు మన పెద్దవాళ్ళకి తెలుసు. మీకు ఈ వ్యవసాయం అనేది పూర్తిగా కొత్త కదా, ఎంటెక్ మీ బ్యాక్గ్రౌండ్, ప్రైవేట్ కంపెనీలో జాబు, ఇది అనేది పూర్తి కొత్త కాబట్టి మీకు ఆలోచన వచ్చిన వెంటనే ఎలా స్టార్ట్ చేశారు?
4: మెయిన్ సోర్స్ ఇస్ యూట్యూబ్. చేస్తే తప్పకుండా ఆర్గానిక్ వ్యవసాయమే చేద్దామని ఆ పద్ధతిలో. ఆవు ఎలాగూ ఉంది ఇంట్లో, సో ఆవు ఉంది కాబట్టి ఆ రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకుని ప్రాపర్గా.
3: ప్లానింగ్ ఎలా సాగింది సార్, ఆలోచన వచ్చిన వెంటనే?

0: మీరు హౌ డిడ్ యు స్టార్ట్, ఎలా మొదలు పెట్టారు?
1: సో ఇట్ ఈస్ బేసికలీ ఫ్యామిలీతో డిస్కస్ చేశాను, వైఫ్ డిస్కస్ చేసి ఆవిడ సంపర్కం తీసుకున్న తర్వాత దెన్ ఐ రిజైన్ మై జాబ్. జాబ్ రిజైన్ చేసి ఇంకా ఇక్కడికి వచ్చాను. ఆవిడ జాబ్లోనే కంటిన్యూ అయింది.
0: ఎలా మీరు ఏ పంటతో మొదలు పెట్టారండి ముందు?
1: స్టార్టింగ్ వరి అరటి దివ మీద పెట్టాను. సో అరటి మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే అరటిలో షెల్ఫ్ లైఫ్ ఉండదు, అండ్ సెకండ్లీ మార్కెట్లోకి ఇమ్మీడియట్గా మనం అంత ఆర్గానిక్గా అరటిని తీసుకునే వాళ్ళు జనం తక్కువ. అరటి వేయడం కష్టం అవుతుందేమో, ఎందుకంటే ఆర్గానిక్గానే మనం వెళ్ళిన తర్వాత మార్కెట్లో అన్ని ఈక్వల్ అయిపోతాయి అని అనిపించింది. వరి డిఫరెంట్ వెరైటీస్, 6 varieties వరకు నేను
0: చేస్తున్నాను.
1: మైసూర్ మల్లి, ఇంద్రాణి, బహురూపి, బ్లాక్ రైస్ అంటే కాలబట్టి, మాపిల సాంబార్.
0: ఇందులో మీకు అంటే మార్కెట్లో బాగా వెళ్తున్న రకం
1: మైసూర్ మల్లి బెస్ట్.
0: ఎందుకని?
1: ఎందుకంటే అది సన్న వెరైటీ, అండ్ మనకి దాదాపు బీపీటీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో జనాలకి ఈజీగా దాని వైపుకి వెళ్ళగలనమాట. అంటే బేసికలీ మేము చేసేది ఇవన్నీ ఇండియన్ వెరైటీస్, హైబ్రిడ్ కాదు. ఇవన్నీ పోషక పదార్థాలు మంచిగా ఉంటాయి, తక్కువ పట్టి ఇస్తామన్నమాట. కాబట్టి స్విచ్ ఇవ్వడానికి కొంచెం జనాలకి వైట్ రైస్ బాగా తిని అలవాటు అయిపోయి,
0: పాలిష్డ్
1: రైస్ బాగా అలవాటు అయిపోయి తినడం కొంచెం కష్టపడతారు, బట్ ఆరోగ్యం గురించి వాళ్ళు తీసుకుంటారు.
0: పాత రోజుల్లో పొట్టుతోనే ఎక్కువ తినేవాళ్ళం కాబట్టి ఇప్పుడు ఆ వైపుగా వెళ్తే దీనిలో చెప్తూ ఉంటారు బి కాంప్లెక్స్, వైటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనేసి. మీరు ఎన్ని ఎకరాల్లో ఈ వరి సాగు చేస్తారు సార్?
1: నేను అరౌండ్ 7 acres.
0: అయితే గురుమూర్తి గారు, సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే కొంతమంది రైతులు చెప్తున్న దీన్ని బట్టి, మనం ఒక్కరమే అనుకుంటే సరిపోదు ఈ సేంద్రియ పద్ధతి, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చేయాలి. ఇది ఫస్ట్ అపోహ అన్నమాట. ఎందుకంటే ఈ పురుగులు వీటన్నిటిని తట్టుకోవడం, మనం ఒక్కరమే కంచేసుకొని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఎలా దీన్ని అధిగమించారండి?
1: బేసిక్గా ఏంటంటే లక్కీగా ఇది యాన్సిస్టర్ ప్రాపర్టీ, మా నాన్నగారు అమ్మమ్మగారు సెట్ చేశారనమాట ఇదంతా. ఇది అన్ని వైపులా బౌండెడ్ కాలువలు, అన్ని వైపులా కాలువలు ఉన్నాయి,
0: మీకు సహజ రక్షణ ఉంది,
1: రక్షణ ఉంది. సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ వాటర్ కమింగ్ ఇన్ టు అవర్ ప్లేస్ ఇస్ వెరీ
0: తక్కువ,
1: చాలా తక్కువ. అది చాలా అడ్వాంటేజ్. లేకపోతే మనం మధ్యలో ఉండి మనం చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి, ఎందుకంటే వేరే వాళ్ళు వాటర్ అంత మంది దాంట్లోకి వచ్చి మనం ఎంత ప్రకృతి వ్యవసాయం చేసినా కూడా కష్టం. బట్ హౌఎవర్ మనం ట్రెంచ్లు అవి తీసుకుని చెయ్యొచ్చు, బట్
0: కష్టం.
1: కానీ ఆ ప్రాబ్లమ్స్ లేకుండా బౌండరీస్ అన్ని ఫిక్స్డ్ బౌండరీస్, సో ప్రాబ్లం లేదు.
0: అయితే మీకు వరికి ఇరిగేషన్, నీటిపారుదల ఏ విధంగా ఇచ్చేవాళ్ళండి?
1: వరికి బోర్లు అన్ని ఉన్నాయి. సో అప్పుడు ఇనిషియల్ గా నేను వరే చేశాను, అప్పుడు బోర్ల ద్వారా ఇచ్చేవాడిని.
0: అంటే మనకు కెమికల్ దీనిలో కాస్త ఎక్కువ నీరు అవసరం అవుతుంటుంది కదా, దీనిలో కూడా అలానే ఎక్కువ అవసరం అవుతుంది.
1: బేసిక్ గా ఏంటంటే వాటర్ రిటైనింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అలాగే త్వరగా ఆరిపోదు భూమి.
0: అలాంటప్పుడు సహజంగా నీటి అవసరం కూడా కొంచెం
1: తక్కువ ఉంటుంది, తప్పకుండా.
0: కాస్త తక్కువ నీటితోనే మనం వ్యవసాయం చేయొచ్చు. అయితే అరటిలో ఏ రకాలు వేసారండి మీరు?
1: అరటిలో నేను చక్కెరకేళి వేశాను, కర్పూర వేయలేదు. చక్కెరకేళినే మెయిన్ గా డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వేశాను.
0: అరటికి మరి ఏ విధంగా నీరు?
1: నేను అప్పుడు దానికి డ్రిప్ పెట్టాను.
0: సో గురుమూర్తి గారు, ఈ సేంద్రియ పద్ధతిలో చేసుకోవాలంటే ఒకసారి రైతు సోదరులకు చెప్పండి, ముందు నేల ఏ విధంగా తయారు చేసుకోవాలి, అది ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎలా చేసుకోవాలి?
1: బేసిక్ ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే మనం పచ్చిరొట్టె వేయాలి. అది మీరు కెమికల్ గా చేస్తున్నా కూడా పచ్చిరొట్టె వేయడం అనేది, ఎందుకంటే మనము సేంద్రియ ఎరువుని మనం పొలానికి ఇవ్వడానికి టన్నులు తీసుకొచ్చి ఇవ్వలేము. సో మనకి అది లిమిటెడ్ అండ్ దట్టు ఇప్పుడు ఈ కాలంలో మనకి పశు ఇది తగ్గిపోయింది, అండ్ దానివల్ల ఏమవుతోంది, మనం ఎవరైనా రైతులు పొలానికి సేంద్రియ ఎరువు కింద ఈ పెంట పోగుని ఇవ్వడానికి చాలా తక్కువైపోయింది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాన్ని మనం కాంపెన్సేట్ చేయాలంటే కనుక మనం పచ్చిరొట్ట వేసుకుని అవి ఒక 40 days అలా ఉంచి దాన్ని దున్నేసుకుంటే సో మనకి ఇన్ని టన్స్ ఆఫ్ గ్రీన్ మెన్యూర్ మనకి వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. దాన్ని
0: పచ్చిరొట్ట కోసం మీరు ఏమేమి యూజ్ చేసేవాళ్ళండి?
1: మేము దాదాపు డిఫరెంట్ వెరైటీస్ వేసాము, యాక్చువల్గా 20-30 varieties వేస్తాము. అది మెయిన్గా కొన్ని ఈ నవధాన్యాలు జీలుగా, తర్వాత నూనె గింజలు, ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కలుపుకుని దాంట్లో, ఎందుకంటే ఈచ్ ప్లాంట్ విల్ గివ్ డిఫరెంట్ విటమిన్స్ టు ద గ్రౌండ్ కి, నేలకి మనకి డిఫరెంట్ విటమిన్స్ ఇస్తుంది కాబట్టి ఇలా రకరకాల
0: వెరైటీస్ వేస్తే మనకు అంత మంచి. సో అయితే పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవడం చాలా మంచి,
1: చాలా చాలా మంచిది.
0: అయితే సార్, తర్వాత పెరుగుతున్న దశలో మనకు రకరకాల పోషకాలు ఇస్తూ ఉంటారు కెమికల్ ఎరువులు, ఎరువుల కొరత కూడా చూస్తూ ఉన్నాం మనం ఆర్టిఫిషియల్ గా రైతు సోదరులకి. ఈ సేంద్రియ పద్ధతిలో చేసినప్పుడు మొక్కకి ఖచ్చితంగా మనకు పోషకాలు ఇవ్వాలి, ఈ పద్ధతిలో మనం పోషకాలను ఏ విధంగా అందిస్తారు తర్వాత దశలో?
1: మనకి మన ఈ

0: గ్రీన్ మెన్యూర్లోనే మనకి చాలా దొరికిపోతాయి. అది కొడితే కనుక మనకి దాదాపు కావాల్సిన 17 పోషకాలలో మనకి మెయిన్గా 3 పోషకాలు డైరెక్ట్గా ఆ ఎయిర్ నుంచి నెక్స్ట్ వాటర్ నుంచి తీసేసుకుంటాయి. మిగిలినవన్నీ మనకి మాక్సిమం ఈ పచ్చి రొట్టె దాంట్లో దొరికిపోతాయి. లేకపోతే కనుక మనం ఎడిషనల్గా మనం ఎలాగో మనం ఘనజీవామృతం ఇస్తాము, ద్రవజీవామృతం ఇస్తాము. అలాగే మనం ఇన్ కేస్ ఎఫెక్ట్ ఇస్ రిక్వైర్డ్ మనం ఇప్పుడు బయో ఫెర్టిలైజర్స్ యూజ్ చేసుకోవచ్చు. అవంటే ఏంటంటే బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి భూమిలో ఆల్రెడీ అవైలబుల్ న్యూట్రియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లాంట్కి ఏ పద్ధతిలో కావాలో దాన్ని కన్వర్ట్ చేసి ఇస్తుంది. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు కెమికల్ వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇచ్చేస్తారు ఫుల్గా, అది ఎంత పెరుగుతుంది ఎంత యూజ్ అవుతుందో తెలియదు. మనం ఇలాంటివి వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా భూమి మన ప్లాంట్కి కావాల్సినవన్నీ పోషకాలు ఇస్తుంది. నైట్రోజన్ కావాలంటే ఆ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా ఇచ్చేస్తుంది.
1: ఈ ఘనజీవామృతం ద్రవజీవామృతం మీరు ఎలా తయారు చేసుకుంటారండి?
0: ఘనజీవామృతం ఆవు పేడ, తర్వాత బెల్లము, తర్వాత శనగపిండి కానీ అని పల్సెస్ ఏవైనా పౌడర్, తర్వాత ఆవు మూత్రము, ఇవి కలిపి మనము తయారు
1: చేసుకోవాలి.
0: బేసిక్ గా ఏంటంటే 2-3 డేస్ లో మనం కట్టేసుకుని ఎండ పెట్టుకుని దాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఒక 6 మంత్స్ వరకు మనం నిల్వ పెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ద్రవజీవామృతం అంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తయారు చేసుకుంటాం. మాక్సిమం 3 డేస్ లో మనకు అయిపోతుంది. సేమ్ కంటెంటే. బేసిక్ గా ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రము, శనగపిండి, బెల్లం. సో కన్స్టిట్యూయెంట్స్ సేమే, ద్రవ రూపంలో ఉంటుంది. ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు.
1: పులిచిన మజ్జిగ వాడుతుంటారు అది దేనికి?
0: పులిసిన మజ్జిగ మనకి ఫ్లవర్ డ్రాప్కి. వీటిల్లో బేసిక్గా ఏంటంటే మనకి శిలేంద్రాలను హ్యాండిల్ చేయడానికి అది ఉపయోగపడుతుంది బాగా. డిఫరెంట్ స్టేజెస్లో మనం ఇచ్చుకుంటాం
1: సార్. అలాగే మీరు నిమ్మ కూడా సాగు చేస్తున్నా అన్నారు కదా, ఇది ఎలాగా? నిమ్మ అంటే ఇది కొంచెం డ్రై కైండ్ ఆఫ్ వెరైటీ కదా, ఎక్కువగా మన నెల్లూరు సైడ్ అలా వింటూ ఉంటాం. మీరు ఇక్కడ ఎలా సాగు చేస్తున్నారు, ఏ రకాలు చేస్తున్నారు?
0: బేసిక్గా ఏం చేశానంటే నేను వరిలో కలుపు ఎక్కువైపోతాను. ఇనీషియల్గా బాగానే ఉంది, నేను మెట్ట చేశాను, మాగాడిని మెట్ట చేశాను, చెరువు తవ్వించి చెరువులో మట్టి తీసి వేసి మెట్ట చేసి డ్రిప్ ఇచ్చేద్దాం. ఎందుకంటే కూలీల ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది.
1: అవును.
0: సో అందుకని మనుషులు దొరకపోవడం వల్ల డిపెండెన్సీని తగ్గించడం కోసమని నేను మెయిన్గా మెట్ట చేశాను, 8 ఎకర్స్ చేశాను. తర్వాత ఏమైంది, వీడ్ బయట నుంచి వచ్చిన వీడ్ చాలా ఎక్కువైపోయింది. సో వరి నేను డ్రిప్ ద్వారానే పండించాను, బట్ హవెవర్ ప్రాబ్లం ఏమవుతుంది, వరిని డామినేట్ చేసి వీడ్ ఎక్కువచ్చాను. సో దానివల్ల నేను అనిపించింది ఏంటంటే వరిలో మనకి గడ్డిని హ్యాండిల్ చేయడం కష్టమైపోతుంది. సో వైడర్ రేంజ్ ఆఫ్ ప్లాంట్స్ మనం పెట్టుకుంటే కనుక అప్పుడు గడ్డిని హ్యాండిల్ చేసుకోవచ్చు కాబట్టి అని నేను హార్టికల్చర్కి వచ్చాను అన్నమాట. బేసిక్గా ఏంటంటే లైక్ వాటర్ స్టాగ్నెట్ అవ్వకూడదు. సో దానికి నేను బెడ్స్ వేసి బెడ్స్ మీద పెట్టాను. సో మధ్యలో యాక్చువల్గా దీనికి అంతర పంటల కింద మునగాను, బొప్పాయి సాగు చేస్తున్నాను.
1: దీనికి ఇరిగేషన్ ఎలా చేస్తున్నారు సార్?
0: ఇరిగేషన్ అంతా డ్రిప్పే.
1: ఎన్ని ఎకరాల్లో ఈ నిమ్మ సాగు చేస్తారు?
0: 5 ఏకర్స్ నిమ్మ, అరటి ఒక 3 ఏకర్స్.
1: నిమ్మ ఏ రకాలండి?
0: మెయిన్గా పెట్లూరి సెలెక్షన్ 1, అది ఆ ప్లాంట్స్ తీసుకొచ్చాము. సో అది పెట్టాము.
1: ఓకే, దానిలోనే అంతర పంటలుగా మునగాను. మీరు పంట తీయడం జరిగిందా?
0: లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు.
1: సార్ అయితే మీరు నీటి పాత్రల కోసం డ్రిప్ చేస్తున్నా అని చెప్పారు కదా, సహజంగా మనకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీలు ఇస్తుందని విన్నాను, ఆ విధంగా ఏర్పాట్లు అని చేసుకున్నాను?
0: ఇది నేను సబ్సిడీ అనేది తీసుకున్నాను.
1: ఎలా సార్?
0: డీలర్స్ ఉంటారు. సో డీలర్ ద్వారా మనం అప్లై చేసుకుంటాము. శాంక్షన్ అయిన తర్వాత మనకి మెటీరియల్ అంతా వాళ్లే మనకి సప్లై చేస్తారు. సో వాళ్ళ ఫిక్సేషన్ కి మనం ఖర్చు మనం పెట్టుకోవచ్చు.
1: అంటే సుమారుగా ఒక 50% సబ్సిడీ?
0: యా, డిపెండింగ్ ఆన్ ద మనకి ఎంత పొలం ఉంది అని దాన్ని బట్టి. 5 ఏకర్స్ లోపల ఉంటే కనుక 90% సబ్సిడీ ఉంది. 5 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే కనుక 50% సబ్సిడీ ఉంటుంది.
1: మీరు ఇన్ని వెరైటీస్ చేస్తున్నారు సార్, ఫస్ట్ మొదట్లో రైస్ చేస్తున్నారు, తర్వాత అరటి చేశారు, నిమ్మ, మునగ, వీటన్నిటికీ కేవలం మన యొక్క నాలెడ్జ్ సరిపోదు, మనకు చాలా అగ్రికల్చర్ సైంటిస్టులు ఉన్నారు, ఉద్యాన శాఖ అధికారులు. మీరు ఎవరి సలహాలైనా తీసుకోవడం జరిగిందా?
0: ఈచ్ బ్లాక్ విల్ హ్యావ్ ICRP వీళ్ళు ఉంటారు, వాళ్ళల్లో ట్రైనర్స్ ఉంటారు. సో వాళ్ళని నేను కన్సల్ట్ చేసి, డిస్ట్రిక్ట్ హెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. సో వీళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సలహాలు తీసుకుని నేను చేస్తాను.
1: ఇందులో మీకు ఎదురైనా సవాళ్ళు చెప్పండి సార్, అంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్గా కానీ అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్స్గా ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో యువతని ఈ అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు తీసుకురావాలని, ఈ నేపథ్యంలో మీకు ఎదురైన సవాళ్ళు

0: మొట్టమొదటిగా వరి సాగు చేశారు, అందులో మీరు ఇప్పుడే చెప్పారు వీడు ఎక్కువ అని చెప్పేసి. తర్వాత అరటి సాగు చేశారు, ఇప్పుడు నిమ్మ మునగ బొప్పాయి కూడా చేస్తున్నారు. ఈ మొత్తంలో సేంద్రియ పద్ధతిలో ఫస్ట్ నుంచి ఏ ఏ దశలో ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి, మన కష్టాల నుంచి ఎదుటి వాళ్ళు తెచ్చుకునే కొన్ని పాఠాలు కూడా ఉంటాయి, అందుకోసం అడుగుతున్నాను.
1: మెయిన్ కూలీల ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ అవ్వాలి, నేను కూడా చెయ్యాలి. మనం ఈ గొట్టి మీద నుంచి చెయ్యాలంటే చెయ్యాల్సిందే తప్పదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ అఫ్ కోర్స్ నేను చూసుకుంటున్నాను. షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉన్న మార్కెటింగ్ చేయడానికి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఇలాంటి వాటికి వచ్చినప్పుడు మనం తప్పకుండా మార్కెట్కి ఇవ్వాల్సిందే. అరటి అనుకోండి, మార్కెట్కి ఇవ్వాల్సిందే, బికాస్ అంత యూసేజ్, అంత కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. తర్వాత వీడి సమస్య ఎలాగూ ఉంది, సో వీడిని హ్యాండిల్ చేయడానికి మనం వీ హ్యావ్ టు హ్యాండిల్ సమ్హౌ. నీరు మనం ట్రిప్ మాత్రం పెట్టుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఫ్లడ్ ఇరిగేషన్ ఈజ్ నాట్ గుడ్. ఫ్లడ్ ఇరిగేషన్ లో వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో వాటన్నిటిని మనం ప్రాపర్ యూటిలైజేషన్ చేయాలంటే కనుక తప్పకుండా డ్రిప్ మనం యూస్ చేసుకోవాలి.
0: సార్ అయితే మరి మనకి ఏదైనా కూడా ఇంపార్టెంట్ దిగుబడే, అంటే కెమికల్ అది యూస్ చేసి మనం ఎంత దిగుబడి తీస్తున్నాం, సేంద్రియ పద్ధతిలో సహజంగా దిగుబడి తగ్గుతుంది అంటారు. మీరు గమనించింది ఏం చెప్పండి, దిగుబడిలో ఎంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది?
1: లైక్ మాగాణిలో చేసినప్పుడు దిగుబడి కెమికల్ వాళ్ళు 40 bags పర్ ఏకర్ తీసుకుంటారు. మనం వేసే వెరైటీలు కూడా దేశీ వెరైటీలు, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ కి ఉపయోగపడవు యాక్చువల్గా, ఎందుకంటే బట్ క్వాలిటీ ఈజ్ గుడ్ సో మనం 22 bags పట్టుకు తీసుకున్నా మనకి ఇట్స్ ఫైన్, కానీ అంతవరకు మనకి తప్పకుండా వస్తుంది. ఇంకా మనం కృషి చేస్తే తప్పకుండా పెరుగుతుంది. బట్ ఇట్ విల్ నాట్ రీచ్ 40 bags అని అంత రీచ్ అవ్వదు, బట్ మినిమం 25 bags కానీ 30 bags వరకు వస్తుంది.
0: సార్ మనకు అలాగే ఇప్పుడు ఈ ఉద్యాన పంటలకి మీరు అన్నట్టు చాలా వాటికి షెల్ఫ్ లైఫ్ తక్కువే కదా, వీటికి ఈ కోల్డ్ స్టోరేజెస్ అనేవి కూడా అవసరం ఉంటుంది కదా, మీకు ఎలా ఇది ఎన్కౌంటర్ కాలేదా ఈ సమస్య?
1: కానీ ప్రాబబ్లీ ఐ మే హావ్ టు లుక్ ఫర్ దట్. మెయిన్ గా మార్కెటింగ్ మెయిన్ గా వీటిని మనం
0: స్థాయిల్ని బట్టి మనకు ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటే మనకు ఆ స్థాయి ప్రొడక్షన్ ఉంటే మనకు ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ కూడా అవసరం ఉంటుంది. సరే, మార్కెటింగ్ లో ఏమైనా మెరుగుపరచాల్సిన అవసరం ఉందంటారు, అంటే జస్ట్ మీరు డొమెస్టిక్ కన్సంప్షన్ కి చుట్టుపక్కల వాళ్ళకి ఇలాగే కాకుండా కాస్త పెద్ద స్థాయిలో మార్కెట్స్ కి ఇవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?
1: యాజ్ యు సెడ్, కోల్డ్ స్టోరేజ్ ఇస్ ఇంపార్టెంట్. మనం ప్లాన్ చేసేటప్పుడే డిఫరెంట్ వాళ్ళతో టైప్స్ మనం పెట్టుకోవాలి తప్పకుండా, నెట్వర్క్ డెవలప్ చేసుకుని టైప్స్ పెట్టుకుని బిగ్ మార్కెట్ లైక్ మాట్లాడుకుని అప్పుడు మనం దిగడం మంచిది.
0: బయట సేల్ చేస్తుంటారు, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి, దేనికి ఏ రకాలకి బాగా అనిపిస్తుంది, మిగతా వాటితో పోలిస్తే మీకు డిఫరెన్సెస్ మీ దాకా వచ్చింటుంది కదా, ఎలా చెప్తుంటారు?
1: రైస్లో బెస్ట్ అంటే అందరికి చెప్పాను కదా, మైసూర్ మల్లి చాలా ఇష్టపడతారు. అండ్ బ్లాక్ రైస్ ఇలాంటివన్నీ ఏంటంటే దే ఆర్ రిచ్, మనుషులు తినడం కొంచెం కష్టం అవుతుంది, దాని మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ ఉంటే కానీ తినలేరు, కానీ ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆరోగ్యం నిజంగా తప్పకుండా మంచిగా అయింది, ఆ ఫీడ్బ్యాక్ నాకు ఉంది. సో అందుకే దే వాంటెడ్ టు హ్యావ్ దీస్ రైస్ ఓన్లీ.
0: సార్ ఇప్పటి తరము అంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి వ్యవసాయం వైపు రావడం లేదు కదా, యువత వ్యవసాయం వైపు రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, మీ అనుభవంలో చెప్పండి.
1: యా, బేసిక్గా ఏంటంటే లైక్ ఇనిషియల్ స్టేజెస్లో కొంతవరకు మనం జాబులు చేయాలి, చేసిన తర్వాత ఒక సర్టెన్ లిమిట్ పెట్టుకుని వాళ్ళు వ్యవసాయం వైపుకి వచ్చి పండిస్తే అప్పుడు అటు మన ఎకానమీ దెబ్బతినకుండా ఉంటుంది, దెన్ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అండ్ సెకండ్లీ మనము కంట్రిబ్యూట్ చేస్తున్నాం.
0: ఎందుకని సేంద్రియ పద్ధతిలోనే మనకు భవిష్యత్తులో మంచిదంటారు, అంటే ఇంత సెల్ఫ్ సఫిషియంట్ అవడానికి మనకు ఒక రకంగా గ్రీన్ రెవల్యూషన్ కారణం, గ్రీన్ రెవల్యూషన్ కారణంగానే మనకు కెమికల్స్ కూడా పెరిగాయి అనేది వాస్తవం. అయితే భవిష్యత్తులో మనకు ఆరోగ్యకరమైన ఆహారం కోసం సేంద్రియ పద్ధతి మంచిది అంటున్నారు, దీనివైపు రావాలంటే ఎలా మనం రైతులను దీన్ని మోటివేట్ చేయగలం?
1: బేసిక్ మన ఆరోగ్యమే, ఎందుకంటే మనం సెల్ఫ్ సఫిషియంట్ ప్రొడక్షన్ తీసుకుంటున్నాం, హౌఎవర్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం హెల్త్కి, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనం మన ఆరోగ్యాన్ని వదిలేసి ఏదో చేసుకుంటే ఉపయోగం లేదు, సరైన పద్ధతులు వాడి మనం చేస్తే కనుక ఇట్స్ నాట్ టూ బ్యాడ్, మనకు తప్పకుండా మంచి ప్రొడక్షనే వస్తుంది. మనకి క్వాలిటీ ప్రొడక్షన్ ఉంటుంది అండ్ గుడ్ ప్రొడక్షన్ ఉంటుంది. సో దానివల్ల మనకి సటన్లీ మనం సేంద్రియ పద్ధతుల ద్వారా పండించడమే మంచిది.
0: అయితే గురుమూర్తి గారు, చివరిగా చెప్పండి, భవిష్యత్తులో ఇంకా ఏమైనా సాగు చేయాలనుకుంటున్నారా, దీని ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, లార్జ్ స్కేల్గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, ఏమిటి మీ భవిష్యత్ ప్రణాళికలు అంటే ఏం చెప్తారు?
1: బేసిక్గా ఇప్పుడు ఐ మూవ్ ఫ్రమ్ రైస్

0: టు టువర్డ్స్ హార్టికల్చర్. ఓకే, వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ. ఇంకా నేనైతే ఐ డోంట్ గో ఫర్ లార్జ్ స్కేల్ దీనికి వెళ్ళాను. బట్ మనకి మునగ నుంచి మంచి రాబడుంటుంది, ఎందుకంటే పౌడర్స్, మరింగా పౌడర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీథింగ్. ఓకే, సో నేను ఎక్స్పాండ్ అవడానికి నేనేం అనుకోవడం లేదు. బట్ హౌఎవర్ ముందు ఈ స్కేల్లో మనం చేసుకున్న తర్వాత దెన్ ఐ లుక్ ఫర్ ఇట్.
1: సార్, అయితే మనకు బయట ఇది సేంద్రియం ఇది కెమికల్ అనే వ్యత్యాసం అనేది వినియోగదారులుగా ఎలా తెలుసుకోవాలి? అంటే ఇప్పుడు కొంతమంది ప్రతిది సేంద్రియం అని చెప్పి, అంటే కాస్త ధర ఎక్కువ పలికే నేపథ్యంలో ఇది సేంద్రియం అని ఎవరు నిర్ధారిస్తారు? ఏది మనం ఇది సేంద్రియ పద్ధతి ద్వారా పండించిందని తెలుసుకోవాలి, దానికి ఏం చెప్తారు?
0: దానికి సర్టిఫికేషన్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ వేర్ ఐడెంటిఫై ద జెన్యూనిటీ. బట్ బేసిక్గా ఏంటంటే పండిస్తున్నప్పుడు మనం సర్టిఫికేషన్కి వెళ్ళొచ్చు. సో గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ విల్ సపోర్ట్. ఆ గ్రూప్స్ ఉన్నాయి, మనం అప్లై చేసుకుంటే ఆటోమేటిక్ ఐసీఆర్పి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు.
1: ఆ విధంగా
0: సర్టిఫికేషన్ తీసుకుని ఆ సర్టిఫికెట్స్ మనం చూపెట్టి జెన్యూనిటీ మనం ప్రూవ్ చేసుకోవచ్చు.
1: అదే వినియోగదారులుగా కూడా మనం ఆ సర్టిఫికేషన్ చూసి
0: కొనుగోలు చేసుకోవచ్చు.
1: ధన్యవాదాలు అండి కృష్ణ గురుమూర్తి గారు, ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి సేంద్రియ పద్ధతిలో మీ యొక్క అనుభవాలు ఏవైతే ఇప్పుడు అరటి, నిమ్మ, అలాగే అందర పంటలుగా మునగ, బొప్పాయి సాగు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా రైతు సోదరులు ఎక్కువ స్థాయిలో ఈ సేంద్రియ పద్ధతి వైపు మరలుతారని, ఆ విధమైనటువంటి అవగాహన కలిగి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించి మనందరికీ కూడా ఇతోధికంగా సహాయపడమే కాకుండా వారు కూడా మంచి లాభాలు తీసుకుంటారని ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు. కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణ గురుమూర్తి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.
3: వదినకు ఒకసరి, బిందెకు బిగుసరి,

0: జానపద గీతం విన్నారు.
1: పోషక విలువలు నష్టపోకుండా ఆహారం తయారీలో మెళకువల గురించి తెలుసుకుందాం. కూరగాయలను తీసుకురాగానే చల్లటి ప్రదేశంలో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ నిల్వ చేయండి లేదా వెంటనే వండండి. తాజా కూరగాయలను గది ఉష్ణోగ్రత వద్ద లేదా వేడి వాతావరణంలో ఉంచడం వల్ల విటమిన్లు నశిస్తాయి. తొక్క తీయకముందే కూరగాయల్ని కడుక్కోవాలి. కొన్ని కూరగాయలు, ఉదాహరణకి బంగాళదుంపలు, కందగడ్డ వంటి కూరగాయల తొక్కు మీద మురికి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాటిని తొక్క తీసిన తర్వాత కూడా కడగాలి. కూరగాయల తొక్కల కిందనే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి కూరగాయల తొక్కలు తీసేటప్పుడు తొక్కను వీలైనంత పలచగా తీసుకోండి. కూరగాయలు కోస్తున్నప్పుడు కూరగాయలను చాలా పెద్ద ముక్కలుగా కానీ లేదా చిన్న ముక్కలుగా కానీ కోయకూడదు. పెద్ద ముక్కలు ఉడికించేందుకు చాలా సమయం పడుతుంది, కాబట్టి పోషక విలువలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. చిన్న ముక్కల వల్ల ఉపరితల విస్తీర్ణం ఎక్కువ అవుతుంది, కాబట్టి ఉడికే ప్రక్రియలో ఖనిజాలు, విటమిన్లు అనేవి నశిస్తాయి. కోసిన కూరగాయ ముక్కల్ని నీటిలో ఎప్పుడూ నానపెట్టకూడదు. కూరగాయలు నల్లబడకుండా నీటిలో వేసినప్పుడు వీలైనంత తక్కువ నీటిలో వేసుకోవాలి. కూరగాయలను వీలైనంత తక్కువ నీటిలో వీలైనంత తక్కువ సేపు ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్లో ఉడికించేందుకు తక్కువ సమయం పడుతుంది. కూరగాయల్ని వండేటప్పుడు మూత పెట్టాలి. దీనివల్ల ఆక్సిడేషన్ వల్ల పోషక విలువలు నశించవు. కూరగాయల్ని వండిన తర్వాత వెంటనే తినేయడం మంచిది. తిరిగి వేడి చేయడం వల్ల విటమిన్లు అనేవి నశించే అవకాశం ఉంటుంది. బంగాళదుంపలు, కందగడ్డ, చిలకడదుంప వంటి కూరగాయల్ని తొక్కతోటే ఉడికించాలి. ఉడికిస్తున్నప్పుడు తొక్క చిట్లినట్లయితే ఎక్కువసేపు ఉడికించకూడదు. దీనివల్ల విటమిన్లు నశిస్తాయి. ఆకుకూరల్ని బాగా కడిగిన తర్వాతే కోసుకోవాలి. కోసిన తర్వాత ఆకుకూరలను కడగకూడదు. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, నూల్కోల్, క్యాలీఫ్లవర్ కూరగాయలకు ఉండే ఆకుల్ని పారేయకూడదు. వాటిలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. భుజియా, పప్పు, చపాతీలు లాంటి వాటిల్లో ఈ ఆకులని వాడుకోవచ్చు. వీటిని సలాడ్ మాదిరిగా కూడా తినచ్చు. టమాటాలు, దోసకాయలు, ముల్లంగి, క్యారెట్లు, ఉల్లిపాయలు మొదలైన కూరగాయలను పచ్చిగా సలాడ్ మాదిరిగా తినాలి. ఈ కూరగాయల సలాడ్ను రోజూ తినే భోజనంలో చేర్చుకోవాలి. పచ్చి కూరగాయల్లో పోషక పదార్థాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే పచ్చి కూరగాయలను తినేందుకు ముందుగా వాటిని శుభ్రమైన నీటిలో బాగా కడగాలి. నీటిలో బాగా కడగడం వల్ల వాటికి ఉన్న మురికి పోవడంతో పాటు ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. పదార్థాల్ని వండేటప్పుడు వంట సోడాను ఎక్కువగా వాడకూడదు. వంట సోడా వాడడం వల్ల బి గ్రూప్ విటమిన్లు నశించే అవకాశం ఉంటుంది. చింతపండు, నిమ్మరసం, టమాటాలను ఆకుకూరలు ఇతర కూరగాయలతో పాటు వండడం వల్ల విటమిన్లు నశించవు.
0: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहा,
3: परम तो सब यही डाले हैं।
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్ స్వాతి ప్రియాంక పాడిన లలిత గీతాలు విందాం.
1: ఆర్ స్వాతి ప్రియాంక పాడిన లలిత గీతాలు. ముందుగా మధురం మధురం. రచన శ్రీ సి నారాయణ రెడ్డి.

శ్రోతలింతవరకు శ్రీమతి ఆర్ స్వాతి ప్రియాంక గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుమల కేంద్రం నుండి.

0: ఉత్సవాలలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు.
1: ఆకాశవాణి నిర్మల శ్రీవారి స్థానకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ గరుడ వాహనారూఢాయ నమో నమః. శుభ సాయం. అదిగో దేవదేవుని యొక్క దివ్యధామం వెంకటగిరి శిఖరాల మీద ఉన్నటువంటి వెంకటగిరి శిఖర శిరోమణి అని చక్కగా చెప్పుకునేటువంటి స్వామివారు ఈ చక్కని సాయంకాల సమయంలో హైందవ సమయాన్ని అనుసరించి 34 గడియల 56 విఘడియల ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8:01 అదిగో స్వామివారు వర్ష ఋతు భాద్రపద మాసం శుక్లపక్షంలో నవమి తిథి పూర్వకంగా సాగుతూ ఉండేటువంటి మూలా నక్షత్రయుక్తమైనటువంటి శనివారం నాటి సాయంకాలం అద్భుతంగా గరుడ వాహనారూఢుడుగా స్వామివారు ప్రత్యక్షమై సమస్తమైనటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాలలోనికి శబ్దస్వరూపంతో ప్రవేశించేటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు. అదిగో దేవదేవుడిని చక్కగా తన యొక్క 2 రెక్కల మధ్యలో పట్టుకొని పొదివి పట్టుకొని ఎంతో సంతోషంతో భక్తుల దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఆ గరుత్మంతుని యొక్క దివ్య స్వరూపాన్ని భక్తులందరూ కూడా దర్శిస్తూ ఎంతో గొప్పగా భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని తాము దర్శిస్తూ ఇక్కడ ఆ భగవాను సేవిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలు. కపిలాక్షం గరుత్మతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 2026 చక్కగా ఈ భాద్రపద మాసంలో ప్రతి సంవత్సరము జరిగేటువంటి అనుస్యూతంగా వచ్చేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. సాలు అంటే సంవత్సరం అని అర్థం, కట్టు అంటే నియమము అని అర్థం. ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా ఎక్కడైతే ఈ భాద్రపద మాసంలో చక్కగా వస్తుందో కన్యామాసం అంటారు, అటువంటి ఆ సమయంలో జరిగేటువంటి ఉత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాలు వస్తాయి. వచ్చేటువంటి నెలలో అధిక మాసం రావడం చేత మరలా కూడా బ్రహ్మోత్సవాలు రావడం జరుగుతుంది. ఇక్కడ నవాంధిక బ్రహ్మోత్సవాలు 9 దినాలు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఈనాడు 5వ దినం రాత్రి ఈ గరుడ జరిగేటువంటి గరుడోత్సవం చాలా ముఖ్యమైనదిగా ప్రథమ గణ్యమైనదిగా చెబుతూ ఉంటారు. వేదాత్మా విహగేశ్వర అని చాలా గొప్పదైన సూక్తిని అనుసరించి ఆయన గరుత్మంతుడు వేదస్వరూపుడు. వైదికములైనటువంటి సామగానం ఆ సామవేదానికి సంబంధించిన రథంతర సామమని 1 శాఖ, బృహత్ సామమని 1 శాఖ, ఈ 2 శాఖలే 2 రెక్కలుగా కలిగినటువంటి వాడై స్వామిని తన రెక్కల మధ్యలో పొదిగి పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుడిని చక్కగా తీసుకుని వస్తూ ఉన్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం అనేటువంటి 5 విభాగాలుగా ఉంది కాబట్టి ఈ సమస్తమైనటువంటి వేదాత్మ వేదములకంతా కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు మహానుభావుడు ఆ గరుత్మంతుడు. కాబట్టి అటువంటి ఆయన్ను వేదాత్మ విహగేశ్వర అని చెప్పడంలో ఎంతో ఆ సబబు ఉంటుంది. కాబట్టి స్వయంగా సుప్రభాతంలో

అనంగరాచార్య స్వామివారు కీర్తిస్తారు. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని ఏడు కొండలు, ఏడు కొండలలో గరుడాచలం గరుడ పర్వతం కూడా ఒకటి. కాబట్టి ఆ అటువంటి గరుడాచలం మనం తిరుమలకు వచ్చేటప్పుడు చూడవచ్చు, అలిపిరి రోడ్డులో వచ్చేటప్పుడు వినాయకుడి గుడికి సమీపంలో ఎగువగా గరుడ పక్షి ఆకారంలో మనకు చక్కగా తిరుమల కొండ కనబడుతుంది. కాబట్టి కృతే

0: ప్రధానంగా ఉండేదని వామన పురాణం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా విష్ణుదేవుడిని చక్కగా ఆరాధించేటువంటి విధానంలో వైకుంఠంలో ఉండేటువంటి వెంకటం అనేటువంటి క్రీడా పర్వతాన్ని వరాహ విష్ణుదేవుడి యొక్క ఆజ్ఞానుసారం గరుత్మంతుడు భూమి మీదకి తీసుకొని వచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ పర్వతానికి గరుడాద్రి అనేటువంటి పేరు చక్కగా కలిగిందని మార్కండేయ పురాణం చెబుతుంది. అందుకనే వైకుంఠలోకాద్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయ ఆనీయచ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతో అని. కాబట్టే మహర్షులు గరుడాద్రిని వెంకటాద్రిని వేదస్వరూపంగా వర్ణించినారు. కాబట్టే వేదమంత్రం కూడా అరాయికాణే గిరింగచ్చే తం విదుహు ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల. కాబట్టి భక్తుడికి చక్కగా సలహా ఇస్తూ నీ అభీష్ట సిద్ధి కోసం శ్రీనివాసుడి నిలయమైనటువంటి వెంకటాచల పర్వతానికి వెళ్ళమని ఋగ్వేదం చక్కగా భక్తులకు సలహా ఇస్తుంది. కాబట్టి గరుడాచలం శేషాచలానికి నామాంతరం. కాబట్టి గరుడు వేదస్వరూపుడు. అటువంటి అనేక విశేషాలు మనం చక్కగా మరొక వ్యాఖ్యాత గారైనటువంటి సాక్షాత్ సాయిబాబు గారి యొక్క మాటల్లో మనం చక్కగా తెలుసుకుందాం. అందుకోండి సాయిబాబు గారు.
1: గరుడాద్రివాస గోవింద గోవింద. తిరుమల గిరులన్నీ కూడా భక్తులతో నిండిపోయి అత్యంత ఆనందంగా భక్తులంతా గోవిందనామ స్మరణలతో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళాకారుల బృందాల యొక్క విశిష్టమైనటువంటి కళా ప్రదర్శనలతో అందమైన ఆ గోదాపిరాట్టి సమర్పించినటువంటి పుష్పమాలిక ధారి అయి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈనాడు తనకు అత్యంత ప్రియతములైనటువంటి గరుత్మంతుడి మీద అధిరోహించి ఇందాక వారు చెప్పినట్లుగా వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడాయన వేదాల చేత తెలియబడేటువంటి పరమాత్మ స్వరూపమని మనకు గుర్తుకు వస్తూ ఉంటోంది ఈ సన్నివేశం ద్వారా. కలియుగ ప్రత్యక్ష దైవంగా కామితార్థ ప్రజలుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఆయన దివ్య వైభవం ఇది గరుడాద్రి అని గరుడ గమన స్వరూపుడైనటువంటి పెరియ సిరివడి అని సంప్రదాయవేత్తలు పేర్కొంటూ ఉండేటువంటిది. ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనాడు ఈ గరుడ సేవని చాలా విశిష్టంగా నిర్వహిస్తూ ఎక్కడ చూసినప్పటికీ కూడా పుష్ప సోయగాలతో విద్యుత్కాంతులతో ఇదేనా వైకుంఠం ఇదే వైకుంఠం అని సూచిస్తూ ఉన్నట్లుగా ఆ దేవదేవుడు దేవతా సార్వభౌముడు పురాణ పురుషోత్తముడు ఆ వెంకటపతి ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉంటే శ్రీవేంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని భక్తులకు అందించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన ఆకాశవాణి కేంద్రం వారు. స్వామి ఎలాంటి స్వరూపుడు? శ్రీ వినత కుమారుడు ప్రసిద్ధగతిని పరిచర్య సల్పగా పావన శంఖ చక్రముల పారరుతులు ప్రకటింపతేజగా శ్రీవర భక్త కోటిని పరీక్షల సల్పి సమాదరింతువే నీ విభవమ్ములెన్నలగునే కరుణాలయ వెంకటేశ్వర. మద్దూరి రామ్మూర్తి గారు అద్భుతంగా స్వామి వైభవాన్ని చెప్తారు. స్వామికి ప్రియతముడు గరుత్మంతుడు. ఇందాక మన ప్రశాంత్ శర్మ గారు చెప్పారు చక్కగా శయ్యగా పాదుకలుగా స్వామి ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు ఎలాగ కావాలంటే అలాగ తనను తాను మలచుకొని స్వామి సేవ కైంకర్యాలు చేయటానికి సదా సన్నద్ధంగా ఉంటాడు గరుత్మంతుడు. మనం తిరుమల క్షేత్రంలో స్వామివారి దివ్య సాన్నిధ్యంలో చూస్తే ఒక కాలు ముందుకు నడిపి మరొక కాలు వెనకకు సాచి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ

0: అన్యలి ముద్రలో నిలిచి అన్యలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని, ఆ స్వామి యొక్క రెండు చేతులు ఆ గరుత్మంతుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది ఒక ముద్ర అన్నారు. ముదం ద్రావయతీతి ముద్ర అంటే పరమాత్మను సంతోషింపజేస్తోందిట, అందువల్లనే అన్యలి ముద్రతో ఉంటాడు. ఆయనే ఇప్పుడు రెండు చేతులు చాటి స్వామివారి మృదుమధురమైన అరుణారుణ కాంతులతో విరాజిల్లేటువంటి ఆ పాదపద్మాలను చేతులతో ధరించాడు. ఎంత అద్భుతం అంటే మనం కూడా పరమాత్మను ఎప్పుడూ కూడా హృదయంలో ధరించాలి, ఆ పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఆ స్వరూపం ఎలాగ తెలుస్తోంది, జ్ఞానం చేత తెలుస్తోంది. స్వామికి ప్రియతముడు అని చెప్పుకున్నాం కదా, ఆయనకు రెండు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు కర్మ భక్తి అనే రెక్కలతో కూడినటువంటి ఆ జ్ఞానమే మూర్తి భవిస్తే గరుత్మంతుడు అన్నారు. ఆ గరుత్మంతుడి మీద ఎవరున్నారు, శ్రీనివాసులు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు, ఒక చేతిని క్రిందకు చూపిస్తున్నాడు, మరొక చేతిని ఆ మోకాళ్లకు స్పృశింపజేస్తూ ఉన్నాడు. మరి ఏం సందేశం ఇస్తున్నాడు ఈయన అంటే, మహానుభావులు చక్కగా చెప్పారు, మత్పాదవు శరణం వ్రజేతి చరణవు సంసార సింధుస్తద జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియాతిష్ట దయాసాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అంటారు. మనం టీటీడీ పంచాంగాల్లో లోపల ఈ శ్లోకం ఉంటుంది, ప్రతిరోజు చదువుకుంటే ఎంతో విశేషం. ఏమిటా స్వామి యొక్క వైభవాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు వేదాంతం జగన్నాథాచార్య స్వామి వారు. ఆయన ఏమన్నారు అంటే, లోకల పురాణాలలో అభివ్యక్తమైన భావమే అది మార్కండేయ అది మహర్షాదులు చెప్పారు. ఎవరైతే తన పాదాలను ఆశ్రయిస్తారో శరణాగతి చేస్తారో అలాంటి వారికి జ్ఞానం సంస్పృశతీతి జ్ఞానమపి పాణిభ్యాం ఈ సంసారం అనేటువంటి సముద్రం, సామాన్యంగా సముద్రంలో పడితే మునిగిపోవటమే కానీ ఇక్కడ భగవత్ పాదాలనేటువంటి వాటిని పట్టుకుంటే మత్పాదవు శరణం రజేతి చరణవు సంసార సింధుస్తద జ్ఞానం సంస్పృశతీతి అంటే మోకాలిలోకే వస్తోంది ఆయన పాదాలను పట్టుకుంటే. ఇది సూచిస్తూ ఉన్నారు ఆయన. ఇతర అవతారాలన్నిటిలో ఏ అద్భుతమైనటువంటి అభయ ప్రదానం చేశారో దాన్ని సూచిస్తూ ఈ కలియుగ ప్రత్యక్ష దైవం మనకు అనేకమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉన్నారు. వాటిని అన్నింటినీ మనం గ్రహిద్దాం. ఇప్పుడు మన ప్రశాంత శర్మ గారు మరికొన్ని విశేషాలని వివరిస్తారు. ఆ దివ్య వైభవాన్ని శ్రవణం చేసి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. గరుడాద్రివాస గోవింద గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అదిగో అద్భుతమైనటువంటి గరుత్మంతుని రెక్కల మధ్య అన్ని వైపుల నుంచి దివిటీలు వెలుగుతూ ఉండగా రాజరిక వైభవాన్ని చక్కగా చూపిస్తూ శక్యోపచార భక్త్యోపచార రాజోపచార విశేషాలను స్వీకరిస్తూ అదిగో అందమైనటువంటి వెంకటాద్రి నాయకుడు కదిలి వస్తున్నటువంటి కమనీయ రమణీయ క్షణాలు. స్వామివారు ఈరోజు తన యొక్క పరమభక్తురాలైనటువంటి గోదాదేవి అందించిన సువాసనతో కూడిన పుష్పమాలలు ధరించి చిరునవ్వులతో మహాసంతోషంగా కదిలి వస్తున్నాడు. గోదా సమర్పిత సువాసిత పుష్పమాల లక్ష్మీ సుహారమణి భూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్నః. వెంకట నాయకుడంటే చాలా మక్కువండి ప్రజలకు, కాబట్టే శతాబ్దాల తరబడి ఎవరినైతే చూడాలని అనేక కష్టాలనంతా కూడా ఓర్చుకొని వస్తున్నారో అటువంటి స్వామి ఇదిగో ఇప్పుడిక్కడ కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడు చూడండి అంటారు. గోదాదేవి సమర్పించిన

0: ఉన్నటువంటి అత్యంత పరిమళభరితమైన పుష్పమాలలు ధరించి మకర కంఠి లక్ష్మీహారంతో సువర్ణ సహస్రనామ మాలికను ధరించి ఉన్నాడు స్వామి. గరుడుని మీద ఆసీనుడై దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సకల శుభాలను కలిగిస్తారు. ఆకాశవాణి శ్రోతల యొక్క హృదయాలలోకి శబ్దరూపంగా తాను దిగి వచ్చినటువంటి మహాత్ముడు. ఆయన అద్భుతమైనటువంటి పరాక్రమంతో విశ్వాన్ని నడపడమే కాదు, చాలా గొప్పదైన ప్రేమతో భక్తులను అక్కున చేర్చుకుంటాడని అంటారు. స్వయంగా అన్నమాచార్య స్వామివారు ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులను ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటారు. నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, సతులు సుతులు పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇనుదరును, శత సహస్ర యోజన వాసులును వ్రతములతోడని ఒత్తురు కదలి, నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి. స్వామివారి యొక్క దర్శనాన్ని చూడాలి చెయ్యాలి అనుకుని వచ్చేటువంటి భక్తుల యొక్క స్వభావాలను ఎంతో చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ముడుపులు జాళలు మొగితల మూటలు కడలేని ధనము కాంతలను, కడుమంచి మనులు కరులు తురగములు వడిగొని వెలగుచు ఒత్తురు కదలి, నానాదిక్కుల నరులెల్లా వనలలోనే ఒత్తురు కదలి. ఆ దేవదేవుడి యొక్క దివ్య వైభవాన్ని తాము కళ్ళారా చూడాలని, ఆ మహనీయుణ్ణి దర్శించాలని ఎంతో ఆశతో, ఆయన నా యొక్క అనుగ్రహంతో తమ మనస్సులో ఉండేటువంటి కోరికలంతా కూడా పూర్తి చేసుకోవాలని చాలా గొప్పదైనటువంటి ఆశలతో వస్తారు అని ఆ భక్తుల యొక్క భావాలను చాలా చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. అందుకనే అయ్యా, మిమ్మల్ని మేము వదలము, మీ యొక్క అద్భుతమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణ వర్షపాతమే మా జన్మలకు ఏడుగడ అంటారు భక్తులు. శ్రీధరాధినాయకం శ్రీతాపవర్గదాయకం శ్రీగిరీశమిత్రమంబుజక్షణం విచక్షణం శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాజ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. ఆ దేవదేవుడిని వెంకటేశ్వరుడిని మేము నిరంతరం కొలుస్తాం, కలుస్తాం, పిలుస్తాం, ఆయన్ను ఆరాధిస్తాం. ఆయన యొక్క అద్భుతమైన కరుణాకటాక్షాలలోనే మా జన్మను ధన్యం చేసుకున్నామని ఆయన్ను ఎప్పుడూ కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు. అటువంటి అద్భుతమైన భక్తుల యొక్క సందోహం ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వచ్చేదిగో ఇప్పుడు ఈ క్షణంలో అన్ని విధాలుగా కూడా భక్తులు గోవిందనామ స్మరణపూర్వకంగా స్వామిని తమ హృదయంలోకి ఆహ్వానిస్తూ తమ జన్మ ధన్యమైందని తలుస్తున్నారు. అయ్యా సాయిబాబు గారు మీరు అందుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: అత్యంత ఆనందదాయకంగా మనమంతా ఇప్పటిదాకా చక్కగాని శ్రవణం చేశాం. నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది అదే అంటే బాగా వినడం. ఆ తర్వాత వస్తుంది కీర్తనం. 32,000 కీర్తనలు అన్నమాచార్యుల వారు అందించారు స్వామి అనుగ్రహంతో. 500,000 కీర్తనలు అందించారు పురంధరదాసు. 24,000 కీర్తనలు త్యాగరాజస్వామి. ఎంతంత అద్భుతమండి పరమాత్మని కీర్తన చేయడం. అది మాకు చేత కాదంటారా, స్మరణ చేయమన్నాడు. గోవిందనామస్మరణం స్మరణాదిష్టవర్షుణ భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్న కిరీటకుండలం ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం రమామ్యహం వెంకటశైల నాయకం. మహానుభావులు చక్కగా సమ్యక్ కీర్తనం సంకీర్తనం బాగుగా కీర్తన చేయండి. ఎవరిని కీర్తించాలి? భగవానునే. ఆయన నామ రూప లీలా గుణధామ విశేష వైభవాలని మనం కీర్తిస్తే ఏమవుతుంది? నోరు పవిత్రమవుతుంది. నోటి ద్వారా మనం రెండు పనులు చేస్తూ ఉంటాం. మాట్లా

0: తినటం చేస్తూ ఉంటాం, ఇంకా ఏం చేస్తాం, తినటం చేస్తాం. ఈ రెండింటిని పవిత్రీకృతం చేసుకోవాలి అని పెద్దలు భగవదారాధన చేసి ఆ భగవన్ నివేదితమైనటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం. ప్రసాదం అంటే అనుగ్రహం అని. రెండవది కీర్తనం, ఆ భగవంతుని యొక్క నామరూప గుణ కీర్తన. మనకు కీర్తన చేయడం పాడటం రాదండి అని అంటారా? నామం చేయమన్నాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం. ఇక్కడ ఈనాడు ఎక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి, అస్సాం నుంచి, అరుణాచల ప్రదేశ్ నుంచి, ఇలాగ దక్షిణ భారతదేశంలో కేరళ, ఇలాగ అనేక రాష్ట్రాల నుంచి వారి వారి ప్రదేశాలకు, ప్రాంతాలకు సంబంధించిన భగవంతుని యొక్క దివ్య నామరూప గుణకీర్తనలు చేసేటువంటి కళా బృందాలు ఈనాడు తండోపతండాలుగా, బృందాలు బృందాలుగా ఈ భక్త జనానీకాన్ని చక్కగా అలరింపజేస్తూ స్వామి వైభవాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మనం అది చేయలేము అని అంటే మనం ఉన్న చోటని గోవింద నామస్మరణ చేసినా భగవానుడికి దూరం కాదు. మనకు దూరం అయితే అవ్వచ్చు, తిరుమలకు మన ప్రాంతం దూరం అయితే అవ్వచ్చు, కానీ భగవంతుడికి ఏమి దూరం కాదు. భక్త్యా భగవంతం జ్ఞేయం, భగవంతుణ్ణి భక్తుడు భక్తి ద్వారా తెలుసుకుంటాడు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తిరిత్యభిధీయతే అంటాడు పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాద నారదాదులలో ప్రహ్లాదుడికి గురువుగారైనటువంటి నారద మహర్షి. పరమ ప్రేమ రూపమైనటువంటిది ఆ భక్తి, ఆ పరమాత్మ మీద కలిగేటువంటి ప్రేమకు ఆ భక్తి భావం ఎలాగ ఉంటోంది, వ్యక్తం అవుతూ ఉంటోంది, అర్చన ద్వారా అవుతోంది. పాదసేవనం, అర్చనం, మనకు తెలిసిన భగవంతుని యొక్క నామాలు చదువుకొని ప్రతినిత్యము కూడా స్వామి ఆ చిత్రపటం దగ్గరైనా రెండు పుష్పాలు వేసి మనం తినే ఆహారాన్ని ఆయనకు చూపించి ఆయన స్వీకరించినట్లుగా, చేతితో తీసుకున్నట్లుగా భావన చేసి తత్ప్రసాదంగా ఆయన భుక్త శేషాన్ని, ఆయన తినగా మిగిలిన దాన్ని మనం తింటున్నామనే భావన చేస్తే ఆ తీసుకునే ఆహారం ప్రసాదం అవుతుంది. అలాగా ఆయనకు మనం ఏ వస్తువు అయినా సరే తీసుకొని ఆయనకు సమర్పించి తచ్చేషంగా స్వీకరిస్తే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాము అనేటువంటి ఒక చిత్త నైర్మల్యం కలుగుతోంది, నిర్మలత్వం కలుగుతోంది. మనం చేసే పనిని ఏదైనా భగవంతుడికి సేవ అనే భావంతో చేస్తే నువ్వు ఏ పని చేసినా అది పవిత్రమవుతుంది. అందువలనే నువ్వు చేసే పని కాదు, ఆ భావన గొప్పది అని మనకు మహానుభావులు చెప్పారు. అందువలనే ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ ఈ గరుడ వాహనం మీద, అంటే వేదాల ద్వారా పరమాత్మ జ్ఞాన వికాసం ద్వారా, భక్తి ద్వారా, సత్కర్మాచరణ ద్వారా ఆ భగవద్ అనుభూతిని పొందవచ్చు అని మనకు అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. మరికొన్ని విశేషాలని మనం వ్యాఖ్యాత ద్వారా తెలుసుకుందాం. రమారమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, వెంకటాద్రివాస గోవింద గోవింద,
1: గరుడవాహనారూఢ గోవింద గోవింద అంటూ గోవిందనామస్మరణతో భక్తులు దిక్కులు పికటిల్లేటట్టుగా అన్యవైపులా స్వామిని కీర్తిస్తూ ఉండగా, అదిగో స్వామిని చక్కగా పొదివి పట్టుకొని ఆ గరుత్మంతుడు, ఆయనకు రెండు రెక్కలు, ఆ రెండు రెక్కలు కూడా వేదస్వరూపాలని పెద్దలు చెబుతారు. సామగానం, సామవేదం అనేటువంటి దాంట్లో సామగానంలో రెండు శాఖలు ఉన్నాయి, బృహత్ సామం అని ఒకటి, రథంతర సామం అని ఒకటి. ఆ రెండు శాఖలు, ఆ రెండు రెక్కలుగా స్వామివారిని చక్కగా ఆ రెండు రెక్కల మధ్యలో పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా తీసుకొని వస్తున్నాడు ఆ గరుత్మంతుడు ఈనాడు. అటువంటి స్వామిని నేరుగా చూడడం, అందుకనే ఆయనకు పెరియ తిరువడి అని పేరు తమిళ సంప్రదాయంలో గరుత్మంతుడికి. సుపర్ణం వైన తేయం చ నాగారిం నాగభీషణం జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కశ్యప నందనం ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః ఎప్పఠేత్ ప్రాతరుత్థాయ స్నానేవా

0: నేపివ విషమ్మాక్రామతే తస్య నచ హింసంతి హింసకాః సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే బంధనాన్ ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ. ఇట్లా స్వామివారిని గరుత్మంతుణ్ణి కొలిస్తాయిన్ను 12 పేర్లతో చక్కగా సుప్రసిద్ధంగా పిలుస్తారు. గరుత్మ సుపర్ణుడని, వైనతేయుడని, నాగారి అని, నాగభీషణుడని, జితాంతకుడని, విషారి అని, అజితాడు అజితుడు అని, విశ్వరూపుడు అని, గరుత్మంతుడు అనేటువంటి పేరు సుప్రసిద్ధం. ఖగశ్రేష్ఠుడు, తార్క్ష్యుడు, కశ్యప ప్రజాపతి యొక్క తనయుడు కాబట్టి కశ్యపనందనుడు అని ఇట్లా 12 పేర్లతో ఎవరైతే పిలుస్తారో మహాత్ముడైనటువంటి గరుత్మంతుణ్ణి ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ గరుత్మంతుణ్ణి ఇలా సేవించినటువంటి వారు అనేక రకాలైన విషబాధకి తప్పించుకుంటారు అని కూడా దాని ఫలితాన్ని చక్కగా పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే సంగ్రామంలో కానీ, వ్యవహారం యుద్ధంలో, వ్యవహారంలో అలాగే విజయము అనేది ఆయన్ను చేసిన వాళ్లకు చక్కగా సిద్ధిస్తుందని చెబుతూ ఉన్నారు. అటువంటి ఆ గరుత్మంతుని యొక్క అద్భుతమైనటువంటి మూపు మీద అందమైనటువంటి అభయహస్తాలతో చక్కగా కల్పిస్తున్నటువంటి స్వామి శ్రేష్టమైనటువంటి తన యొక్క కరుణా కటాక్ష విశేషాలను అందిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని మనసారా తలవడం, నోరారా పిలవడం, మన శరీరం కొద్దీ ఆయన్ను సేవించడం చాలా ఉత్తమమైన మార్గం. శ్రీ అక్క అంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ మంగళాద్యాని, మంగళ మధ్యాని, మంగళాంతాని, కర్మ కర్తవ్యాని అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి మంగళస్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడిని చక్కగా పిలవడం, తలవడం, కొలవడం మన యొక్క కర్తవ్యంగా భావించి అద్భుతమైన ఫలితాలను మనం పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఆర్ రామగోవిందరెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు

0: నైపుణ్యాలు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు ఆధునిక నైపుణ్యాలు, భవిష్యత్ అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో అందజేశారు. 20వ రోజ్గార్ మేళాను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ, 100,00,000 రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా సుమారు 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన కొన్నేళ్లలో భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు FTAలు కుదుర్చుకుందని, ఇది దేశీయ పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్లను, యువతకు అంతర్జాతీయ కెరీర్ అవకాశాలను తెరిచిందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్కు చెందిన యువత నైపుణ్యంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరిగిందని, మన నిపుణులు స్టార్టప్ల నుంచి ప్రపంచం ఎంతో ఆశిస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా భారత్ నిలిచిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
1: आज भारत का युवा आगे बढ़ रहा है. अब आप सभी की भारत सरकार में रहते हुए ये जिम्मेदारी है कि देश के युवाओं की आकांक्षाओं को समझते हुए आप अपने काम को बखूबी निभाएं. हर फाइल पर किया गया सिग्नेचर युवा एस्पिरेशंस को आगे बढ़ाने वाला होना चाहिए. इनोवेशन से इन्वेस्टमेंट बढ़े और इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट के नए अवसर बने कि जिन परेशानियों से आप गुजरे हैं दूसरे युवाओं को न गुजरना पड़े.
0: ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్ తలసరి కర్బన ఉద్గారాల వాటా సగం కంటే తక్కువేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలపై తరచూ నెపం మోపడం సరికాదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ఆధ్వర్యంలో ఈరోజు ది ఫ్యూచర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్ 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్యారిస్ COP21 సదస్సులో చేసుకున్న ఒప్పంద లక్ష్యాలను గడువు కంటే ముందే పూర్తి చేసిన ఏకైక G20 దేశం భారత్ మాత్రమేనని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రతి రంగంలోనూ భారత్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని, గడిచిన 12 ఏళ్లలో పవన విద్యుత్ సామర్థ్యం 3 రెట్లు పెరిగిందని చెప్పారు. క్లీన్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, అణు విద్యుత్ ఉత్పత్తిపైన దృష్టి సారించామన్నారు. ఇదే సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, పర్యావరణ రక్షణకు సంబంధించి ఎలాంటి చట్టాలు, ట్రిబ్యునల్లు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని చెప్పారు. అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులను కాపాడుకోవడం, సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొంటూ,
2: does not experience pollution according to administrative boundaries. A forest does not understand the distinction between one project from another. The atmosphere does not recognize national frontiers. Climate adjudication must therefore look beyond the immediate proposal and examine the larger ecological system of which that project forms a part. The global judicial experience is equally instructive because there is no single constitutional route to environmental protection.
0: ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ తరపున ప్రస్తుతం దాదాపు 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించారు. దేశంలో డిజైన్ ప్రతిభకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఇందులో భాగంగా సుమారు 85,000 మంది డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియా 2026 సదస్సు వేదికగా ఆయన విలేకరులతో ఈరోజు మాట్లాడారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను మరింత వేగవంతం చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలు, ఇన్వెస్టర్లతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ఆయన భరోసానిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని పలు హైకోర్టులకు 14 మంది న్యాయాధికారులను న్యాయమూర్తులుగా అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం ఈ నియామకాలు ఖరారు చేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ

0: శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ సక్సేనా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టుకు 5 అదనపు న్యాయమూర్తులు, జమ్మూకాశ్మీర్ లడక్ హైకోర్టుకు 1 నియమితులయ్యారు. మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కర్ణాటక హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై రాయితీ పొందేందుకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధన వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటం, నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు తరలించకుండా నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయుర్వేదంతో పాటు ఇతర ఆయుష్ వైద్య విధానాల్లో కృత్రిమ మీద ఏఐ వినియోగాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వేగవంతం చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆయుష్ గ్రిడ్ డిజిటల్ వేదిక ఆధారంగా ఆరోగ్య సంరక్షణ, పరిశోధనలు, విద్య, సమాచార సేవలు వంటి పలు రంగాల్లో ఏఐ సాంకేతికతను విస్తృతంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా పౌరులు, పరిశోధకులు, విద్యార్థుల కోసం ప్రత్యేక ఏఐ చాట్బాట్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యోగా సారథి యోగా సూచనల కోసం ఏఐ చాట్బాట్గాను, నివేశ్ సారథి ఆయుష్ రంగంలో పెట్టుబడుల కోసం ఏఐ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని సవల్యాపురం గుంటూరు మార్గంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర ఉన్న ఈ సెక్షన్లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల బలోపేతానికి 142 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ వెర్షన్ 4.0 వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 250 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 20వ ఆసియా క్రీడలు ఈరోజు అధికారికంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహితో ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. క్రీడాకారుల కవాతులో 501 మంది సభ్యులతో కూడిన భారత బృందానికి మను బాకర్, పవన్ సెహ్రావత్ నాయకత్వం వహించారు. అధికారిక ప్రారంభోత్సవానికి ముందే కొన్ని క్రీడాంశాలు ప్రారంభమయ్యాయి. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. నిషన్ వేదికగా రేపు జరిగే 2వ సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఆసియా క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టెక్ బాల్ మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో తలపడనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడా బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ద్వారా ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయాలు సాధించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కేరళం, మాహే, మధ్య మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. మరోవైపు మరట్వాడా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, కొంకన్, గోవా, ఒడిశా సహా ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD స్పష్టం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు, అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక ఫిల్మ్ గీతం.

శ్రోతలు ఇంతవరకు సినిమా పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీమతి లక్ష్మమ్మ బృందం పాడిన జానపద గేయాలు.

శ్రోతలు శ్రీమతి లక్ష్మమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ka-chum, boom, boom, pop, ka-chum, boom, pop, ka-chum, boom, boom, pop, ka-chum,
1: boom, pop, ka-chum, boom, boom, pop, ka-chum,
0: pop, ka-chum,
1: kompa munchina uru,
0: boom, boom, pop, ka-chum,
1: yenta goppa sogasuru,
0: boom, boom, pop, ka-chum,
1: yadadachina uru,
0: boom, boom, pop, ka-chum,
1: పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట గోరంత దీపం చిత్రం కోసం సుశీల్ గారు పాడిన ఆరుద్రగీతం, సంగీతం కేవీ మహదేవన్.

గూఢచారి 116 చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం చలపతిరావు.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో 20వ ఏషియా క్రీడలు 2026 జపాన్లో జరిగిన క్రీడల ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: इसी के साथ संगीत का अखिल भारतीय कार्यक्रम आज अब यहीं संपन्न होता है। इसमें आज आपने सुना श्री एस हरिकुमार का कर्नाटक शैली में वायलिन वादन। कार्यक्रम में संगति कर रहे थे मृदंगम पर श्री चंगनाशेरी के आर जैन और घटम पर श्री अंचल एच कृष्ण अय्यर। ये कार्यक्रम आकाशवाणी के तिरुवनंतपुरम केंद्र में रिकॉर्ड किया गया और दिल्ली आकाशवाणी से प्रसारित हुआ।
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి మా ప్రసార వివరాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వింటారు, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వింటారు, 6:30 వినదకమాట వినిపిస్తున్నవారు రెవరెండ్ పి రత్నంరాజు, 6:35 సేద్యపు శుద్ధులు, అంశం పురుగు మందుల అవశేషాల వల్ల కలిగే నష్టాలు, అందిస్తున్నవారు రేకులకుంట వ్యవసాయ పరిశోధనాస్థానం శ్రీమతి ఎం జాహ్నవి, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు, చివరిగా ఫ్రీడమ్ ఫైటర్ శ్రీ ఎర్రగుడి లక్ష్మీనారాయణరావు గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శేఖర్, 8:35 హలో అభిలాష, శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు, ఉదయం 9:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం, 9:30 రూపకం పర్యావరణ కాలుష్యం, రచన శ్రీమతి అంబాపురం లహరి, నిర్వహణ శ్రీ ఎస్ఏ సుభాన్, 10:00 వార్తావాహిని సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అమరాపురం మండలం హేమావతి

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన ప్రముఖ రంగస్థల కళాకారులు పాడిన పద్యాలు వింటారు. 7:45 శ్రీమతి డి రాజ్యలక్ష్మి గారు పాడిన లలిత గీతాలు. రేపు రాత్రి 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక ఆదివారం సెలవు, రచన శ్రీమతి కెఐయు వందన, నిర్వహణ ఆళ్ల యోగానందేశ్వర్ రెడ్డి. 9:16 స్పాట్లైట్. 10:20 రవివాసరయ్య అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:03 దాటి 15 సెకండ్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 మెగాహెడ్స్పై రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అందాక మీ అనౌన్సర్ తాయి స్వర్ణలతకు సెల్వమరి నమస్తే. జై హింద్.